ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 15వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాల 17 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం. జయము జయము భారతి. గీతరచన శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి గారు. సంగీతం శ్రీ బిఏ నారాయణ గారు.

0: భక్తిరంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత డాక్టర్ కేఆర్ రాజమాణిక్యం గారు.
1: బుద్ధుని బోధనలు. నీ సమస్యను నీవే పరిష్కరించుకోవాలి అనేది బౌద్ధం చెప్తుంది. సంతోషం అనేది బాధలో సగభాగంగా మనం భావించవచ్చు. ఎందుకంటే బాధ లేకుండా సంతోషం కలగడం సాధ్యం కాదు. ప్రముఖ రచయిత తన మాటలలో అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ప్రస్తుత టెక్నలాజికల్ అడ్వాన్స్డ్ సొసైటీలో సమాజంలో మనిషి సుఖానికి ఇచ్చిన ప్రాధాన్యత కష్టానికి ఇవ్వడం లేదు. నో మడ్ నో లోటస్. ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి థిచ్ నట్ హన్ తను రచించిన ఈ పుస్తకంలో బాధ మన జీవితంలో ఒక భాగమని చెప్పడానికి ప్రయత్నిస్తారు. తామర పువ్వు బురద నుండి ఉద్భవించినా దానిచే తాకబడకుండా ఉన్నట్లే బుద్ధుడు స్వచ్ఛమైన మరియు ప్రపంచంలోని ప్రతికూల అంశాలచే తాకబడకుండా లేచి జ్ఞానోదయం పొందుతారు. పెయిన్ ఈజ్ ఎ గిఫ్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ అవాయిడింగ్ ఇట్ లెర్న్ టు ఎంబ్రాస్ ఇట్. వితౌట్ పెయిన్ దెర్ ఈజ్ నో గ్రోత్. ద రూట్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఈజ్ అటాచ్మెంట్ బై గౌతమ బుద్ధ. ఈ లోకంలో తన యొక్క జీవనం శాశ్వతం కాదు అని తెలిసినా కూడా ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేసి ఎదుటి మనిషిని బాధకు గురిచేసి తను అనుకున్నది సాధించాను అని విర్రవీగుతున్నాడు. కానీ ఈ లోకంలో తన యొక్క జీవనం కొంత సమయం వరకే అని గ్రహించలేకపోతున్నాడు మానవుడు. మానవుల విముక్తికి నాలుగు ఆర్య సత్యాలను ప్రవచించారు. అవి దుఃఖం, దుఃఖహేతువు, దుఃఖోపశమనం, దుఃఖోపశమన మార్గం. వీటినే చాతురార్య సూత్రాలంటారు. వీటిని బుద్ధుడు స్వయంగా కనుగొని ప్రపంచానికి అందించారు.

చేశాడు. ఇవి బౌద్ధ ధమ్మ భావనకు మౌలిక సూత్రాలు. బుద్ధుడు ఈ ధర్మచక్రాన్ని కాశీ సమీపంలోని ఇసి పట్టణం హరితవనంలో

0: దుఃఖం కలుగుతుందన్నారు. శాశ్వత తత్వం కోసం ఆరాటపడడం మానవ నైజం. అయితే ఏ లోకంలోనూ అది శాశ్వత తత్వం లభ్యం కాదు. కేవలం ఒక నిర్యాణంలోనే మానవుడు తృష్ణ అంటే కోరికను జయించి అనిజతత్వాన్ని అధిగమించగలడని బుద్ధుడు ప్రబోధించాడు. ద్వితీయ ఆర్యసత్యం దుఃఖహేతువు దుఃఖానికి గల కారణాన్ని వివరిస్తుంది. దుఃఖానికి ప్రధాన కారణం తృష్ణ అంటే కోరిక అని వివరిస్తుంది. ఈ తృష్ణ అనేది అందరిలోనూ ఉండే బలమైన అంతర్గత మానసిక శక్తి. జీవితంలోని అన్ని రకాల రుగ్మతలకు కారణం ఇదే. తృష్ణ వల్ల విచారం భయం ఏర్పడతాయి. ఈ తృష్ణ నుంచి పూర్తిగా బయటపడిన వానికి విచారం లేదు, భయం అంతకంటే లేదు. విస్తృతార్థంలో తృష్ణ అంటే జీవన కాంక్ష. జీవన చక్ర భ్రమణంలో మనిషి సుఖం కోసం అస్తిత్వం కోసం పడే తాపత్రయం. తృతీయ ఆర్యసత్యమైన దుఃఖోపశమనం అంటే అన్ని రకాల తృష్ణను పూర్తిగా నాశనం చేయడం. బాహ్య ప్రపంచం మీద ప్రామాణిక సుఖాల మీద అంతర్గతంగా ఉండే రాగాన్ని పరిత్యజించడం ద్వారా తృష్ణను నాశనం చేయవచ్చని బుద్ధుడు ప్రబోధించాడు. అవిద్యను అంతం చేస్తే దుఃఖం అంతమవుతుంది. చాతురార్య సత్యాలు తెలియకపోవడమే అవిద్య. మన దుస్థితికి కారణాలను అర్థం చేసుకుని తొలగించుకోనట్లయితే దుఃఖ విముక్తి లభించదు. నాలుగవ ఆర్య సత్యం దుఃఖ ఉపశమనానికి ఆచరణాత్మక మార్గాన్ని సూచిస్తుంది. దీన్నే ఆర్య అష్టాంగ మార్గం అంటారు. దీనిలో 8 సూత్రాలున్నాయి. అవి 1 సమ్యక్ దృష్టి, 2 సమ్యక్ సంకల్పం, 3 సమ్యక్ వాక్కు, 4 సమ్యక్ కర్మ, 5 సమ్యక్ జీవనం, 6 సమ్యక్ కృషి, 7 సమ్యక్ స్మృతి, 8 సమ్యక్ సమాధి. దుఃఖాన్ని నిర్మూలించడానికి దోహదం చేసే పవిత్ర మార్గం అష్టాంగ మార్గం. అయితే అది అంతిమ లక్ష్యం కాదు, ఆనందాన్ని అందుకునే మార్గం మాత్రమే.
1: డాక్టర్ కె రాజమాణిక్యం గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు

మన పంటల్ని మనం సంరక్షించుకోవాలి అంటే మన నేలను సంరక్షించుకోవాలి, అలాగే నేలలో ఉన్నటువంటి తేమను కూడా సంరక్షించుకోవాలి. ప్రధానంగా వానలు సరైన సమయానికి రానప్పుడు, ముఖ్యంగా వానల ఆధారంగా పండించేటువంటి పంటల్లో ఆ పంటల్ని కాపాడుకోవటానికి నేలలో ఉన్నటువంటి తేమ చాలా చాలా ముఖ్యమైనది. ఈ తేమని సంరక్షించుకోవాలి అంటే నేలకి కొన్ని ముఖ్యమైనటువంటి గుణాలు ఉండాలి. ఆ గుణాలున్నటువంటి నేల ఉన్నటువంటి కాస్త నీటిని కూడా కోల్పోకుండా జాగ్రత్తగా పట్టించుకుంటుంది. ఇప్పుడు మామూలుగా మనము స్పాంజులు చూస్తాం, స్పాంజుల్లో మనం నీటిలో ముంచి తీస్తే వెంటనే నీరంతా పోదు, లోపల కాస్త పట్టుకొని ఉంటుంది. అదే బయట విడిగా ఒక పళ్ళెంలోనో చెంబులోనో బయట నీళ్లు పెడితే అది తొందరగా బయటపడిపోతుంది. ఇక్కడ ప్రధానంగా నేలలో నేల గుణాలు ఈ నీటిని పట్టించేటువంటి శక్తిని ప్రభావితం చేస్తాయి. సరే, నల్ల నేలల్లో ఎక్కువగా పట్టించేటువంటి శక్తి ఉంటుంది, తేలికపాటి నేలల్లో తక్కువ ఉంటుంది. మనకున్నటువంటి భూమిని బట్టి మనం ఆ నేలని యాజమాన్యం చేసుకోవాలి. తేలికపాటి భూములు ఉన్న

0: అంటూ వాళ్ళు మరీ తేలికపాటి అయితే గనక నీరు పైన పడ్డదంతా కూడా కింది పొరలకు వెళ్ళిపోతూ ఉంటుంది. సరే, మొదట్లో కాస్త కోస్త పంటకు ఉపయోగపడినా ఎక్కువ కాలం ఉండదు అక్కడ. అలాంటి నేలల్లో నీరు నిలబట్టడానికి అనువుగా ఎక్కువ కాలం పట్టి ఉంచటానికి మనము ఆ నేలలో సేంద్రియ పదార్థాన్ని గనక కలపగలిగితే అది నీటిని తేమని పట్టి ఉంచుతుంది. దానికోసం మనం సేంద్రియ పదార్థము ప్రతిసారి ఈ గెత్తం అన్నీ తేవటం కష్టం కాబట్టి పచ్చి రొట్టె పంటల్ని భూమిలో తొక్కునేటువంటి అలవాటు మటుకు ఖచ్చితంగా చేసుకోవాలి. సరే, వానల ఆధారంగా పంటలు పండించేటప్పుడు మనకి పంట మొదట్లో ముందుగానే ఈ ప్రణాళిక వేసుకుంటే కనుక సమస్య తక్కువగా ఉంటుంది. అలాగే నేలలో ఉన్నటువంటి తేమ వెళ్ళిపోకుండా ఉండటానికి నేల మీద ఏదైనా ఒక పొరలాగా కప్పుంచడం అవసరం, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో. ఎలా కప్పుంచుతాం అంత నేలని అంటే, పంటలో వచ్చేటువంటి మిగిలినటువంటి భాగాలు, పంట తీసుకున్న తర్వాత ధాన్యం కానీ ఏదైనా మనకు అవసరమైనటువంటి భాగం తీసుకున్న తర్వాత తత్మా భాగాలన్నీ కూడా మనకు ఆచ్ఛాదనంలాగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే భూమి మీద పంట వరుస మధ్యల్లో వేసేటువంటి కొన్ని రకాల మొక్కల్ని, భూమికి చాలా దగ్గరగా పెరిగే మొక్కల్ని వేసుకుంటారు. దానివల్ల ఏమిటి, మనకి కలుపు రాకుండా ఉంటుంది, భూమి లోపల ఉన్నటువంటి తేమంతా ఆవిరైపోకుండా ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల మనము ఎండు ఆకులు, చెత్త చెదారం అంతా కూడా భూమి మీద కనుక కప్పి ఉంచినట్లయితే ఆ తేమని మనం కాపాడుకోవడానికి వీలవుతుంది. ఈ రెండు వీలు కాని చోట్ల మనము ప్లాస్టిక్ మల్చింగ్, అంటే ఈ ప్లాస్టిక్ పట్టలతోటి ఆచ్ఛాదనం చేసినట్లయితే, ముఖ్యంగా మొక్క చుట్టూరు ఉన్నటువంటి భాగానంతా కూడా ఈ ప్లాస్టిక్ పట్టతో కప్పేస్తారు. దానివల్ల కలుపు చాలా వరకు రాదు. ఆ మొక్క చుట్టూరు ఉన్నటువంటి స్థలం అంతట్లో కూడా ఉన్నటువంటి తేమ ఎక్కువ కాలం నిలవుంటుంది. ఈ పద్ధతులు ఎక్కువగా ఈ బిందు సేద్యం ద్వారా నీళ్లు పెడతారు కాబట్టి పడ్డటువంటి ప్రతి చుక్క నీరు భూమి లోపల ఉన్నటువంటి మట్టిలోనే ఉండిపోతుంది. ఈ రకంగా కూడా మనం నీటిని సంరక్షించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పండ్ల తోటల్లో ప్రధానంగా వర్షాధారంగా పండేటువంటి పంటల్లో ఈ పాదుల్లో హైడ్రోజెల్స్ అని చిన్న చిన్న గోళీ లాంటి పదార్థాలు వస్తాయి. అవి గనక మొక్క చుట్టూరు, ఆ చెట్టు చుట్టూరు గనక వేసుకున్నట్లయితే ఎప్పుడైనా వాన వచ్చినప్పుడు కానీ లేకపోతే మనకు నీళ్లు ఉన్నప్పుడు, నీళ్లు పెట్టినప్పుడు కానీ అవన్నీ కూడా నీళ్లను గుంజుకొని పెద్దవి అవుతాయి. వెంటనే వదిలేయవయ్యి, కాస్త కాస్త కాస్త కాస్త మట్టి రేణువులు తీసుకున్నట్టుగా ఈ తేమ అనేది మట్టి రేణువులకి వెళ్తూ ఉంటుంది. అది మన మొక్క, మన చెట్లు ఉపయోగించుకుంటాయి. అలాగే పాదుల్లో మనం నీరు పోసేటప్పుడు కూడా మొత్తం పాదంతా తడపకుండా మనము చెట్టు చుట్టూ కూడా కొంత ఖాళీ వదిలేసి తర్వాత మనం పళ్ళెంలాగా ఒక పాదు చేసుకొని అక్కడ మాత్రం నీరు పెట్టుకుంటే నీరు ఆవిరయ్యేటువంటిది బాగా తగ్గుతుంది. అలాగే పాదుల్లో చాలా వరకు మనము కొబ్బరి చిప్పల్లాంటివి లేకపోతే పీచుల్లాంటివి అన్నీ కూడా పెట్టేసుకుని తర్వాత నీళ్లు పెడితే అవన్నీ కూడా నీళ్లను పట్టి ఉంచుకుంటాయి. నిదానంగా నిదానంగా మొక్క వేర్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్కడ వీలైనా సరే సాధ్యమైనంత వరకు బిందు సేద్యం ద్వారా కనుక మనం నీళ్లు పెట్టుకున్నట్లయితే కనుక నీటిని సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. మనకి ఉన్నటువంటి బోర్ నీళ్లు కానీ చెరువు నీళ్లు కానీ కుంట నీళ్లు కానీ నిదానంగా వాడుకోవటానికి అవకాశం వస్తుంది. తక్కువ నీటితోటే పంట పండేటువంటి అవకాశం వస్తుంది. ఒకవేళ అది కుదరకపోతే తుంపర్ల సేద్యం ద్వారా మనం పెట్టుకోవాలి. అలాగే నీళ్లు పెట్టేటప్పుడు మనము ఏం అలవాటు, కాలువల ద్వారా పెట్టేసి మడంతా తడిపేలాగా అలవాటు ఉంటుంది. అట్లా కాకుండా మనము మొత్తం తడపకుండా మొక్కకి ఎక్కడైతే అవసరమో అక్కడే మనము నీరు వచ్చేలాగా, మరీ తక్కువ నీరు ఉన్నట్లయితే ఒక వరుస వదిలి ఇంకొక వరుసకు నీళ్లు పెట్టుకున్నట్లయితే కొంత అన్నా మనకి ఎక్కువ కాలం నీరు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల మార్గాల్లో మనం ఆలోచించుకొని ఉన్నటువంటి నీటిని సద్వినియోగపరుచుకొని సంరక్షించుకుంటూ జాగ్రత్తగా వాడుకోగలిగితేనే తక్కువ వానలు ఉన్నటువంటి సంవత్సరాల్లో, తక్కువ నీరున్నటువంటి సంవత్సరాల్లో మనము ఈ పంటలను పండించుకోగలుగుతాము. ముఖ్యంగా కీలక దశల్లో తడిచుకోవడానికి మన దగ్గర నీళ్లు ఉంటాయి. అలా కాకుండా ఉన్నాయి కదా నీళ్ళు అని చెప్పేసి బోర్ల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా మొత్తం మడంతా గనక తడిపి అలవాటు గనక పోగొట్టుకోకపోతే మటుకు ఇబ్బంది పడతాం. కాబట్టి రైతు సోదరులు, నీటి సంరక్షణ అలాగే నేలలో ఉన్నటువంటి తేమ సంరక్షణ గురించి కాస్త ఆలోచించాలి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మర్కూకు మండలం ఎర్రవల్లి వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, భూ కొలతలు, దస్త్రాల నిర్వహణ శాఖలు నిర్వహించిన భూ సర్వేపై హైదరాబాదులో ముఖ్యమంత్రి నిన్న రాత్రి సమీక్ష నిర్వహించారు. 2 గ్రామాల్లో భూముల సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సర్వే నెంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ APSPDCL పరిధిలో 46 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న తిరుపతిలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 138 కొత్త విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. రాష్టంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీల ఫ్యామిలీస్ 200 యూనిట్ల కంటే పవర్ వినియోగించుకున్న ఇళ్లకి 6 లక్షలు కనెక్షన్స్ మనం చేసే పనిలో ఉన్నాం. ఇవాళ దేశంలో ఏ రాష్టం కూడా దాన్ని టేకప్ చేయలేదు, మనం రాష్ట్రం టేకప్ చేసింది. అదే కాకుండా రెగ్యులర్ సూర్య కనెక్షన్స్ చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం కంట్రీలో. మనం చాలా వేగంగా 4th ప్లేస్ కు రాగలిగాం. క్లీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కుసుమ్ చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాం. అది కూడా ఈ మార్చి ఏప్రిల్ నుంచి చాలా చోట్ల కూడా మనకు వినియోగంలోకి వస్తుంది.
0: పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ

0: పథకాలను అమలు చేస్తోందని మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ముఖ్యమైన అంశమని, వారికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలను అందిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
1: 10 మంది కానీ 20 మంది కానీ కలిసికట్టుగా వాళ్ళ మిషనరీ ఆధునీకరణ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కి 1 కోటి రూపాయలు కూడా మెషిన్ కోసం గ్రాంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, సెప్ ఉన్నతాధికారులు ప్లస్ ఇప్పుడున్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులకి వీళ్ళు ఏ రకంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, శ్రమం ఎలా చేయాలని చెబుతూ సెర్ప్ డిపార్ట్మెంట్ ఈ రోజు అంచెలంచెలుగా సుమారు 90,000 కోట్లు బ్యాంక్ లింకేజ్
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని, వారికి చిన్ననాటి నుంచే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం 9 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రీకృత సామూహిక వంటశాలకు ఉప ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. మునగాలలో నిర్మిస్తున్న వంటశాల ద్వారా 1020 పాఠశాలల్లోని దాదాపు 60,000 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 14న రాష్టపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: దాదాపుగా 25 లక్షల మంది అమ్మవారి దర్శనానికి స్థానికంగా గాని బయట రాష్ట్రాల నుంచి కానీ వస్తారు అనేటువంటిది వాళ్ళు మాకు సమాచారం. అంటే దాదాపుగా రోజుకి సరాసరిన 2.5 లక్షల మందికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి గారు 14వ తేదీ సాయంత్రం అమ్మవారి దర్శనానికి వారు రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఆమె గౌరవ పరిస్థితుల్ని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు పాలకవర్గం గాని ప్రభుత్వం
0: మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తోందని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నున్నాలోని స్థానిక కళాశాలలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఈగల్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతిక వ్యవస్థల ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు నమోదవుతాయని, విద్యార్థులు చట్టవిరుద్ద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు 45 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ నిధులతో 4 ట్రాన్స్ఫార్మర్లు, 45 అదనపు వీధి దీపాలు, కొత్త

0: విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభా భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతా. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా స్విట్జర్లాండ్ దేశస్య రాష్ట్రపతి గీ పామలః చ అద్య భారత మండపం ఇత్యత్ర ద్వితీయం భారత్ ఈఎఫ్టీఏ సమృద్ధి శిఖర సమ్మేళనం సంబోధయిష్యతః. భారత్ ఈఎఫ్టీఏ వ్యాపారార్థిక సహమతి సంధేః ప్రథమ వార్షికోత్సవస్య అవసరే సమ్మేళనమిదం ఆయోజ్యతే. అస్మిన్ సమ్మేళనే భారతస్య తథా ఈఎఫ్టీఏ సంఘటనే అంతర్భూతానాం స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్ చేత్యతేషాం దేశానాం వరిష్ఠాః ప్రశాసకీయాధికారిణః, ఉద్యోగక్షేత్రస్య నేతారః, ప్రముఖ హితధారిణశ్చ సమ్మిళితాః భవిష్యంతి. సమ్మేళనస్య ఉద్దేశ్యం ఆర్థిక సహకారం సుదృఢీకర్తుం, వ్యావసాయిక సహమతిం ప్రవర్ధయితుం తథా వ్యాపార నివేశ ప్రౌద్యోగికీ సహకార నవోన్మేష చేత్యతేషు క్షేత్రేషు నూతనానాం అవసరాణాం సృజనమస్తి. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః సార్వజనిక జీవన యాత్రా అద్యైవ ఆరబ్ధా ఆసీత్, యస్యాః అద్య 25 వర్షాణి పూర్ణాని భవంతి. అస్మిన్ అవసరె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అథ భాజపా దళస్య రాష్ట్రియాధ్యక్షః నితిన నవీనః చ అద్య వికసిత భారత సంకల్ప సభాం సంబోధయిష్యతః. ప్రధానమంత్రిణః తథా భాజపా దళస్య రాష్ట్రియాధ్యక్షస్య సంబోధనాభ్యాం సహ దళస్య అనేకే వరిష్ఠ నేతారః అపి ఉత్తరప్రదేశస్య విభిన్నేభ్యః క్షేత్రేభ్యః దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన కార్యక్రమె సహభాగం కరిష్యంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ AIR ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
1: కేంద్రీయ మంత్రిమండలేన బహుమాధ్యమ సంబద్ధ పరివహన యోజనాం సువ్యవస్థతాం కర్తుం ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన ప్రాధికరణస్య స్థాపనాయై అనుమోదనం ప్రదత్తం. నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః అధ్యక్షతాయాం సంపన్నస్య మంత్రిమండలోపవేశనస్య అనంతరం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్వినీ వైష్ణవః ఉక్తవాన్ యత్ ఇదం ప్రాధికరణం దశవర్షీయ యోజనావధిం ఆధృత్య దీర్ఘకాలికం రాష్ట్రియ పరివహన మహాయోజనాపత్రం సజ్జీకరిష్యతి. సః ఉక్తవాన్ యత్ ఇదం దేశే ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన యోజనాయై శీర్ష సంస్థారూపేణ కార్యం కరిష్యతి. శ్రీవైష్ణవః ఉక్తవాన్ యత్ మంత్రిమండలేన లఘు మధ్యమోద్యమేషు స్వామిత్వ నివేశాయ 10,000 కోటి రూప్యకాణాం లఘు మధ్యమోద్యమ వికాస నిధి

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ. ఏడు గంటల 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో నేటి మాట ప్రపంచ ప్రత్తి దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు. భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ జయంతి సందర్భంగా వారి జీవితానికి సంబంధించిన భోగట్టాలు. రేపు ప్రపంచ దృష్టి దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ టి జ్యోతిర్మయ్య గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి జరిపిన పరిచయ కార్యక్రమం. శ్రీ కెవి సత్యనారాయణ గారి అందింపులో తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ 8:30. 8:35 బోనాల శంకర ప్రకాష్ గారి వీణావదనం, వంకాయల నరసింహం గారు మృదంగం. 8:59 ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి. 10:00 ప్రజాసేవతో దేశసేవ, ఇందులో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 తరుణ్ కాకాని గారితో కేఆర్ రాణిగారు జరిపిన పరిచయ కార్యక్రమం. 10:20 పాటల బలకి. 11:00 ప్రజాసేవతో దేశసేవ. 12:10 మధుమంజరి. 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. అవయవాలపై మధుమేహ ప్రభావం డాక్టర్ ఆడారి పూర్ణిమ గారితో శ్రీమతి కె ఇందిర గారు జరిపిన పరిచయ కార్యక్రమం. చివరి సందేశం ఎస్టీకే శిరీష గారి కథానిక. మహిళావాణిలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ 1:33. ఏకచిత్రగానం 2:31. యువవాణితో సాయంత్రం 5:00 రెండవ ప్రసారం మొదలు. 6:30 వికాసం. 7:15 రాత్రి పల్లెసీమల్లో రైతు సాధికారితకు ఉన్న వివిధ మార్గాల గురించి హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ శైలజ కుర్ర వారిచ్చే వివరణ. దార్శనిక భారత్ 8:00 రాత్రి

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభాగారి క్రమం రాగం తానం పల్లవి ఈ రాత్రి 10 గంటలకు డాక్టర్ జి శారద సుబ్రహ్మణ్యం గారి గానం, హెచ్ రామచరణ్ గారు వయలిన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం రాత్రి 10 గంటలకు. అనంతరం ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు. తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప్ సభను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు, అధునాతన సాంకేతికతలను వినియోగించేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, ప్రపంచ వాల్యూ చైన్లతో అనుసంధానమవడానికి ఇదొక వేదికను అందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో భారత్ ఈఎఫ్టీఏ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్లకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, కీలక భాగస్వాములు పాల్గొంటారు. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి భాగస్వామ్య నిర్మాణం, భారత్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన అనే ఇతివృత్తంతో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సు టీఈపీఏ పురోగతిని సమీక్షించడం, కొత్త పెట్టుబడులను ప్రకటించడం, పరిశ్రమ ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి కీలక రంగాలలో అవకాశాల అన్వేషణపై దృష్టి సారిస్తుంది. సమ్మిళిత సుస్థిరాభివృద్దికి సాంకేతికత ఒక సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి సేవాతీర్థలో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు నుంచి ఈ నెల 10 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం సాంకేతికత, డిజిటల్ సేవలను అందుబాటు ధరలలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ అంతరాన్ని నివారించేందుకు సాంకేతికతను చివరి మైలు వరకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. నిన్న పోర్వోరింలోని గోవా శాసనసభ సముదాయం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ

0: తో గోవాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. సుదీర్ఘ పోరాటం ఈ రాష్ట్రానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ముందుకు సాగుతూనే గోవా తన వారసత్వాన్ని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేసిందని అన్నారు. గోవా సమతుల్యతను సాధించిందని, ప్రజల గౌరవాన్ని, జీవన ప్రమాణాలను కోల్పోకుండా పర్యాటకం, పరిశ్రమలు, విద్యారంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకుందని ఓం బిర్లా అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ను నియమించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ఆశుతోష్ దీక్షిత్ 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు చేపడతారు. ఆశుతోష్ దీక్షిత్ ఒక ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ అని, 3500 గంటలకు పైగా విమానయాన అనుభవమున్న అర్హత గల ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ వినోద్ తావడే అయోధ్య నుంచి పాల్గొంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, రాష్ట సహా ఇన్ఛార్జ్ డాక్టర్ మేధా కులకర్ణి లక్నో నుంచి పాల్గొంటారు. రాష్ట బీజేపీ అధ్యకుడు పంకజ్ చౌదరి వారణాసి నుంచి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నోయిడా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆమోదించింది. నరేంద్ర మోదీ తొలిసారిగా 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేటితో ప్రభుత్వ అధినేతగా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ పాలనాకాలం భారత ప్రజాస్వామ్య రక్షణకు, దాని శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
1: ये जो निरंतर सेवा देश की है, इसके लिए कैबिनेट ने अभिनंदन किया माननीय प्रधानमंत्री जी का और एक प्रस्ताव पारित किया. जिस तरह से गुजरात में माननीय प्रधानमंत्री जी ने अपने कार्यक्रमों के माध्यम से, नीतियों के माध्यम से कई ऐसे परिवर्तन किए जिसके लिए दुनिया भर में माननीय प्रधानमंत्री जी को जो काम उन्होंने किए वो सारे काम आगे जाके देश के लिए एक बड़ी टेम्पलेट बने. तो गुजरात मॉडल को दुनिया भर में पहचाना गया, सराहा गया और भारत भर में उसकी इम्प्लीमेंटेशन.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మెలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తిగల అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా వారు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వారు చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ఘనాలోని ఆక్రాకు చేరుకున్నారు. ఘనా విదేశాంగ మంత్రి సామ్ ఒకుడ్జేటో అబ్లాక్వా అందించిన ఆత్మీయ స్వాగతాన్ని మంత్రి అభినందించారు. భారత్ ఘనా సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురుచూస్తున్నానని డాక్టర్ జయశంకర్ అన్నారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్పెన్ రూదర్ఫోర్డ్ 56 పరుగులు, షాయ్ హోప్ 52 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షం

0: చలికురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళం, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా నిన్న న్యూఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో ఆర్థిక సమ్మిళిత పథకాల పురోగతిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సమ్మిళిత పథకాల కింద సాధించిన పురోగతిపై సవివరమైన సమీక్ష జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత నిర్వహణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 40 గంటలకు పైగా ప్రయాణ సమయం ఉన్న 11 సుదూర రైళ్లను మెరుగైన పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్దికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఉదయ సమీరుల కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట. భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ జయంతి రోజు. అక్టోబర్ 1885 ఇదే తేదీన జన్మించారాయన. డెన్మార్క్లోని కోపెన్హాగన్ నగరంలో. క్రిస్టియన్ బోర్, ఎలెన్ ఎడ్లెన్ బోర్ ఆయన తండ్రి తల్లి. అసలు పేరు నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్. చిన్నప్పటి నుండే చాలా ప్రతిభావంతుడు. వాళ్ళ నాన్నగారు అక్కడ విశ్వవిద్యాలయంలో ఫిజియాలజీ ప్రొఫెసరు. 1903లో ఆయన గణితం, వేదాంతం అభ్యసించడానికి కోపెన్హాగన్ విశ్వవిద్యాలయంలో చేరారు. తర్వాత వేదాంతానికి బదులు భౌతిక శాస్త్రం చదవాలనుకున్నారు నీల్స్ బోర్. డాక్టరేట్ పట్ట 1911లో వచ్చింది. జేజే థామ్సన్ దగ్గర చేరి పరిశోధనలు చేశారు. తర్వాత మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ దగ్గర పనిచేస్తూ ఆయన పరిశోధనలు కొనసాగించారు నీల్స్ బోర్. అప్పటికి ఆయనకి 22 ఏళ్ల వయస్సు. తలతన్యత మీద చేసిన పరిశోధనకి బంగారు పథకం వచ్చింది. పీహెచ్డీ సంపాదించారు 26 ఏళ్లకే. ఆ మీద ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్లో ఉండే కేవెండిష్ ల్యాబొరేటరీలో సర్ ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్తో కలిసి ఆయన పనిచేశారు. అణు నిర్మాణాన్ని ప్రకటించే నాటికి నీల్స్ బోర్ వయస్సు 28 సంవత్సరాలు.

ఈ అణునమూనా రసాయన శాస్త్రాన్ని, విద్యుచ్ఛక్తిని బాగా అర్థం చేసుకోవడానికే కాకుండా అణుశక్తిని ఉత్పాదించి అభివృద్ధి చేయడానికి కూడా దోహదపడింది. అణువు గుళికీకరణ అంటే నీల్స్ బోరు ఈ పరమాణు నిర్మాణం గురించి క్వాంటం సిద్ధాంతం, అదే గుళికవాదం అంటారు, కీలకమైన పరిశోధనలు చేశారు. అణువుల నిర్మాణం, దాని నుంచి వెలువడే కిరణాల లక్షణాల ఆవిష్కరణకి ఆయనకి 1922 నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన శాస్త్రవేత్తే కాదు, తత్వవేత్త, సైన్స్ పరిశోధనను ప్రోత్సహించారు. ఇలాగా ఆయన భౌతిక శాస్త్రము, దాని మీద పరిశోధనలు, అణువు, అణు నిర్మాణం, వాటి ఆవిష్కరణలు, దానికి కేంద్రక విచ్ఛిత్తి మీద సమగ్ర అవగాహన, ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి. అందుకే ఆయనకి చాలా పురస్కారాలు వచ్చాయి. సరే, అన్నిటిని మించి నోబెల్ బహుమతే వచ్చింది. దాంతోపాటు ఆయనకి 77వ వసంతం కూడా వచ్చింది. ఆ వసంతంతో ఆయన నీల్స్ బోర్ అనే ఈ పరిశోధక కోయిల ప్రపంచానికి దూరంగా ఎగిరిపోయింది. మనకు ఫలితాలు మిగిలాయి 1962 నవంబర్18. నేటి మాటలో 2వ అంశం.

0: కుల మత భేదం వలదన్నాడు, కలిసి బతికితే బలమన్నాడు.
1: అది కలిసి బతికితే బలం. ఇలా బలంగా కలిసి బతకడానికి ఆయన మనకు అందించిన ఫలం ఏమిటి అంటే, ఫలమా అంటే అదేదో ఒలుచుకు తినే పండు, కత్తో కోసుకు తినే ఫలం అని కాదు. భారత జాతికి, ముఖ్యంగా ఉష్ణమండలాల వాళ్ళకి లేదా సమశీతోష్ణ స్థితి ఉన్నప్పుడు, వేసంకాలంలో చల్లగా చలికాలంలో వెచ్చగా ఉండేలాగా, కూడు గూడు గుడ్డ ఈ మూడు ఉండాలి మనిషికి. అందులో ఆఖరిది ఉందే వస్త్రానికి సంబంధించి, దాన్ని ఆయన నేత నుండి మనకి అందించి ఖద్దరు, ఖాదీ, ప్రతి ఇంట చరఖ అంటే రాట్నం ఉండాలి. అది ఈ కులాలని మతాలని వర్గాలని వర్ణాలని భేదాలని చెరిపేసి ఒకటిగా చేస్తుంది. ఎందుకంటే దేహం అనేది అందరికీ ఒకటే, అందులో ఉండే రక్తం ఎరుపే, వీటన్నిటినీ కాచుకోవడానికి మీదన కప్పుకోవలసినటువంటి వస్త్రం ఎవరికైనా వేసవిలో హాయిగా చల్లగా ఉండాలని, చలికాలంలో వెచ్చగా ఉండాలని అనుకుంటాం కదా, అదిగో దానికి ఈ ఖాదీ. మరి ఖాదీ అంటే, ఖాదీ గురించి ఇప్పుడు ఎందుకు అంటే, ఖాదీ ఎలా తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది అన్న ఆలోచనలోకి కానీ వచ్చామనుకోండి, ప్రత్తి నుంచి, దూది నుంచి ఏకు మేకవడం అంటారే, అలాగా ఈ ఏకులన్నింటినీ మేకులుగా చేసి పత్తిని కత్తిగా చేసి బ్రిటిష్ వాడి గుండెల్లో గుదిగురిచ్చారు, ఒక్క రక్తం చుక్క బయటికి రాకుండా అహింస ఉద్యమం ద్వారా బాపూజీ. అందుకు మనం ఆయన్ని ప్రధానంగా గుర్తు చేసుకుంటూ, ప్రధాన సందర్భం ఏమిటి అంటే ఇవాళ ప్రపంచ ప్రతి దినోత్సవం. అంతేకాదు, ఉత్తమమైనవి ఉన్నతమైనవి పుట్టాలి అంటే అలాంటి ఉన్నతమైన ఉత్తమమైన స్థలంలోనే అనో అలా ఏమీ కాదు. వర్ణభేదం కూడా లేకుండా మనకి చాలామందికి ప్రపంచంలో మిగతా దేశాలకు కానీ వెళితే నలుపు తెలుపు, భారతీయులు అనగానే బ్లాక్స్ అని ఇలాంటివన్నీ అంటారు. కానీ వాళ్ళు బ్లాక్స్ అని నల్లవాళ్ళని మనల్ని దూరం పెట్టిన భారతదేశం నల్లరేగడి నేలలోనే ఈ తెల్ల బంగారం పండుతుంది. కాబట్టి రంగుల్లో ఏముంది,

తేడా అక్కడ ఉండదు, బుద్ధిలో ఉంటుంది. కాబట్టి అందరూ సద్బుద్ధులు బుద్ధిమంతులు అయినప్పుడు అందరికీ కూడా ఆయన బాపూజీ పరిచయం చేసింది ఏంటంటే, ఖాదీ ధరించండి, సమైక్యత సాధించండి అని. లోతైన నల్ల రేగడి నేలలో వచ్చేటటువంటి ఈ పత్తి, ఆ పత్తి గింజలు వేరు చేసి పత్తిని విడిగా తీస్తారు. ఎప్పటికీ తెమలని పని ఉందనుకోండి, ఏమిటండి అది పత్తి పని, ఎప్పటికీ అవ్వదు అంటారు. అంత జాగ్రత్తగా తీయాలి. ఇసుక, జిగురు, మట్టి సమానంగా ఉండే లోతైన నేలల్లో కూడా, అంటే ఒండ్రు నేలలు, అవి కూడా పత్తికి చాలా మంచివి. అలాగ తీసినటువంటి ఆ పత్తి, అది ఏకులు, వాటిని వడకాలి. వడికాక దారంగా చేసి నేస్తే అప్పుడు కండే అంటామే రాట్నానికి సంబంధించి, ఆ ఏకుల్ని రాట్నం మీద ఒడికి దారంగా మార్చి దారాన్ని ఒక జొన్నదంటు పుల్లకు చుడతారు. ఆ చుట్టిన వస్తువుని మనం కండే అంటాం. ఏకు మేకవ్వడం అంటే ఇదే, గట్టిగా అయిపోవడం అని. అది పనికొస్తుంది. మరి ముడి పదార్థాలు ఇవన్నీ కూడా మనకి ఈ ప్రత్తి నుండి వస్తాయి. పత్తిని ఇంతలాగా చెప్పుకోవడానికి కారణం, ఇవాళ ప్రపంచ ప్రత్తి దినోత్సవం, అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి 2019లో దీన్ని నిర్వహించారు. కాటన్ ఫోర్, బెనిన్, బుర్కినాఫాసో, చాడ్, మాలి ఇవన్నీ కూడా ఆఫ్రికన్ దేశాలు. ఎందుకు అంటే ప్రత్తి ప్రాముఖ్య, దాన్ని ఎందుకు ఉత్పత్తి చేయాలి, దాంతో వ్యాపారం ఎలాగ, అది ఎంత లాభదాయకం, అసలు పత్తి చరిత్ర, పత్తి ఎప్పుడు మొదలైంది, దాని నుండి వస్త్రాలు తీయడం కేవలం వస్త్రాలైనా మరోలాగా ఏమీ ఉపయోగపడదా, అంటే ఆ పత్తిని తీసి ఇలా ఉడికి ఇలా చేసి, ఆధునిక కాలంలో అయితే మర యంత్రాలతో తీసి బట్టలుగా కుట్టుకుని వేసేసుకోవడమేనా, అబ్బా ఇంజక్షన్ ఇస్తే గబుక్కన అక్కడ ఇలా ఇలా ఇలా రాస్తారు, ఏ జబ్బు ఉన్నా లేకపోయినా రక్త పరీక్షకు కూడా దాని ద్వారా నెత్తురు సీసాలోకి లేకపోతే ఒక ప్రయోగానికి వచ్చిన గాజు గొట్టంలోకి తీసేటప్పుడు తీసాక చిమ్ముతూ ఉంటే ఒక్క కాటన్ అంటే ఆ దూదికి మాత్రమే దాన్ని అదుపు చేసేటటువంటిది ఉంటుంది. కాబట్టి అలా కూడా మనం వాడచ్చు. ఇంకా టింక్చర్ అయోడిన్ లాంటివి రాసేటప్పుడు కూడా అది వాడతారు. బ్యాండేడ్ వేసేటప్పుడు అప్పుడు కూడా ఈ కాటన్ కామన్. ప్రపంచ పత్తి దినోత్సవమే జరుపుకోవడానికి కారణం ఐక్యరాజ్యసమితి ఏవో మాట చెప్పింది. ఏ సమయంలో, ఏ ఋతువులో, ఏ కాలంలోనైనా సరే ఏ పాటి ఇబ్బంది లేకుండా ఎక్కువ మందికి ఉపయోగపడేటటువంటిది పత్తి. 2.4 కోట్ల మంది రైతులకు ఇది ఉపాధి ఇస్తుంది. నల్లరేగడి నేలల్లో పత్తిని సాగు చేసుకోవచ్చు, బ్లాక్ సాయిల్స్, ఎర్ర నేలల్లో కూడాను. నేల తయారీ, విత్తనాలు నాటడం, నీటి యాజమాన్యం, ఎరువులు, అలాగే కలుపు తెగుళ్ళు నివారణ, వీటి మీద అవగాహన ఉండాలి. ఇంకొకటి, ఇది ధరించడానికో లేదా రక్తం రాకుండా భరించడానికో మాత్రమే కాదు, వరించడానికి కూడా. అంటే నూలు దండలు మార్చుకున్నారు ఒకప్పుడు స్వాతంత్రోద్యమ సమయంలో, వివాహ కాలంలో. అలాగే వచ్చిన అతిథులకు ప్రముఖులకు కూడా ఖాదీ ఉండలతో చేసిన దండలు, అది ఎందుకంటే వారికి అందించే అంత బట్ట ఉండలేని పరిస్థితుల్లో, అంత గొప్పవారు వస్తే చూస్తూ ఉండబట్టలేని పరిస్థితుల్లో ఈ ఖాదీ ఉండలతోటి దండలతోటి సత్కరించడం. అంచేత ధరించడము, భరించడము, వరించడమే కాదు, ఆరగించడం. అదేమిటండి ఆరగించడం అంటే, ఏమిటి ఆ పత్తి తినేస్తారా ఏమిటి అనుకోవద్దు. ఆ పత్తికి ప్రతిపత్తి కలిగిస్తూ ప్రతి పత్తిని కూడా వత్తిగా చేసి వెలిగించడానికి, వంటల్లో వాడడానికి కాటన్ సీడ్ ఆయిల్ అనేది కూడా తయారు చేసేవారు. పిండిని పశువుల దాణాగా కూడా వాడతారు. ఇలాగా ప్రతి, అదే ప్రతిదానికి ప్రత్తిని వినియోగించుకోవడం అన్నది మన వాళ్ళు పూర్వకాలం నుంచి కూడా పరిశోధనలు చేసి కనిపెట్టడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీని మీద పరిశోధన చేయడం వల్ల ఈ 7 అక్టోబర్ని ప్రపంచ ప్రత్తి దినోత్సవంగా మనం పరిగణిస్తున్నాం. ముఖ్యంగా మన దేశానికి ప్రత్తికి, స్వాతంత్రోద్యమానికి దాన్ని పరిచయం చేసిన మహాత్మా బాపూజీ గాంధీ గారికి
అంత అవినాభావ సంబంధం ఉంది.

0: దొంగరాముడు చిత్రగీతం పి సుశీల స్వరంలో విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు రేపు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ టి జ్యోతిర్మయ్య గారితో శ్రీమతి గుడివాడ నందినీదేవి జరిపిన పరిచయ కార్యక్రమం.
1: ప్రజలు కళ్ల విషయంలో చేసే నిర్లక్ష్యం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో తెలియజేయడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు విశాఖపట్నంలోని ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ టి జ్యోతిర్మయ్య గారు. వీరిని అడిగి ప్రపంచ దృష్టి దినోత్సవ సందర్భంగా అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ టి జ్యోతిర్మయ్య గారు.
2: నమస్తే అండి.
1: డాక్టర్ జ్యోతిర్మయ్య గారు, కంటికి కనిపించే చూపు బాగానే ఉన్నా కంటిలో ఏదైనా సమస్య ఉంది అని ఎలా తెలుస్తుందంటారు?
2: ఇది తెలియాలంటే ప్రతి సంవత్సరం కనీసం, ఎస్పెషల్లీ చిన్న వయసులో కానీ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ, లేదు అంటే షుగరు బీపీ ఉన్నవాళ్ళు కానీ ప్రతి సంవత్సరం ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఉట్టి సైట్ ఒకటే కాదు, సైట్ అంటే కళ్ళద్దాలు వేసేసుకోవడం ఒకటే కాదు, కంటి పాప పెద్ద చేసి కంట్లో మందేసి వెనక నరం కంటి వెనక భాగంలో ఏముంది, రకరకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కంటి వెనక భాగం బాగుందా అంటే షుగర్ ఉన్న వాళ్ళలో కూడా డయాబెటిక్ రెటినోపతిలో ముందు మనకేం తెలియదు, ఈ స్టేజ్లో లక్షణాలు ఉండవు, కానీ మనకి వెనక రెటీనాలో రెటినోపతి స్టార్ట్ అయిపోయిందని మనకు అర్థం అవుతుంది, కానీ పేషెంట్కి ఎటువంటి లక్షణాలు ఉండవు. దానివల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం చేయించుకోవడం ద్వారా ఏమైనా ఉన్నా ఎర్లీగా మనం గుర్తించగలిగిన వాళ్ళం అవుతాం.
1: ఓకే, అంటే బీపీ షుగర్ ఉన్నా కూడా
2: కళ్ళకి రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి, హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం.
1: అంటే డాక్టర్, ఇప్పుడు కంటి సమస్యలు అనేవి రెండు కళ్ళకు ఒకేసారి రావచ్చా? ఒక కన్నుకి రావడం, ఒక కన్నుకి రాకపోవడం కూడా జరగవచ్చు అంటారా?
2: కొన్ని సందర్భాల్లో రెండు కళ్ళకి ఒకసారి రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక కన్ను ముందొచ్చి తర్వాత ఇంకో కన్నుకి కూడా రావచ్చు నెమ్మదిగా. అంటే బయలాటరల్గా వచ్చేవి కొన్ని ఉంటాయి, యూనిలాటరల్గా వచ్చేవి కొన్ని ఉంటాయి.
1: ఓకే డాక్టర్, మరి ఒక కన్నుకే సమస్య ఉంది అని అంటే ఒక కన్ను బాగుంది కాబట్టి బాగున్న కన్నుతో చూపును కొనసాగించవచ్చంటారా?
2: ఇది మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చిన్నపిల్లల్లో యూజువల్గా మనం మిస్ అవుతాం, ఎందుకంటే ఒక కన్ను చూపు నార్మల్గా ఉంటుంది, అసలు ఎటువంటి లోపం ఉండదు. రెండో కన్ను చాలా అబ్నార్మల్గా ఉంటుంది, ఏంటంటే చాలా హై పవర్, మైనస్ పవర్, -15, -20, అలా హై పవర్ మయోపి అంటాం, చాలా పెథలాజికల్ మయోపి అంటాం, అది ఉండొచ్చు, లేదంటే హై రిఫ్రాక్టివ్ ఏదో ఒకటి ఉంటుంది. ఉండి ఆ కంటిలో చూపు చాలా తక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్లో గనక ఇది గనక గుర్తించామంటే మనం రకరకాల చికిత్సల ద్వారా ఆ కంటి చూపుని మెరుగుపరచవచ్చు. అది గనక మనం గుర్తించలేకపోయినట్టయితే కొంచెం యుక్త వయసు వచ్చేసరికి మనం ఏమి చేయలేము, ఆ కన్ను చూపు పూర్తిగా కోల్పోతారు.
1: ఒక కన్నుకే కదా మనం
2: అశ్రద్ధ చేయకూడదు.
1: డాక్టర్, ఇప్పుడు శరీరంలో ఏదైనా అవయవ లోపం వలన కూడా కంటి సమస్యలు రావచ్చు అంటారా?
2: రావచ్చండి, రకరకాల అంటే షుగరు బీపీ మెయిన్, కిడ్నీస్ కానీ, షుగర్ వల్ల అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా, కిడ్నీస్ ఎఫెక్ట్

0: అవుతాయి అన్ని, వాటిలో భాగంగా కంటి నరం రెటినా కూడా ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటిక్ రెటినోపతి అని అంటాము. రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు.
1: అంటే కంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారు డాక్టర్?
0: అంటే చిన్నపిల్లల్లో ప్రధాన కారణాలు ఒకలా ఉంటాయి, పెద్దవాళ్ళలో ప్రధాన కారణాలు వేరేలా ఉంటాయి. చిన్నపిల్లల్లో తీసుకుంటే ఏంటంటే

0: ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యాటరాక్ట్ అంటే శుక్లం అంటాం, అది అందరికీ తెలిసిన విషయం. లోపల లెన్స్ తెల్లగా అయిపోవడానికి శుక్లం అంటారు. అయితే ఇంకొక పరిస్థితి ఏంటంటే గ్లకోమా అంటాం, నీటి కాసులు జబ్బు అంటారు. గ్లకోమా అనేది ఈ రెండింటిలో కంపేర్ చేస్తే గ్లకోమా అనేది మనకి లక్షణాలు అసలు ఏమీ కనపడవు, పేషెంట్కి వాళ్ళకి తెలియదు, అసలు వాళ్ళకి వ్యాధి ఉన్నట్టే తెలియదు. కానీ చాప కింద నీరులా కంటి చూపుని హరించేస్తుంది. క్యాటరాక్ట్ అయితే మనకి బాగా ముదిరిపోయిన తర్వాత ఆపరేషన్ చేస్తే నార్మల్గా చూపు వచ్చేస్తుంది. కానీ గ్లకోమా నీటి కాసులు జబ్బు అంటాం, అది ఒకసారి చూపుని తగ్గిస్తే ఆ తగ్గిపోయిన చూపు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాదు. మీరు ఆపరేషన్ చేసినా రాదు, మందులు వాడినా రాదు, లేజర్ వాడినా రాదు, ఎటువంటి పరిస్థితుల్లో రాదు. అంటే పర్మనెంట్ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. ఇటువంటి ఈ గ్లకోమా ఇలాంటి వ్యాధుల్ని చాలా ఎర్లీగా గుర్తించి మనం ట్రీట్మెంట్ ఇస్తే గనక చూపుని చాలా కాలం నిలబెట్టిన వాళ్ళం అవుతాం.
1: అంటే గ్లకోమా శుక్లాలను ముందుగా గుర్తించాలి.
0: గ్లకోమా అంటే శుక్లాలతో కంపేర్ చేస్తే గ్లకోమా పర్మనెంట్ గా చూపు పోద్ది, కానీ శుక్లాలు అలా కాదు. మనం ఆపరేషన్ చేస్తే చూపు వచ్చేస్తుంది.
1: డాక్టర్, ఇప్పుడు చాలా మంది మెడికల్ షాప్ కు వెళ్లి కంటి డ్రాప్స్ అనేవి తీసుకుంటారు, ఐ డ్రాప్స్. దీంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయంటారా?
0: యూజువల్గా స్టెరాయిడ్స్ ఉన్న డ్రాప్స్ కూడా ఉంటాయి, యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ పనిచేసే డ్రాప్స్ ఉంటాయి. యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్తో కలిపి ఉంటాయి, ఉట్టి స్టెరాయిడ్స్ ప్లెయిన్ స్టెరాయిడ్స్ కూడా ఉంటాయి.
1: ఇవి చాలా ప్రమాదం కదా డాక్టర్.
0: కానీ తొందరగా తగ్గుతుందని చెప్పి యాంటీబయాటిక్ స్టెరాయిడ్ కలిపిన డ్రాప్సే ఇస్తారు మెడికల్ షాప్ లో చాలా మంది, తెలియక ఇది చాలా పొరపాటు. అది మన కంటి నల్లపాప మీద పనిచేసి ఆ నల్లపాప పుండు అవ్వడానికి అవకాశం ఉంది. ఆ పుండు ఒకసారి వచ్చిందంటే తగ్గదు, కంటి చూపును కోల్పోతారు. అంటే ఎలా పడితే అలాగా అస్సలు వాడకూడదు.
1: డాక్టర్, మరి ఇవి చాలా ప్రమాదకరం కాబట్టి వీటిని ఎలా గుర్తించాలంటారు? అంటే బాటిల్ మీద దీని గురించి ఏమైనా రాసి ఉంటుంది?
0: బాటిల్ మీద అంటే కాంపోజిషన్ లో రాస్తారు, కానీ ఇది స్టెరాయిడ్ అది అనేది చదువు లేని వాళ్ళకి గుర్తించడం కష్టం అవుతుంది.
1: అంటే స్టెరాయిడ్స్ అని ఉండవు, కానీ దానికి ఏమని ఉంటుంది డాక్టర్?
0: దాని పేరు అంటే డెక్సామిథజోన్. దాని కాంపోజిషన్ అందులో డెక్సామిథజోన్ గానీ ప్రెడ్నిజలోన్ గానీ అలా ఉంటాయి, స్టెరాయిడ్ పేర్లు ఉంటాయి అంతే.
1: డాక్టర్, ఇప్పుడు ఈ డ్రాప్స్ అనేవి ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని నెలల వరకు వాడచ్చు అంటారు?
0: ఒక నెల వరకు వాడాలి ఓపెన్ చేసిన తర్వాత. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది, అందువల్ల ఒక నెల వరకే పర్మిట్ చేస్తారు.
1: ఓపెన్ చేయకపోతే మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉన్నంత వరకు వాడుకోవచ్చు,
0: ఎక్స్పైరీ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.
1: వాడుకోవచ్చు. డాక్టర్ జ్యోతిర్మయ్య గారు, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా మొబైల్, టీవీ, కంప్యూటర్స్ ను గంటల తరబడి చూస్తున్నారు, దీని వలన కళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటారు? అలాగే వీటి పరిష్కారం కూడా చెప్పండి.
0: ఇప్పుడు సాఫ్ట్వేర్ పర్సన్స్ కి ఎలాగో తప్పదు, అది కంటిన్యూస్ గా ఇలా చూడడం వల్ల ఏంటంటే కళ్ళకి నార్మల్ గా ఉండాల్సిన తడి ఉండదు, రెప్పలు ఇన్వాలంటరీగా కొట్టుకో. దాని వల్ల ఏంటంటే ఐస్ డ్రైగా అయిపోయి కళ్ళు నొప్పులుగా ఉండటం, ఎరుపోవడం, వాటర్ రావడం, తలనొప్పి వచ్చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఎక్కువసేపు స్క్రీన్ చూడలేకపోవటం ఇవన్నీ మొదలవుతాయి. అంటే ఎక్కువ గంటలు ఎక్కువ కాలం పనిచేస్తాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే 20-20-20 రూల్ అని ఉంటుంది. అది ప్రతి 20 మినిట్స్కి ఒకసారి స్క్రీన్ని బ్రేక్ చేసేసి దూరం చూడమంటాం, 20 మీటర్స్ కంటే ఎక్కువ దూరం చూడమంటాం, 20 సెకండ్స్ చూడమంటాం. అలాగే చిన్నపిల్లల్లో చదువుల్లో కూడా వాళ్ళ స్కూల్స్లో కూడా ట్యాబ్లు ఇవే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం వీలైనంత వరకు ఆ స్క్రీన్ టైమ్ తగ్గించమని చెప్పాలి. పిల్లలు ఆటల విషయంలోకి వస్తే అవుట్డోర్ గేమ్స్ మనం ప్రోత్సహించాలి ఎక్కువ టైం.
1: అంటే దూరంగా చూడాలి అన్నారు కదండి, అంటే దూరంగా చూసినప్పుడు మనం
0: ఏదో ఒక వస్తువుని దూరంగా చూస్తే మన కంట్లో మజిల్స్ రిలాక్స్ అవుతాయి, అది మెయిన్ ఉద్దేశం.
1: అంటే తలపై ఎత్తి కళ్ళు మూసుకొని ఒక నిమిషం కూడా ఉండొచ్చు అంటారా?
0: అలా కూడా కళ్ళు మూసుకోవచ్చు, కళ్ళు పూర్తిగా మూసుకుని తెరవచ్చు. అలా చేస్తున్నా మనకి ల్యూబ్రికేషన్ కొంచెం బాగానే ఉంటుంది.
1: ఓకే డాక్టర్. డాక్టర్, కొంతమంది కళ్ళను ఎక్కువగా రుద్దుతూ ఉంటారు, దీని వలన ఏం జరుగుతుంది డాక్టర్?
0: కళ్ళని రుద్దటం అనేది ఎక్కువ చేయకూడదు. అంటే దురద ఉంటే ఏదైనా మందులు కానీ జాగ్రత్తగా డ్రాప్స్ కానీ వాడాలి, రుద్దటం అనేది ఎక్కువ చేయకూడదు. దీన్ని రుద్దటం వల్ల ఏంటంటే మనం రకరకాల చేతులతో రుద్దటం ఉంటుంది, ఆ రుద్దటం వల్ల ఈ రెప్పల చివర ఇన్ఫెక్షన్ రావచ్చు, కంటికి ఇన్ఫెక్షన్ రావచ్చు. పిల్లల్లో ఎలర్జీకి సంబంధించిన జబ్బు స్కూల్ గోయింగ్ ఏజ్ లో యూజువల్ గా వస్తుంది. దురద ఉండటం వల్ల బాగా ఎక్కువ రబ్ చేస్తారు వాళ్ళలో. ఆ రబ్ చేయడం వల్ల ఏంటి, నల్లగొడ్డు ఆ పైన పొర పాడవుతుంది, అదిను ఆ నల్లగొడ్డు పొర కూడా ముందుకు వంగే అవకాశం ఉంది ఎక్కువ రబ్ చేయడం వల్ల. అదే పనిగా ఎక్కువ రుద్దకూడదు.
1: ఎన్ని నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలంటారు?
0: మామూలుగా పెద్దవాళ్ళు అయితే 1 సంవత్సరానికి కంటి పరీక్షలు చేయించుకోవాలంటాము. వాళ్ళకి గనక డయాబెటిక్ సంబంధించిన రెటినోపతి తీవ్రత ఏమైనా ఉంటే ఎన్పీడీఆర్ పీడీఆర్ అంటాం, డయాబెటిక్ రెటినోపతి ఎక్కువ ఉంది, కొంచెం ఫ్రీక్వెంట్ గా 6 మంత్స్కి ఒకసారి కూడా టెస్ట్ చేయించుకోమంటాం. దానికి సంబంధించి 6 నెలలకు ఒకసారి.
1: అంటే డాక్టర్, ఇప్పుడు చిన్నపిల్లలకి కళ్ళు బాగానే కనిపిస్తాయి కదా, కాబట్టి వారికి ఇలాంటి టెస్ట్లు అవసరం లేదంటారా?
0: చిన్నపిల్లలకంటే వాళ్ళకి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. స్కూల్లో రొటీన్ గా విజన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది, అక్కడ ఏదైనా గుర్తించడం జరిగితే వాళ్ళని హాస్పిటల్స్ కు రిఫర్ చేస్తున్నారు.
1: అంటే ఎంత ఏజ్ నుంచి ఉంటారు?
0: స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అరౌండ్ 4-5 ఇయర్స్ నుంచి.
1: ఇప్పుడు
0: చిన్నప్పటి నుంచి అందరికి చాలా

0: మందికి వస్తాయి రకరకాల అవైలబిలిటీ ఆఫ్ గ్యాడ్జెట్స్, మనం చూసే గ్యాడ్జెట్స్ ని బట్టి అనవచ్చు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఇప్పుడు చిన్న పిల్లలకే చాలా మందికి వస్తుంది.
1: అంటే డాక్టర్, ఇప్పుడు మీరు టెస్ట్లు చేయించినప్పుడు బ్లడ్ టెస్ట్లు కానీ స్కాన్ కానీ ఏమి చేయరు కదా?
0: అదే రొటీన్ గా అవసరం లేదు.
1: మరి చిన్నపిల్లల్లో సమస్య ఉందనేది ఎలా గుర్తిస్తారు?
0: అదే స్కూల్స్ లో వెళ్తారు కదా, స్కూల్స్ లో యూజువల్ గా రెగ్యులర్ చెకప్స్ అవుతానే ఉంటాయి స్కూల్. మామూలుగా
1: నార్మల్ గానే ఉంటుంది.
0: అంటే చిన్నపిల్లల్లో వాళ్ళకి దృష్టిలోపం ఉందనడానికి వాళ్ళు టీవీ దగ్గరికి వెళ్ళి చూసేస్తారు. దూరం చూడమంటే చూడరు, కనపడక కళ్ళు ఇలాగా చాలా చిట్లించి చూస్తారు. కళ్ళు ఎక్కువ చిట్లించి చూస్తే వాళ్ళకి దృష్టిలోపం ఉందని అర్థం. ఎక్కువ రెప్పలు కొట్టడం అది కూడా దృష్టిలోపానికి ఒక సంకేతమే.
1: ఓకే, ఈ సింప్టమ్స్ లక్షణాలను చూసి వాళ్ళకి టెస్టులు చేయించాలి. ఓకే డాక్టర్. డాక్టర్, ఇప్పుడు మీరు కంటి పరీక్షలు చేయించిన తర్వాత పవర్ పెరిగింది, అంటే 0.5 ఉంది లేదంటే 1.2 ఉంది అని చెప్పిన తర్వాత కొంత అంటే సాధారణ ప్రజలు విని అర్థం చేసుకోలేరు. మరి మీరిచ్చిన రిపోర్ట్ చూసి ఎలా తెలుసుకోవాలంటారు? దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి.
0: పవర్ ఒకసారి వస్తే మైనస్ పవర్ యూజువల్గా అది పెరుగుతూనే ఉంటుంది. అంటే బాడీ గ్రోత్తో పాటు కంటి సైజులో మార్పులో, నల్లగుడ్డ కర్వేచర్లో తేడా, వీటి వల్ల యాక్సెల్ ఎంత అంటాం, ఇవన్నీ తేడాల వల్ల ఈ మైనస్ పవర్ పెరుగుతాను.
1: 0.5 అంటే ఏంటి?
0: స్టార్టింగ్ పవర్.
1: అంటే రిపోర్ట్ ద్వారా 0.5 అని అన్నారు కదా, రిపోర్ట్ ద్వారా ఎంత వస్తే కళ్ళకి ఏ హాని లేనట్లు, ఎంత వస్తే హాని ఉన్నట్లు.
0: అంటే ఎంత అని కాదు, తక్కువ ఉంటే అంటే కొంచెం రెటినా అంతా ఆరోగ్యంగా ఉందని అర్థం. అలా కాకుండా కొంచెం హై పవర్స్, ఇప్పుడు 10 ఇయర్స్ బిలో చిన్నపిల్లలకి -8, -9, -10 అలా వచ్చేసింది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే రెటీనా పెథలాజికల్ మయోపియా అంటాం. రెటీనాలో చాలా డీజెనరేటివ్, అంటే రెటీనాలో సమస్యలు ఎక్కువ ఉంటాయి.
1: అంటే మైనస్
0: మైనస్ అంటే మైనస్ అదొక సైట్, ప్లస్ ఒక సైట్. ఎక్కువ యూజువల్ గా మైనస్ అనేది మయోపియా, మైనస్ లెన్సెస్ వాడతాం, ప్లస్ అనేది హైపర్మెట్రోపియా. వాళ్ళకి దూరం దగ్గర కూడా కొంచెం మసక్ ఉంటుంది. ఈ మైనస్ అంటే దూరానికి కనపడదు, దగ్గరికి కనిపిస్తుంది.
1: అంటే ఏది దూరం అయితే సమస్య తీవ్రత ఎక్కువ ఉన్నట్ల, దగ్గరగా చూసి చదివింది అయితే సమస్య తీవ్రత ఎక్కువ.
0: సమస్య తీవ్రత ఆ రిఫ్రాక్ట్ దృష్టి లోపాన్ని బట్టి ఉంటుంది, అంతేగాని ఇదైతే ఇది అనేలేదు.
1: ఓకే డాక్టర్. ఇప్పుడు కంటి చూపుని, కంటి చుట్టూ ఉన్న వలయాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు?
0: సరైన ఆహారం అంటే ఆకుకూరలు కానీ, క్యారెట్స్ కానీ, బొప్పాయి కానీ, పళ్ళు కానీ, గింజలు కానీ, బీన్స్ అలాంటివన్నీ, మనకి ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, ఇలాగ చేపలు, ఇవన్నీ కూడా కంటి ఆరోగ్యానికి మంచివే. ఇవన్నీ కూడా సమతుల్యంగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి ప్రతి 1 ఇయర్కి ఒకసారి.
1: కంటి చూపును మెరుగుపరచడానికి కంటి ఎక్సర్సైజులు ఏమైనా ఉంటాయంటారా?
0: కొన్ని సందర్భాల్లో దగ్గర చూపు సంబంధించి ఎక్సర్సైజెస్, దూరం నుంచి కొంచెం దగ్గరికి తేవడం అలాగా చేయడం వల్ల చూపు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది.
1: అంటే కళ్ళను అటు ఇటు ఆడించడం కానీ, కుడివైపు కానీ ఎడమవైపు
0: ఒక ఆబ్జెక్ట్ ని పెన్సిల్ టిప్పు కానీ అలాగా దూరం నుంచి అలా దగ్గరికి తేవడం అనేది అది ఒక ఎక్సర్సైజ్ అన్నమాట, కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ అది కొంతవరకు అలా.
1: ఓకే డాక్టర్. జ్యోతిర్మయ్య గారు, ఇప్పుడు వృద్ధాప్యంలో చూపు తగ్గడం అనేది సహజంగా జరిగేదే కాబట్టి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదంటారా?
0: లేదండి, ఇది తప్పు. 40 ఏళ్ల పైపడిన వాళ్ళకి రకరకాల సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య, రక్తపోటు సమస్య, మధుమేహం సమస్య అందరికీ ఉన్నాయి. అసలు ఆ దృష్టి తగ్గడం అనేది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఏదైనా సరే ఎర్లీ స్టేజ్లో గుర్తించడం ద్వారా మనము దాన్ని నివారించగలం అవకాశం ఉంటుంది.
1: అందుకే మీరు ఏదైనా లక్షణాలు ఉంటే 6 నెలలకో సంవత్సరానికి ఒకసారో పరీక్షలు
0: చేయించుకోవడం మంచిది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు కంటిపై దుమ్ము, ధూళి, సూర్యకిరణాలు పడకుండా వాడే సన్ గ్లాసెస్ ఎక్కడైనా ఎలాంటివైనా తీసుకోవచ్చు అంటారా, లేదంటే అవి కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసే తీసుకోవాలి అంటారా?
0: డాక్టర్ని కన్సల్ట్ చేయడం అవసరం లేదు, అంటే పవర్ ఏమి ఉండదు వాటికి, కాకపోతే కొంచెం మంచి బ్రాండెడ్ వాటిల్లో తీసుకోవడం మంచిది, మరి తక్కువ
1: చౌకరకం
0: కాకుండా.
1: డాక్టర్ జ్యోతిర్మయ్య గారు, చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి?
0: అంటే కంటి విషయానికి వస్తే కంటి డాక్టర్గా కంటి వ్యాధులు ఉంటాయి, వాటి గురించిన కనీస అవగాహన అందరూ పెంచుకోవాలి. ఏదైనా సరే వాటి లక్షణాలు ఏంటి, చిన్నపిల్లలు సపోజ్ దృష్టిలోపం వస్తే అంటే మనం ఎలా గుర్తించాలి, తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి, టీవీ దగ్గరికి వెళ్ళిపోయి చూడటం, పుస్తకం చాలా దగ్గర పెట్టుకుని చదవడం, కళ్ళు చిట్లించి చూడడం, కళ్ళు రెప్పలు ఆడించడం, ఇవన్నీ కూడా సంకేతాలు. అలాగే పెద్దవాళ్ళలో కూడా అవగాహన పెంచుకోవాలి. కొన్ని జబ్బులు ఏంటంటే మనం ఎర్లీ దశలో మనం గుర్తించినట్లయితే చూపు పర్మనెంట్గా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి కనీసం 1 సంవత్సరానికైనా ఒకసారి వచ్చి పూర్తిగా కంటి పరీక్షలు చేయించుకుంటే వంశపారంపర్యంగా వచ్చింది కాకుండా ఎటువంటి జబ్బులైనా కొంతవరకు నయం చేయడానికి వీలవుతుంది.
1: కొన్ని సింప్టమ్స్ బట్టి ముందుగానే గుర్తించి టెస్టులు చేయించుకోవడం వలన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు డాక్టర్ టి జ్యోతిర్మయ్య గారు. కంటి సమస్యలు వాటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం గురించి మా ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయంలో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు అందజేసినందుకు మా ఆకాశవాణి తరపున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు డాక్టర్ టి జ్యోతిర్మయ్య గారు.
2: రేపు ప్రపంచ దృష్టి దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ టి జ్యోతిర్మయ్య గారితో శ్రీమతి గుడివాడ నందినిదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.

జయసుధ చిత్రం నుండి జయచంద్రన్ పి సుశీల గానం విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి కేజే యేసుదాస్ స్వరంలో సింధు భైరవి చిత్రం నుండి.

పుష్పాంజలి విన్నారు. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన

0: See, and with that, it's back to you, Abhishek.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi completes 25 years as head of a government. Union Cabinet passes resolution to commemorate this landmark achievement. Government notifies 375 permissible works under Viksit Bharat G. Ramji scheme, marking 41% expansion from the previous 266 works. Prime Minister Modi interacts with board members of Global System for Mobile Communications Association, says technology must become a tool for inclusive and sustainable development. RBI to announce bi-monthly monetary policy this morning. IMD forecasts heavy rain in Nagaland, Manipur, Mizoram and Tripura today. And in men's cricket, India beat West Indies by 8 wickets. And with that, we are in the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెవి సత్యనారాయణ.
3: జిల్లాలో పీఎం కేర్స్ పథకం ద్వారా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సాయం, పీఎం స్వనిధి 2.0 పథకం రుణాలు మంజూరు, పీఎంఏవై పథకం కింద గృహ మంజూరు పత్రాలు పంపిణీ. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జాతీయ పోషణ మాసోత్సవాలు వంటి అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ పథకం అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మొత్తం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో పీఎం కేర్స్ కింద 10 మంది పిల్లలకు స్పాన్సర్షిప్ పథకం ద్వారా 660 మంది పిల్లలకు ప్రయోజనం కల్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో పోషణ్ అభియాన్పై 2 రోజుల పాటు ఫోటో ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల సమగ్ర పోషణకు ప్రభుత్వం పలు పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని ఎంపీ తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సకాలంలో ధాన్యం సేకరణ చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. 2026-27 ఖరీఫ్లో గ్రేడ్ ఏ రకానికి 2461 రూపాయలు, సాధారణ రకానికి 2441 రూపాయల కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో దిగుబడుల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ధాన్యం రాకలను అంచనా వేసి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేప్టౌన్లో జరిగిన 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భారత ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు. మారుతున్న ప్రపంచ వ్యవస్థలో అంతర్జాతీయ చట్టం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమగ్ర అభివృద్దిపై జరిగిన చర్చల్లో భారత దృక్పథాన్ని వినిపించారు. కాశ్మీర్ భారత్లో విలీనం చట్టబద్దమని, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతం నుంచి వైదొలగాలని ఆమె స్పష్టం చేశారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులోనూ పాల్గొన్న పురంధేశ్వరి మహిళా సమానత్వం, సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్దిపై భారత్ ప్రగతిని వివరించారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో 4.87 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జి పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ప్రారంభించారు. గోదావరి డెల్టాలో శాశ్వత కరువు నివారణకు లైడార్ సర్వే, డీపీఆర్ పనులు చేపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడుతూ,

పర్యాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పీఎంఏవై పథకం కింద 27 మంది పట్టణ లబ్దిదారులకు గృహ మంజూరు పత్రాలు, 62 మందికి 44,30,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ బోనాల శంకర్ ప్రకాష్ గారి వీణావాదనం వింటారు. మృదంగం శ్రీ వంకాయల నరసింహం గారు. కార్యక్రమంలో వినబోతున్న అంశం పూర్వీ కళ్యాణి రాగంలో మీనాక్షి మే ముదం దేహి ముత్తుస్వామి దీక్షితర్ రచన ఆదితాళం.

0: బోనాల శంకర ప్రకాష్ గారి వీణావాదనం విన్నారు. వంకాయల నరసింహం గారు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2727244, 2727288, కోడ్ 0891. తొలి శ్రోత ఎవరు, ఏ గీతాన్ని కోరుతున్నారు, ఏ ప్రాంతం నుంచి ఏ పేరుతో అడుగుతున్నారో విందాం. హలో, నమస్కారం అండి. ఏ సినిమా?
4: మాకు చాణిక్య చంద్రగుప్త ఉంది కదండి,
0: ఉన్నది
4: చిరునవ్వు కూడా కావాలి. నా పేరు అనుకూల లక్ష్మణ్ రావు, రామాసాక్షి రెడ్డి గారి ఆసుపత్రి చేతం చేపట్టి నుంచి మాట్లాడుతున్నాం.
0: సరేనండి.
4: సరే.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతానండి. నా పేరు పలక సత్యనారాయణ సార్.
0: చెప్పండి.
1: సార్, నా మాట పూర్తిగా అయిన తర్వాత మాట అయింది సార్. నేను స్నేహబంధం, ఈ సినిమాలోని స్నేహబంధము ఎంత మధురం అనే పాట కావాలి సార్ నాకు. అందుగురించేనే ఈ పాట మా స్నేహితులందరి కోసం సార్.
0: అలాగేనండి.
1: ఓకే, బాయ్ అండి.
0: ఓకే.

0: హలో,
1: హలో, నమస్తే సార్. బాగున్నారా?
0: నమస్కారం అండి. బాగున్నాను, చెప్పండి.
1: మీ కార్యక్రమాలు చాలా సూపర్ కొడుతున్నాయండి. నాకు తినాలనిపిస్తుంది. మా ఊరు అనకాపల్లి జిల్లా ఎలమెంట్లీ ఏరియా పెదపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మెస్సా రమణ
0: చెప్పండి, ఏం కావాలి?
1: సార్. రెగ్యులేజ్ వాళ్ళ సినిమాలను

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: మాకు సత్య హరిశ్చంద్ర చిత్రం నుంచి కులంలో ఏముందిరా మతంలో ఏముందిరా పాట కావాలి సార్.
0: మీ పేరు?
1: కాకి అప్పారావు, చంద్రరావుపేట, తుమ్మలపల్లి వారి వీధి.
0: సరేనండి, తప్పకుండా వినండి.
1: నమస్తే సార్.

0: గుండుం బుట్టు
1: ఆచార్య,
0: పిలకావు ధోని
2: ఆచార్య,
0: శిఖశర్మ
3: ఆచార్య,
0: జడబట్టు
4: ఆచార్య.
0: ఇప్పుడు చెప్పండి రా, నేను ఎలాగున్నాను?
4: ఆహా, నా చేతి కంకణం,
3: నా కాలి అంజె,
2: ఓహో, నా పట్టు చాలు,
1: నా ఉంగరాలు
4: మతలైన వాళ్ళు.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: మాకు ఇద్దరు మిత్రుల నుంచి పాట కావాలండి.
0: మీ పేరు?
1: నా పేరు రాజేష్ అండి.
0: ఇద్దరు మిత్రులు అంటే పాతదా కొత్తదా అండి?
1: పాతండి, నాకు నేను ఐదు అండి.
0: ఆహా, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు?
1: కాకినాడ నుంచి మాట్లాడుతున్నా.
0: ఇద్దరు మిత్రుల్లో ఏ పాట కావాలి?
1: పుచ్చి పుచ్చిగా నవ్వుతున్న పాట ఉంది కదండి,
0: అవును,
1: పాట కావాలి.

0: హలో,
1: నమస్కారం అండి, బాగున్నారండి?
0: నమస్కారం అండి.
1: రాయల మండలం పసరపూడి అండి. నా పేరు సత్యలే నా పేరు సత్యలేడు అండి. ఎన్టీ రామారావు గారు ఇద్దరిని ఈగుందర్ సినిమా అండి.
0: ఇదంటే
1: ఈగుందర్ ఈగుందర్ నా కోసమే మీరు వచ్చే పాట ఉంది కదండి.
0: యుగంధరా?
1: ఈగుందర్
0: ఉంది ఉంది.
1: ఆ పాట వేయండి గురుగారు.
2: నా కోసమే

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. పాటల పల్లకి.
1: నా పేరు మాణిక్యాలరావు అండి, మాది కాకినాడ జిల్లా దుర్గా సార్. ఇవాళ చిన్న మాట అండి, ఇవాళ మీరు నేటి మాటలోని పత్తి గురించి బాగా వివరించారు. మా రికార్డింగ్ చేసి మా రైతు సోదరులందరికీ వినిపించాను, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పారు, చాలా బాగుందండి అన్నారు. మా దుర్గాలోని మా రైతులు అందరూ కూడా ఆనందించారండి.
0: చాలా సంతోషం.
1: అలాగే నేత్ర దినోత్సవం గురించి నేత్ర పరిచయం కూడా చాలా బాగా చేశారండి. మంచి సాంగ్ తర్వాత సాంగ్ కూడా మంచిది చేశారండి.
0: ధన్యవాదాలండి.
1: ఓకే సార్,
0: మరి ఇప్పుడు మీకు ఏం కావాలి?
1: నాకు రహస్యం సినిమాలోని శారదేశి కనులతోనే పాట వేయండి సార్.
0: సరే సార్, మీ పేరు?
1: నా పేరు మాణిక్యాలరావు అండి, మాది కాకినాడ జిల్లా దుర్గారు సార్,
0: రాంపల్లి
1: దగ్గర. ఓకే సార్, ధన్యవాదాలు.

0: హలో,
1: సార్ నరసానంద శర్మ గారు.
0: నమస్కారం అండి.
1: సార్ మాకు ప్రేమగాన సినిమా నుంచి ఈ కొండల కొండల్లో పాట కావాలి సార్.
0: మీ పేరు?
1: నా పేరు తాతయ్యండి, భోగాపురం నుంచి మాట్లాడుతున్నాను.

0: అమర్శిల్పి జక్కలలో సార్.
1: మీ పేరు?
0: నా పేరు ఏఎస్ దేముళ్ళు, పెద్దబొడ్డేపల్లి అండి.
1: అమరశిల్పి జక్కన్లో మీకు ఏం పాట కావాలి?
0: ఈ నల్లని రాళ్ళలో.
1: ఓహో, సరే, తప్పకుండా వినండి.
0: చాలా సార్.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ

0: పిల్లలు అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
1: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్, అంత డబ్బా?
1: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
2: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
2: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో,
1: నమస్కారం సార్. శుభోదయం.
0: శుభోదయం, నమస్కారం. మీ పేరు?
1: అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పాపినేపాలెం విలేజ్ నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు.
1: గూడు పుట్టాని మూవీ నుంచి తనివి తీరలేదన్న సాంగ్.

0: हेलो हेलो हेलो
1: హా చెప్పండి సార్.
0: మీరు చెప్పండి.
1: ఇది దేవత సినిమా నుంచి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అనే పాట కావాలండి.
0: మీ పేరు?
1: నా పేరు సత్యారావు తుమ్మపాల.
0: సరే,

పాటల పల్లకి విన్నారు. మరిన్ని పాటలతో ఈ పల్లకిలో మనం కలుసుకునే సమయం 10:20. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 వస్తోంది. ప్రత్యేక కార్యక్రమం ప్రజాసేవతో దేశ సేవలో, ఇందులో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 పై తరుణ్ కాకాని గారితో ముఖాముఖి పరిచయకర్త కె రాణిగారు విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కేంద్రం చెబుతోంది. వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి డాక్టర్ తరుణ్ కాకాని గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ తరుణ్ కాకాని గారు.
2: నమస్కారం అండి.
1: తరుణ్ గారు, దేశవ్యాప్త

0: దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గురించి మాట్లాడుకునే ముందు అసలు వక్ఫ్ అంటే ఏమిటి, 1954లో ఎందుకు వక్ఫ్ చట్టం తీసుకురావాల్సి వచ్చింది తెలియచేయండి.
1: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారం. ఈ వక్ఫ్ అనేది ఒక అరబిక్ పదం అండి. ఈ అరబిక్ పదం వక్ఫ్ అనే దానికి అర్థం ఏమిటి అంటే ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ అని. అంటే వక్ఫ్ అనేది ఒక మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే గనక పూర్వకాలం మనకి ఒక సత్రాలు కానివ్వండి, అలా ఎలా అయితే ఉన్నాయో గుడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఈక్వాలెంట్ మీనింగ్తో మనకి అరబిక్ టర్మ్స్లో ఇది ఒక ఇస్లామిక్ లా ప్రకారం చారిటబుల్ ఎండోమెంట్ అని కానివ్వండి, ఇది ఒక ట్రస్ట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే దీంట్లో భాగంగా వక్ఫ్లో భాగంగా మనకి ప్రాపర్టీని దానం చేయటం కానివ్వండి, అలాగే ఒక పర్టికులర్ పర్పస్ కోసం అంటే ఒక ఎడ్యుకేషన్ గురించో లేకపోతే సోషల్ సర్వీస్ గురించో. వక్ఫ్లో అయితే గనక ఎడ్యుకేషన్ అంటే వాటికి సంబంధించి ఈ మసీదులో జరిగేటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కానీ సోషల్ సర్వీస్కి కానివ్వండి, దానికి ఈ ప్రాపర్టీని డొనేషన్ చేస్తున్నాము అనేటువంటి అర్థంతో ఈ వక్ఫ్ అనేది అరబిక్ ప్రదేశం నుంచి మనకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ముస్లింల్లో ఉన్నటువంటి దాన గుణం గురించి అలాగే ఆ ముస్లింల యొక్క కమ్యూనిటీ సపోర్ట్ గురించి తెలియజేయడానికి ఈ వక్ఫ్ అనేటువంటి అంశం వచ్చింది. వక్ఫ్లో కూడా సుమారుగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి వక్ఫ్ అల్ హసియా, అంటే అది ముస్లిమేతరులకు కూడా అప్లికబుల్ అయినటువంటి చారిటీ యాక్టివిటీస్ ఏవైతే అవన్నీ చేయడానికి. అలాగే వక్ఫ్ అల్ అహ్లి అనేది ఉంది, అంటే ఒక ఇది ఒక కుటుంబ వక్ఫ్కి సంబంధించింది. దీంట్లో ఏదైనా సరే ఏంటంటే ఎటువంటి ప్రయోజనాలైనా సరే ఆ కుటుంబం యొక్క పెద్దకి చెందుతాయి, అంటే ఆ కుటుంబం ఒక పెద్దకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి చెందుతాయి. అలాగే వక్ఫల్ మాస్క్ అంటే వక్ఫల్ మసీద్ అని కూడా అంటారు. సో దాన్ని ఏంటంటే ఒక ఒక పర్టికులర్ మసీదుకి కానివ్వండి, ఒక స్పెసిఫిక్ మసీదుకి లేదా ఒక స్పెసిఫిక్ ముస్లిం ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్ ఉందో అటువంటి వాటికి సంబంధించిన స్పెసిఫిక్ దాన్ని వక్ఫల్ మసీద్ అని కానివ్వండి, వక్ఫల్ మాస్క్ అని కానీ అంటారు. సో ఓవరాల్గా వక్ఫ్ అనేది ఏంటి అంటే ఒక డొనేషన్, ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి అర్థం. అయితే ఈ వక్ఫ్లో ఏంటి అంటే ఈ పర్టికులర్గా ఆ మసీదుకి బెనిఫిట్ అవ్వటం కానివ్వండి లేదా ఆ కుటుంబానికి సంబంధించింది కానివ్వండి అటువంటి ఇవి ఉన్నాయి.
0: తరుణ్ గారు, గతంలో వక్ఫ్ బోర్డు గల అధికారాలు ఏమిటి, అలాగే వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి సమస్యల గురించి కూడా తెలియజేయండి.
1: గతంలో 1954లో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది మనకి ఎనాక్ట్మెంట్లోకి వచ్చిందండి భారతదేశంలో. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అప్పట్లో ఉన్నటువంటి ఈ పార్టిషన్ సినారీ ఏదైతే జరిగిందో మనకి 1947లో, అలాగే తర్వాత ఆ చీలిక వల్ల ఆస్తులు పంపకం కానివ్వండి, అలాగే ఉన్నటువంటి కుటుంబాలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అసెట్స్ కానివ్వండి, వాటన్నిటిని పరిష్కరించడానికి ముఖ్యంగా ఈ వక్ఫ్ అనేది పెట్టడం జరిగింది. దానికి ఒక సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారు. సో అలాగే ఈ ప్రాపర్టీస్ అన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక ప్రిలిమినరీ ఉద్దేశంతో అప్పట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి ఉండేటువంటి అధికారాలు అంటారా, ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి 1954 స్టాట్యూట్ ప్రకారం ఏంటి అంటే ముఖ్యంగా ఈ వక్ఫ్ యొక్క ఆస్తులు వాటిని ఎలా మనం అడ్మినిస్టర్ చేయాలి అలాగే ఎలా మేనేజ్ చేయాలి, ఈ రెండింటి యొక్క ప్రధాన ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైనా భూమి కనుక వక్ఫ్ కింద ఐడెంటిఫై అయింది అంటే అది ఆ పర్పస్కి యూటిలైజ్ అవుతుందా లేదా వేరే పర్పస్కి దాన్ని మనం మార్చి వాడచ్చా, ఇటువంటి వాటన్నిటికి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. అలాగే అప్పట్లో ముతావలీస్ అంటే ఎవరైతే ఆ వక్ఫ్ ప్రాపర్టీని మేనేజ్ చేస్తారో వాళ్ళని అపాయింట్మెంట్ చేసే అధికారం కూడా ఈ వక్ఫ్కే ఉంది. అయితే ఆ ముతావలీస్ అందరూ కూడా ఖచ్చితంగా ముస్లింలే అయ్యేవాళ్ళు. అలాగే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఆడిటింగ్ కానివ్వండి, దీనికి సంబంధించిన అకౌంటింగ్ కానివ్వండి, వీటికి సంబంధించి ఎటువంటి వివాదాలను పరిష్కరించాలన్నా కూడా, ముఖ్యంగా వివాదాలు భూమికి సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరించాలి అంటే అది వక్ఫ్ బోర్డులో మాత్రమే పరిష్కరించుకోవాలి, అది కోర్టుకు వెళ్ళి చేసుకునే వ్యవహారం కాదు అని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డు యొక్క ముఖ్య అధికారం అన్నమాట.
0: తరుణ్ గారు, అలాగే వక్ఫ్ బోర్డు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి?
1: అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల దృష్ట్యా ఈ వక్ఫ్ బోర్డు అనేది 1954 తర్వాత తిరిగి మళ్ళీ మనకి 1995లో కూడా దాన్ని అమెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 50-45 ఏళ్ల కాలంలో మనం చూసినట్టయితే కనుక ఈ వక్ఫ్ బోర్డులో ప్రధాన ఆరోపణ ఏదైతే ఉందో ప్రధానంగా దాంట్లో ఒక సరైనటువంటి పారదర్శకత లేదు, అలాగే సరైనటువంటి అకౌంటబిలిటీ లేదు అనే

0: అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వక్ఫ్ బోర్డు మీద ఉంది. అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ముఠావలీస్ మనం ఇందాక ఎవరైతే మేనేజర్లు అని చెప్పేసి అన్నామో వారందరూ కూడా వారికి సరైనటువంటి స్కిల్ కానివ్వండి, సరైనటువంటి ట్రైనింగ్ కానివ్వండి, సరైనటువంటి ఎఫిషియన్సీ లేకుండా ఆర్బిట్రరీగా ఆ పొజిషన్స్ అనే పంపకాలు జరిగాయి అనేది ఒక ప్రధాన ఆరోపణ. అలాగే మరి జనరల్ పబ్లిక్ దృష్ట్యా చూస్తే కనుక వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఈ భూములకు సంబంధించి ముఖ్యంగా ఎన్క్రోచ్మెంట్ కానివ్వండి, అలాగే ట్రెస్పాస్ అంటే భూ కబ్జాలని అనొచ్చు, అవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. సో వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా కొన్ని కబ్జాకి గురవటం మిగిలిన వారి ద్వారా కానివ్వండి, లేదా దురాక్రమణకు గురవటం అని చెప్పేసి వక్ఫ్ బోర్డు వారు కూడా ఆరోపించారు. ఏంటంటే వారి సొంత భూములు వారు కోల్పోతున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే డిస్ప్యూట్స్ లిటిగేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా కేవలం వక్ఫ్ బోర్డులోనే పరిష్కరించాలి, కోర్టులకు వెళ్ళకూడదు అంటాం వల్ల టైం చాలా వరకు సమయం లూజ్ అవటం, అలాగే దాదాపు కొంతమంది జీవితకాలం కోల్పోయారు కొంతమంది ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డులో వాళ్ళ ప్రాపర్టీ గురించి ఫైట్ చేసి. అలాగే ఫండింగ్ కూడా ఏంటంటే దీనికి ఎటువంటి ఫండింగ్ ఏదన్నా సరే దానికి వాళ్ళు రేజ్ చేసుకోవాల్సిందే తప్పించి గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాదు ఇది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వక్ఫ్ బోర్డుకి లేకపోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే సమస్యలు పేర్కొంటూ వచ్చేసింది. సో దానికి పరిష్కారమే నేడు వచ్చినటువంటి 2025.
1: తరుణ్ గారు, అసలు గతంలో ఉన్న వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవరించాల్సి వచ్చిందంటారు?
0: మనం ఇందాక అనుకున్నట్టు గతంలో ఉన్నటువంటి 1954 కానీ అలాగే 1990 చట్టంలో కూడా కొన్ని లొసుకులు ఉండటం, అలాగే సమస్యలు పేర్కపోవటం, ఇటువంటి అంశాలని కలిపి 2025 ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అవటం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వక్ఫ్ బోర్డులో ప్రధానంగా పారదర్శకత తీసుకురావటం, అలాగే ఈ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ తీసుకొచ్చి ఈ వక్ఫ్ రికార్డ్స్ గతంలో ఏవైతే మిస్ అయినాయో వాటన్నిటిని కూడా డిజిటైజ్ చేయటం ద్వారా ఎక్కడా కూడా ఎటువంటి అక్రమాలు జరగకుండా, ఈ కరప్షన్ అనేది జరగకుండా, అలాగే ఎటువంటి ఎంక్రోచ్మెంట్, గతంలో వక్ఫ్ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో వారి భూములు కోల్పోతున్నారని చెప్పేసి అటువంటి వాటికి చెక్ పెట్టాలని చెప్పేసి ఈ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తీసుకురావటం, అలాగే ముఖ్యంగా మహిళల హక్కులు ఏవైతే ఉన్నాయో వారిని కాపాడేందుకు ఈ వక్ఫ్ చట్టం చాలా తప్పకుండా ఉపయోగపడుతుంది. అదే మనం గమనించినట్టయితే కనుక వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలామంది ముస్లిం మహిళలు దీని పట్ల సంతోషం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ముఖ్యంగా అంటే భర్తను కోల్పోయినటువంటి ముస్లిం లేడీస్ కానివ్వండి, అలాగే కొంచెం వృద్ధ మహిళలు కానివ్వండి, ఎవరికైతే సపోర్ట్ లేకుండా ఉన్నారో వారు దీని నుంచి పరిష్కారం వస్తుందనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అలాగే డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే ఏదన్నా వివాదం వచ్చినట్టయితే కనుక ఆ వివాదాన్ని పరిష్కరించే అథారిటీ ఇదివరకు కేవలం వక్ఫ్ బోర్డుకి మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అది కంపల్సరీగా లోకల్ అథారిటీ ఎవరైతే అంటే ఒక కలెక్టర్ కానివ్వండి, అలాగే ల్యాండ్ రికార్డ్స్ కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్ కానివ్వండి, ఇలాగా ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎవరికైతే యాక్సెస్ టు డిజిటల్ రికార్డ్స్ ఉందో, ఎవరికైతే ఈ భూమి మీద పూర్తిగా అవగాహన ఉండి చట్టం మీద అవగాహన ఉందో వాళ్ళు కూడా కలిపి కూర్చుని ఒక బోర్డు వారితో కలిపి ఈ వివాదాలను పరిష్కరించేటువంటి ప్రాసెస్ చేస్తారు. అలాగే కొంతమంది నాన్ ముస్లిం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ గవర్నెన్స్లో పెడతాం అనేది జరిగింది. మనకి దీనివల్ల ఏంటి అంటే ఈ రెవెన్యూ అనేది వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే కోల్పోతుందని ఆరోపిస్తున్నారో ఆ రెవెన్యూ అనేది పెంచి దాన్ని వక్ఫ్ బోర్డుకి అందించాలి అనేటువంటి ఉద్దేశం భారతదేశ ప్రభుత్వం. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు అందరికి సామాజిక న్యాయం జరగటం అనేది, అలాగే ఈ ముస్లిం మహిళలకి మనం ఇది చేకూర్చాలి, బలం చేకూర్చాలి అనేటువంటి ఇవి.
1: తరుణ్ గారు, వక్ఫ్ సవరణ బిల్లు 2025 ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది?
0: ముఖ్యంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేది ఏదైతే ఉందో దీన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. దీనిలోనే ఫార్మేషన్ ఆఫ్ వక్ఫ్ అంటే వక్ఫ్ని ప్రారంభించడం దగ్గర నుంచి దాని యొక్క ఆస్తులను డిక్లేర్ చేయడం దగ్గర నుంచి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి క్వామీ వక్ఫ్ బోర్డు తరఖాతి స్కీమ్ అనేది ఉంది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది స్టేట్ వక్ఫ్ బోర్డ్స్కి ఈ కంప్యూటరైజేషన్ కానీ డిజిటలైజేషన్ కానీ చేస్తే కనుక ఆ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే షహరీ వక్ఫ్ సంపత్తి వికాస్ యోజన అనేది ఒకటి ఉంది. దానివల్ల ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్కి ఎవరైతే కమర్షియల్

0: ప్రాపర్టీస్ టేకప్ చేస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి, అవి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ వక్ఫ్ రికార్డ్స్ అన్నింటిని కూడా డిజిటైజ్ చేయటం, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చూడొచ్చు. సో ఇటువంటివన్నీ ప్రవేశపెడతాం వల్ల ఏంటంటే వక్ఫ్ ఆస్తులకి రక్షణ కల్పించడం, అలాగే వక్ఫ్ అనేది ప్రతి ఒక్కరికి చెందింది అని చెప్పేసి తెలియజేయడం అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: తరుణ్ గారు, వక్ఫ్ బిల్లు 1995 అలాగే వక్ఫ్ సవరణ బిల్లు 2025కి మధ్య గల తేడాల గురించి తెలియజేయండి.
0: ముందుగా మనం వక్ఫ్ మొదలైనప్పటి నుంచి ఇవాళ వరకు దాని ప్రయాణం చూసినట్టయితే గనక దాదాపుగా 70 ఏళ్ళు ఈ బోర్డ్స్ అనేది కన్స్టిట్యూట్ అయ్యి ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ కూడా

0: ఎక్కడా కూడా ఇవాళ దాదాపు ఇండియన్ రైల్వేస్ వారు మొదటి స్థానంలో ఉంటే, దాని తర్వాత ఇండియన్ డిఫెన్స్, మూడో అతిపెద్ద భూ హక్కుదారు ఎవరు అంటే అది వక్ఫ్ బోర్డు. దాదాపు 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు కింద ఉంది. మరి వక్ఫ్లో ఉన్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా ఏ ఆస్తి ఎక్కడుంది అనేది తెలియకపోవటం ఒక లక్ష్యం అయితే, రెండోది ఆస్తి మేనేజ్మెంట్ ఎవరి కింద ఉంది, తర్వాత ఆస్తి ఎవరు మేనేజ్ చేయాలంటే అథారిటీ డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వకపోవటం, ఇటువంటి అన్ని కారణాల చేత ఇవాళ ఈ 2025 అనేటువంటి బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు దీనికి సవరణ మధ్యలో 1995లో కూడా జరిగింది. మనం ఇందాక 1954 ఎందుకు దీన్ని తీసుకొచ్చారనేది మాట్లాడుకున్నాం. అది మొదటి స్థాయి కాబట్టి ఆస్తుల మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చారు. మరి 1995లో మనం చూసినట్టయితే కనుక ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి పవర్స్ని మరింత బ్రాడెన్ చేస్తూ వారికి కొన్ని పవర్స్ పెంచడం కూడా జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయడం, అలాగే మేనేజ్మెంట్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి వక్ఫ్ బిల్ 2025లో ప్రముఖంగా జరిగింది ఏంటి అంటే, ఈ డిజిటలైజేషన్ ఆఫ్ వక్ఫ్ రికార్డ్స్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, దాని పరిరక్షకులు ఎవరు, ఆ రెండు లింక్ చేయటం వల్ల ఏంటంటే సగం వివాదాలకి అక్కడే చెక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండోది పారదర్శక తీసుకురావటం. ఈ బిల్లు తీసుకురావటం వల్ల ఏంటి అంటే రెగ్యులర్గా ఆడిటింగ్ జరగటం కానివ్వండి, అలాగే గవర్నమెంట్ అథారిటీ వారితో ఇన్స్పెక్షన్ జరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అది జరగటం వల్ల ఏంటి అంటే ఆ భూమిని ఏదైతే ఏ పర్పస్ కోసం అయితే ఏ ఉద్దేశంతో అయితే దాన్ని డొనేషన్ కోసం దాన్ని దానం చేయాలి అని అనుకున్నారో ఆ ఉద్దేశం కోసం అది వాడబడుతుందా లేదా అని ధృవీకరించేటువంటి వ్యక్తి అక్కడ ఆ జిల్లా కలెక్టర్ కానివ్వండి, జిల్లా రెవెన్యూ అధికారి కానివ్వండి, ఆ థర్డ్ పార్టీ అథారిటీ అనేది ఎవరైతే ఉన్నారో వారు సర్టిఫై చేస్తారు. దానివల్ల ఏంటి అంటే ఎవరికైనా ఏమనుమానంలో సరే ఒక గవర్నమెంట్ అథారిటీ సర్టిఫికేషన్ వల్ల దీనిలో పారదర్శకత అనేది వస్తుంది. సో ఇదొక రాడికల్ చేంజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు.
1: సార్, అలాగే వక్ఫ్ బోర్డు వక్ఫ్ నిర్వహణలో ముస్లింల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు?
0: ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ 2025 యాక్ట్లో ఇది వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ని మనం అంటే దీన్ని పాలించే తీరుని మోడర్నైజ్ చేయడం మాత్రమే కాకుండా దాంట్లో ఒక పారదర్శకత అకౌంటబిలిటీ తీసుకురావడం మాత్రమే కాకుండా ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు ముస్లింలు గతంలో లేడీస్కి లేనటువంటి అంటే మహిళలకు లేనటువంటి అధికారాలు కూడా నేడు దీని ద్వారా కట్టబెడతాం అనేది జరిగింది. మహిళలకు అవసరమైనటువంటి లీగల్ కౌన్సిలింగ్ కానివ్వండి, అలాగే వారికి కావాల్సిన సోషల్ సపోర్ట్ కానివ్వండి, ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీని ద్వారా రావడం అనేది జరుగుతుంది. మరొక ముఖ్యంగా చూసినట్టయితే గతంలో కొన్ని వక్ఫ్ బోర్డుల దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఆ ప్రాపర్టీ ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉండేది కాదు. మరి అదే ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం వల్ల ఆ ప్రాపర్టీని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, వడ్డీ రహిత రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తున్నారు.
1: సార్, మరి అసలు ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని, వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్తుంటే, మరి ముస్లింస్ లో మాత్రం కొన్ని వర్గాలు ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయంటారు?
0: ఈ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అటానమీ ఏదైతే ఉందో కొంతమంది దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాన్ మెంబర్స్, నాన్ ముస్లింలు, ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంక్లూడ్ చేయడం వల్ల పూర్తిగా గతంలో ముస్లింకు ఉన్నటువంటి కంట్రోల్ పోతుంది ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద అనేటువంటి ఒక అపోహ. అలాగే ఏదైతే ముస్లింలకు సంబంధించి వాళ్ళ మతానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం వారు ఇంటర్ఫీర్ అవుతున్నారనేది వారి ఉద్దేశంగా ఆర్టికల్ 14, 25, 26 ఇది వైలేషన్ అని చెప్పేసి వారు ఉద్దేశంగా చెప్తున్నారు. కానీ వాస్తవానికి మనం చూసినట్టయితే గనక ఆ ఆర్టికల్ 14, 25, 26 ఏవైతే ఉన్నాయో వాటిని అప్హోల్డ్ చేయడానికే ఈ సంస్కరణ తీసుకురావడం అనేది జరిగింది. అలాగే వారి యొక్క భూములు ఏవైతే ఉన్నాయో తరతరాలుగా వస్తున్నాయి, అవి నేడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు గనక వచ్చినట్టయితే గనక అక్కడ జరిగేటువంటి పనులకి వారు అడ్డు చెప్తారని కానివ్వండి, డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేటువంటి ఉద్దేశం వారిలో కొంత భయం ఉంది.
1: తరుణ్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా, అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, అలాగే అసలు ముస్లింస్ లో ఉన్న అపోహలను ఈ చట్టం ఏ విధంగా పోగొడుతుంది?
0: ముఖ్యంగా మనం గమనించినట్టయితే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరైతే

0: ఉన్నారు. అలాగే అమిత్ షా గారు కానివ్వండి, ఈ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మైనార్టీస్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కిరణ్ రిజిజు గారు కానివ్వండి, అలాగే పలువురు వక్తలు ప్రసంగించడం జరిగింది. దాదాపు పార్లమెంటు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగినటువంటి చర్చల్లో ఈ వక్ఫ్ చర్చ అనేది ఒకటి. అటువంటి టాపిక్ మీద అటు రాజ్యసభలో కూడా అంతే సుదీర్ఘ చర్చ జరగటం, బిల్లు రెండు హౌస్ల్లోనూ పాస్ అవటం కూడా జరిగింది. మరి దీనికి ఇంతమంది మద్దతు ఇచ్చారు, అలాగే ముస్లిం సభ్యులు కూడా కొంతమంది దీన్ని స్వాగతిస్తూ చెప్పారు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి అపోహలు తొలగించే రకంగా ఏంటి అంటే, ముస్లింల యొక్క స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో అది పోతుంది అని చెప్పేసి ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి బిల్లులో కూడా ముస్లింలే వారి ప్రాపర్టీని మేనేజ్ చేసుకుంటారు. అయితే ఎక్కడైతే వివాదాలు ఉంటాయో, ఎక్కడైతే అమెండ్మెంట్స్ అంటే ఎక్కడైతే పారదర్శకత కావాలనుకుంటున్నామో, అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఒక కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మతాలకి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి. ఒక జిల్లా అధికారి ఎవరైతే ఉంటారో వారు జిల్లాలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఒక అధికారిగా ఉంటారు. సో ఆ అధికారికి మనం నువ్వు కేవలం ఈ మతం వారికి మాత్రమే చూడు, ఈ మతం వారిని చూడొద్దు అనేటువంటి చట్టం ఎక్కడా భారత రాజ్యాంగంలో లేదు.
1: లేదు.
0: ఆ ఉన్న చట్టాన్నే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అమలు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎటువంటి అపవాదులు వారి మీద పడకుండా ఈ రెగ్యులేషన్ తీసుకురావడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ వక్ఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, అంతకుముందు రకరకాలైన వక్ఫ్ బోర్డ్స్ ఉంటే ఇప్పుడు ఒక సింగిల్ వక్ఫ్ బోర్డు పెట్టేసి వీటన్నిటినీ కూడా ఒక పారదర్శకత తీసుకురావడం, వివాదాలను తగ్గించడం, అలాగే ఉన్నటువంటి ప్రాపర్టీస్లో నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి విధానంగా దీన్ని ప్లాన్ చేసి ఆ ఆదాయాన్ని తిరిగి వక్ఫ్ బోర్డు యొక్క వెల్ఫేర్కే ఇవ్వటం, ఇవన్నీ స్వయం ప్రతిపత్తి వారికి ఇంకా పెంచడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి అంశాలు. అలాగే వక్ఫ్ ఆస్తులు ఏవైతే కబ్జాకు కానీ దురాక్రమణకు గురవుతున్నాయని చెప్పేసి భావించారో గతంలో, వాటన్నిటి కూడా చెక్ పెడుతూ కలెక్టర్ యొక్క ఆధీనంలో ఇటువంటి వివాదాలకు పరిష్కారం చెప్తూ ఇక మీద అటువంటి జరగవు అనేటువంటిది ఈ బిల్లో ఒక ప్రధాన ఉద్దేశం. అలాగే భాష ఏదైతే ఈ బిల్లో వాడారో దాంట్లో ప్రతి పదానికి కూడా ఒక అర్థాన్ని చెబుతూ దాంట్లో అపెండిక్స్లో చేర్చడం, ఇవన్నీ కూడా జరిగింది. మరి ఏదైతే గవర్నమెంట్ మన భారతదేశ ప్రభుత్వం వారు ఉన్నారో వారి యొక్క పూర్తి కమిట్మెంట్ ఈ బిల్లో కనిపిస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, చివరగా నూతన వక్ఫ్ సవరణ చట్టం పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: ముఖ్యంగా ఈ వక్ఫ్ చట్టం మనం ఇందాక అనుకున్నట్టు అది తీసుకొచ్చేటువంటి వాస్తవాల్లో ముఖ్యంగా విద్యకు సంబంధించి కానివ్వండి, వైద్యానికి సంబంధించి కానివ్వండి, గతంలో ఈ వక్ఫ్కు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో ప్రధానంగా పాఠశాలలు అలాగే వైద్యశాలలు ఇవన్నీ కూడా స్థాపించి అవి మొత్తం పబ్లిక్ సర్వీస్కి కూడా వాడాలి అనేది ప్రధాన ఉద్దేశం. అలాగే జాబ్స్ అంటే ఈ జాబ్స్ క్రియేషన్ అనేది కూడా ఇప్పుడు ప్రధాన సమస్య. కొంతమంది ముస్లింస్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం మదర్సాలలో చదువుకుంటాం వల్ల వారికి సరైనటువంటి క్వాలిఫికేషను అలాగే జాబ్స్ రాకపోవడం ఇవన్నీ ఉండటం వల్ల అటువంటి సమస్యలు కూడా ఈ కొత్త చట్టం చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. వారికి సరైనటువంటి ఉపాధి కల్పించడంలో కూడా ఈ వక్ఫ్ చట్టం ఉపయోగపడుతుంది.
1: వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ కాకాని గారు.
0: ధన్యవాదాలండి.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి తరుణ్ కాకాని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2727244, 2727288, రెండింటికి ఒకటే కోడ్ 0891. హలో,
4: మార్నింగ్ సార్.
3: శుభోదయం అండి, చెప్పండి.
4: సార్, చిత్తూరు జిల్లా పోసలపట్టి మండలం తలపల్లి గ్రామం చిన్న రెండు సార్. బాగున్నారు సార్?
3: బాగున్నానండి. ఏ సినిమా, ఏ పాట?
4: మంచి మనసుకు మంచి రోజు సినిమాలో రావే నా చిరే.

0: हेलो। हेलो
1: हेलो सर। हेलो
0: हेलो, नमस्कार अंडी। ए सिनेमा। हेलो हेलो हेलो, पाटल पलकी। హలో హలో హలో
1: హలో హలో సార్, హలో సార్, హలో సార్.

0: హలో హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: సార్, సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్. నాకు పవిత్ర బంధం సినిమా నుంచి 50-50 సగం సగం నిజం నిజం పాట కావాలి సార్.
0: సరే,

0: హలో,
1: హలో హలో సార్, నమస్తే సార్.
0: నమస్కారం అండి. ఈ సినిమా
1: నాగర్గాం జిల్లా సాతం నుంచి నాయకశెట్ సార్.
0: చెప్పండి.
1: గులేబా కాళీ కథ సార్. కళల అలల సార్, ఆ పాట సార్.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నళిని ప్రియను మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మాకు తాండ్ర పాపారాయుడు మూవీ నుంచి అభినందన మందారమాల అనే సాంగ్ వినిపిస్తారండి.

0: హలో,
1: నమస్తే సార్,
0: నమస్కారం అండి.
1: నా పేరు పుల్లన్న సార్. సనప గ్రామము, అనంతపూర్ జిల్లా. సార్ బాగున్నారా సార్?
0: బాగున్నామండి, మీరు?
1: బాగున్నాం సార్. పేదరాశి పెద్దమ్మ కథలో సార్, ఓ దేవరాల మదిలో పాట సార్.

0: హలో హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్కారం అండి.
1: తన చుట్టాలు ఉన్నారు జాగ్రత్త. ఈ చిత్రంలో అపర్ణ తన్నమ్మ

0: హలో,
1: హలో, నమస్తే సార్. తరమ గారు,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: మాకు బాలరాగములోని ఇంటిలోని పోరు ఇంకంతే కాదు, ఇతరు కళ్ళలో గుజరాత్ కూడా పాట కావాలండి. నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపల్లి నుంచి మాట్లాడుతున్నాను.

0: పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ తెలుగు చలనచిత్ర గీతాల కార్యక్రమం మీద ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10:59:57 మరికొద్ది క్షణాలలో ప్రకటించిన అంశం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మన ఇంటి వంటగది ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ప్రతిరోజు కుటుంబ సభ్యుల కోసం ఆహారాన్ని సిద్దం చేసే వంటగదిలో ఉపయోగించే ఇంధనం మన ఆరోగ్యం, సమయం, జీవన ప్రమాణాలపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు దేశంలోని అనేక గ్రామీణ పేద కుటుంబాల్లో వంట కోసం కట్టెలు, పిడకలు, పంట అవశేషాలు, ఇతర సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడాల్సి వచ్చేది. ముఖ్యంగా మహిళలు వంటకవసరమైన కట్టెలను సేకరించడానికి ఎంతో సమయం, శ్రమ వెచ్చించాల్సి వచ్చేది. పొగతో నిండిన వంటగదిలో గంటల తరబడి పనిచేయడం వల్ల వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడేది. ఈ పరిస్థితిని మార్చి పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. పొగతో నిండిన వంటగదుల్లో మహిళలు, చిన్నారులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితికి ముగింపు పలకాలని ప్రభుత్వం సంకల్పించింది. పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడం ద్వారా వంటింట్లో పొగ కారణంగా తమ ఆరోగ్యాన్ని రాజీ పడాల్సిన అవసరం మహిళలకు లేకుండా చేయాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 May 1 ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2019 March 31 నాటికి పేదరికంలో ఉన్న 5 కోట్ల కుటుంబాల్లోని వయోజన మహిళలకు డిపాజిట్ లేకుండా ఎల్పీజీ కనెక్షన్

0: అందించాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు కీలక లక్ష్యాన్ని నిర్దేశించింది భారత ప్రభుత్వం. అలాగే ఈ పథకం కోసం 8,000 కోట్ల రూపాయలను ప్రారంభంలో కేటాయించారు. ఈ పథకానికి లభించిన విశేషమైన స్పందనతో పాటు మిగిలిన కుటుంబాలకు కూడా చేరువ చేయడానికి ఉజ్వల 2.0 పథకాన్ని 2021లో ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 10,57,00,000 మందికి పైగా ఉజ్వల కనెక్షన్లను అందించింది ప్రభుత్వం. ఈ ఉజ్వల 2.0 పథకం ద్వారా మరో 1,00,000 అదనపు కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని 2022 జనవరి నాటికే సాధించారు. ఆ తరువాత కూడా అదనంగా కనెక్షన్లను మంజూరు చేస్తూ ఈ పథకాన్ని ప్రభుత్వం విస్తరించింది. ఇలా 2024లో మరో 75,00,000 కనెక్షన్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మరో 25,00,000 కనెక్షన్లను మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం కట్టెలు సేకరించేందుకు మహిళలు ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చేది. అయితే ఉజ్వల యోజన ద్వారా వంట గ్యాస్ కనెక్షన్లను అందించడంతో మహిళలకు ఆ సమయం ఆదా అయింది. అలాగే సంప్రదాయ ఘన ఇంధనాలను కాల్చడం వల్ల ఏర్పడే ఇంటి లోపలి వాయు కాలుష్యం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వం ఈ ఉజ్వల పథకం ద్వారా అవగాహన కల్పించింది. ముఖ్యంగా మహిళలు ఇంటి పొగకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉండడంతో ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన ఎల్పీజీ ఇంధనం ఒక ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఈ పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయి. అందుకే ఉజ్వల యోజనను శక్తి అందుబాటు, ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలతో అనుసంధానించవచ్చు. అయితే భారత ప్రభుత్వం ఈ ఉజ్వల యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు ఒక్కో కనెక్షన్కు 1,600 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రారంభంలో అందించింది. ఎల్పీజీ సిలిండర్ ఖర్చు, ప్రెజర్ రెగ్యులేటర్, ఎల్పీజీ హోస్, వినియోగదారుల కార్డు, కనెక్షన్ ఏర్పాటు, ఇన్స్టాలేషన్ ఛార్జీలు వంటి ఖర్చులు కూడా మొత్తం కవర్ అయ్యాయి. అలాగే తొలి ఎల్పీజీ రీఫిల్ ఖర్చును భరించేందుకు సైతం లబ్ధిదారులకు రుణ సదుపాయాన్ని కల్పించింది ప్రభుత్వం. అందుచేత ఈ పథకానికి లబ్ధిదారుల నుంచి గణనీయమైన స్పందన లభించింది. మొత్తం 6,24,00,000 కుటుంబాలు, అంటే దాదాపు 78% కుటుంబాలు ఈ రుణ సదుపాయాన్ని కూడా వినియోగించుకున్నాయి. అయితే దేశ సోదరీమణుల ఆరోగ్యం, సౌకర్యం, సాధికారతను నిర్ధారించాలనే సంకల్పానికి ఉజ్వల యోజన గొప్ప ప్రాధాన్యతనిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: గావ్ కి హమారీ బెహనో కి స్థితి 10 వర్ష్ పెహలే తక్ క్యా థీ, బెహనో కా అధిక్తర్ సమయ్ పానీ కే జుగాడ్ మే ఖానా పకానే కే లియే లకడీ యా దూసరే ఇంతజామ్ మే లగ్ జాతా థా. మోదీ ముఫ్త్ గ్యాస్ కనెక్షన్ లేకర్ ఆయా, ఘర్ తక్ పానీ కా నల్ లేకర్ కే ఆయా, సమయ్ బచ్ రహా హై. యహీ నహీ, ఇస్ సమయ్ కా ఉపయోగ్ బెహనే అప్నీ కమాయి బడానే కే లియే కర్ పాయే, ఇస్కా భీ ఇంతజామ్ కియా గయా హై.
0: అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఎవరెవరు ఈ పథకానికి అర్హులో ఇప్పుడొకసారి గుర్తు చేసుకుందాం. దరఖాస్తుదారు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన మహిళ అయి ఉండాలి. అదే కుటుంబంలో ఇప్పటికే ఏదైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన ఎల్పీజీ కనెక్షన్ అయితే ఉండకూడదు. అలాగే దరఖాస్తుదారు పేద కుటుంబానికి చెందిన వయోజన మహిళ అయి ఉండాలి. ఇందుకు నిర్దేశిత విధానంలో ఒక డిక్లరేషన్ కూడా సమర్పించాలి. ఇటీవల అర్హత ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ పేద కుటుంబానికి చెందిన వయోజన మహిళ అనే అర్హతను నిర్ధారించేందుకు డిప్రైవేషన్ డిక్లరేషన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇంకా ఈ పథకం అర్హత గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ఉదయ భాస్కర్ వివరించారు. ఆ విషయాలు ఇప్పుడు విందాం.
2: వికసిత భారత్ లక్ష్యాల్లో భాగంగా ప్రతి కుటుంబం కూడా పొగలేని విధానంలో వంట చేసుకోవాలి, మహిళలు భద్రంగా ఉండాలన్న ఉద్దేశంతోనూ చౌకైన ఇంధనం ప్రజలకు అందుబాటులో ఉంచాలి, కాలుష్యం లేని ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఉజ్వల అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కోసం అర్హులు ఎవరంటే, ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో, ఎవరికైతే మనకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలుగా గుర్తింపబడి రేషన్ కార్డు ఇవ్వబడి ఉన్నారో ఈ కుటుంబాలన్నీ కూడా దీనికి అర్హమైనవి. వీటిల్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, తర్వాత ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. జారీ చేసేటప్పుడు పెట్టుకునే అప్లికేషన్తో పాటు రేషన్ కార్డు జతపరచాలి, దాంతోపాటు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు కూడా ఇవ్వాలి, వారి యొక్క జన్ధన్ ఖాతా వివరాలు కూడా సమర్పించాలి. ఎందుకంటే తదుపరి పడే సబ్సిడీ కంటిన్యూగా వాళ్ళకి పట్టడం కోసం జన్ధన్ ఇవి కూడా ఇవ్వాలి.
0: అయితే ఉజ్వల 2.0 ద్వారా ఈ పథకం మరింత విస్తృత ప్రజాభాగానికి చేరువైంది. ప్రత్యేకంగా వలస కార్మికులు వంటి కుటుంబాలకు అవసరమైన పత్రాల ప్రక్రియను సులభతరం చేయడానికి స్వీయ ప్రకటనకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయితే ఎల్పీజీ కనెక్షన్ తీసుకున్న తర్వాత ఆ కుటుంబం సిలిండర్ను క్రమం తప్పకుండా రీఫిల్ చేసుకోవాలి. పేద కుటుంబాలకు ఇది ఒక సవాలుగా మారడంతో ప్రభుత్వం ఉజ్వల లబ్దిదారులకు లక్షిత ఎల్పీజీ సబ్సిడీని కూడా అందించింది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు సుమారు 49.21 కోట్ల ఎల్పీజీ రీఫిల్ డెలివరీలు జరిగాయి. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంతో శుభ్రమైన ఇంధనాన్ని ప్రభుత్వం మహిళలకు అందించడంతో వంటగదిలో వాయు కాలుష్యం తగ్గిందని, తమ ఆరోగ్యానికి ఈ పొగ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా తగ్గాయని పలువురు లబ్దిదారులు ఆకాశవాణితో తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ విషయాలను వారి మాటల్లోనే విందాం.
3: నా పేరు శాంతకుమారి, మా ఊరు బట్లపాలెం. ఉజ్వల యోజన పథకం కింద మాకు గ్యాస్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు అయితే కట్ల పొయ్యి మీద వంట చేసుకునేవాళ్ళం, కానీ పొగతో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. గ్యాస్ వల్ల చాలా ఈజీగా అవుతుంది వంట, పనులు కూడా త్వరగా అవుతున్నాయి. పథకం కింద మాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, స్టవ్, రెగ్యులేటర్ అన్నీ ఇచ్చారు.
4: నమస్తే అండి, మేము అమలాపురం మండలం బట్లపాలెం గ్రామం నుంచి, పేరు దుర్గాదేవి అండి. మేము ఇంతకు ముందు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు మాకు ఉజ్వల యోజనలో గ్యాస్ సిలిండర్తో పాటు స్టవ్ కూడా ఉచితంగా ఇచ్చారండి. కట్టెల పొయ్యి మీద పొగతో చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇంతకుముందు కట్టెల పొయ్యి మీద వంట చేయటం వల్ల పొగ వల్ల కూడా చాలా అనారోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఈ పథకం వచ్చిన తర్వాత మాకు పొగ లేకుండా గ్యాస్ మీద వంట చేయకపోవడం చాలా బాగుందండి. ఈ పథకం మాకు చాలా మంచి ఉపయోగపడింది.
0: అయితే ఎల్పీజీ కనెక్షన్లను అందించడంతో పాటు ఎల్పీజీ సిలిండర్ను సురక్షితంగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. అందుకోసం భారత ప్రభుత్వం గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించేందుకు ఎల్పీజీ పంచాయత్ అనే అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సరైన రెగ్యులేటర్, సిలిండర్ను నిటారుగా ఉంచడం, వంట పూర్తయ్యాక రెగ్యులేటర్ను ఆఫ్ చేయడం వంటి భద్రతా చర్యలన్నింటినీ మహిళలకు వివరిస్తూ అనేక విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అదేవిధంగా సంప్రదాయ ఇంట వందనాలతో పోలిస్తే ఎల్పీజీ వల్ల కలిగే ప్రయోజనాలేమిటి, ఎల్పీజీ సిలిండర్ను ఎలా నిల్వ చేయాలి లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించింది ఈ ఎల్పీజీ పంచాయతీ కార్యక్రమం. ఈ ఎల్పీజీ పంచాయతీలనేవి కేవలం అవగాహన కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఒక సామాజిక సమావేశ వేదికగా కూడా పనిచేశాయి. ఎందుకంటే ఎల్పీజీ వినియోగదారులు ఒకరితో ఒకరు తమ అనుభవాలను పంచుకునేందుకు, తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు, ఒకరు నుంచి మరొకరు నేర్చుకునేందుకు కూడా ఇవి అవకాశం కల్పించాయి. చమురు మార్కెటింగ్ కంపెనీ అధికారులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, మెకానిక్లు, డెలివరీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విస్తృత అవగాహన కల్పించారు గ్రామీణ సమాజానికి. ఎల్పీజీ పంచాయతీల పేరిట అవగాహన కార్యక్రమాలతో పాటు భద్రతా పరీక్షలను కూడా నిర్వహించింది ప్రభుత్వం. 2024-25లోనే దేశవ్యాప్తంగా నిర్వహించిన బేసిక్ సేఫ్టీ చెక్ ప్రచారంలో సుమారు 12.12 కోట్ల గృహాల్లో ఉచిత డోర్ టు డోర్ భద్రతా తనిఖీలను చేపట్టింది. 4.65 కోట్ల నాణ్యత లేని ఎల్పీజీ హోస్లను బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన సురక్షా హోస్లతో మార్చినట్లు తెలిపింది. అదేవిధంగా ఎల్పీజీ సేవలను కూడా క్రమంగా డిస్ప్లే చేసింది ప్రభుత్వం. రీఫిల్ బుకింగ్ కోసం ఫోన్, మిస్డ్ కాల్, వాట్సాప్, మొబైల్ యాప్స్, ఆన్లైన్ పోర్టల్స్ వంటి పద్దతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు తమ ఇంటి నుంచే ఎల్పీజీ రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం కలిగింది. అలాగే ఎల్పీజీ కనెక్షన్, కేవైసీ, సబ్సిడీ, వినియోగ వివరాలు వంటి అంశాల్లో కూడా డిజిటల్ వ్యవస్థలు పారదర్శకతను పెంచడానికి సహాయపడుతున్నాయి. దేశంలో అత్యధిక మరణాలకు కారణమయ్యే ప్రమాద కారకాల్లో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఒకటిగా నిలిచింది. సాంప్రదాయ ఇంధనాలైన కట్టెలు, పేడపిడకలు, పంట అవశేషాలను కాల్చి వంట చేయడం వల్ల ఇంటి లోపల పొగ భారీగా పేరుకుపోతుంది. ఈ పొగను రోజూ పీల్చడం వల్ల మహిళలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, వ్యాధులు బారిన పడే అవకాశం ఉండటంతో దీనిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత ముగింపు పలికింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంతో. ఈ పథకం ద్వారా లభించిన ఎల్పీజీ వినియోగంతో వంటగదిలో పొగ గణనీయంగా తగ్గింది. ఇలా ఉజ్వల యోజన అంటే కేవలం వంటింటిని మార్చడం మాత్రమే కాదని, ఆరోగ్యాన్ని కాపాడే మార్పుకు కూడా దోహదపడిందనే విషయాన్ని స్పష్టం చేసింది. సాంప్రదాయ వంట ఇంధనాలైన కట్టెలు, బొగ్గు వినియోగం ప్రభావం కేవలం మనుషుల ఆరోగ్యంపైనే కాదు, పర్యావరణంపైన కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఈ బయోమాస్ ఇంధనాలను కాల్చినప్పుడు వెలువడే పొగ, మసి, కాలుష్య కారకాలు గాలి నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. దాంతోపాటు అడవుల నరికివేతకు, అటవీ వనరుల క్షీణతకు కూడా ఇది దారితీస్తుంది. అందుకే సంప్రదాయ బయోమాస్ ఇంధనాల స్థానంలో పరిశుభ్రమైన వంట ఇంధనమైన ఎల్పీజీ వినియోగం ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలో ఈ పథకం సాధించిన పురోగతిని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ ప్రశంసించింది. మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలో ఉజ్వల యోజనను ఒక ముఖ్యమైన విజయంగా ఐఈఏ అభివర్ణించింది. 2018లో విడుదలైన ప్రపంచ

0: ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నివేదికలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో కొన్ని దేశాలు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆ నివేదికలో పేర్కొంది. అందులో భారత్ కూడా ముందుందని, అందులో భాగంగానే ప్రధానమంత్రి ఉజ్వల యోజనను తీసుకొచ్చిందని డబ్ల్యూహెచ్ఓ ప్రస్తావిస్తూ, కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఉజ్వల యోజన పథకం ద్వారా పేదరికంలో ఉన్న సుమారు 3 కోట్ల 70 లక్షల మంది మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించబడ్డాయని, తద్వారా పరిశుభ్రమైన గృహ ఇంధన వినియోగం వైపు వారు మారేందుకు ఈ పథకం సహకరించిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా అంతర్జాతీయ వేదికపైన కూడా భారత్ చేపట్టిన ఒక ముఖ్యమైన పరిశుభ్రమైన ఇంధన కార్యక్రమంగా ప్రశంసలు అందుకుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన. అలాగే దేశంలో ఎల్పీజీ పంపిణీ వ్యవస్థ విస్తరించడం కూడా ఉజ్వల విజయ ప్రయాణంలో మరో ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ డిస్టిబ్యూటర్లు, బాట్లింగ్ మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల దూర ప్రాంతాలకు కూడా ఎల్పీజీ సరఫరా చేయగల సామర్థ్యం పెరిగింది. 2026 నాటికి దేశవ్యాప్తంగా ఎల్పీజీ కవరేజ్ 2014లో ఉన్న 55.9% నుంచి 107% పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య కూడా 2014 ఏప్రిల్లో 14.51 కోట్ల నుంచి 2026 ఏప్రిల్ నాటికి 33.39 కోట్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇంటి పనులతో పాటు వ్యవసాయం, పశుపోషణ, స్వయం సహాయక సంఘాలు, చిరు వ్యాపారాలు వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వంట ఇంధనం కోసం వెచ్చించే సమయం, శ్రమ తగ్గితే ఆ సమయాన్ని ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ ఉజ్వల యోజన స్పష్టం చేసింది. అందువల్ల ఎల్పీజీ అందుబాటు గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలతో కూడా అనుసంధానమైంది. ఇలా 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2026 నాటికి 10 కోట్లకు పైగా కనెక్షన్లను దాటి దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ఎల్పీజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే దేశ అభివృద్దికి విద్యుత్ ఎంత అవసరమో, ఇంటి వంటకు సురక్షితమైన పరిశుభ్రమైన ఇంధనం కూడా అంతే అవసరమన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. పరిశుభ్రమైన వంట ఇంధనం ఆరోగ్యకరమైన కుటుంబం, సమయాన్ని ఆదా చేసుకునే మహిళ, మరింత సాధికారమైన సమాజం అనే విస్తృత దృక్కోణాన్ని ఆవిష్కరించింది ఉజ్వల యోజన. స్వచ్ఛమైన వంట ఇంధనం ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాల జీవితంలో మార్పులు తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు.

భలే తమ్ముడు చిత్రం నుండి మొహమ్మద్ రఫీ పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్య సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు.

ద్రోహి ఈ చిత్రం నుండి కె జమునారాణి పాడిన పాట విన్నారు. సాహిత్యం తాపి ధర్మారావు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

శ్రీరామాంజనేయ యుద్ధం ఈ చిత్రం నుండి కె రాఘవయ్య పాడిన పాట విన్నారు. సాహిత్యం గుబ్బటి వెంకటేశ్వరరావు, సంగీతం కెవి మహాదేవన్.

తోబుట్టువులు చిత్తనుండి ఘంటసాల పిసిసిల పాడిన పాట విన్నారు. సాహిత్యం అనిశెట్టి సుబ్బారావు, సంగీతం సి మోహన్ దాస్.

0: దివ్యమూర్తి, చూడం చూడ నాపతి ప్రాణములు గొలిపోవచ్చిన యమమూర్తి వలెనున్నాడే.
1: ఏమి ఆశ్చర్యము! బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు ఈ అన్నుల మిన్న కెటులుగా అనిపించే హైనను ప్రకాశముగా సావిత్రి మానిని నిర్నిమిత్త సందేహ డోలాయ మానసమై ఏలాట్లు దిగాలున దూతుము సామాన్య మనీషాగోచరంబైన మద్రూప విశేషంబుగాంచియే నేనెవ్వరో యూహించి ఉండదాలదు. ఆయనను వచించెదా?

సకలలోకాల ధర్మ శాసనము నమలు చేసి విధి వ్రాయు, ఆయువు చల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసి కొనిపోవు.

0: ఏమి ఈ సాధ్వి అలా సాహసము? దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతము సైరించి నన్ను అనుసరించు ఈమె స్థైర్యము సంస్థవనీయమైనను.
1: అహో, నిష్ప్రయోజనమే కదా.
0: కనుక చెప్పి చూచదనుగాక.
2: కాలు మోపిన చాలు కస్సని అరికాలు కోసుకుపోయడి కూసురాళ్ళు, అలికిడైనను చాలు అదరి బుస్.

పుదిించు నదుల నీళ్ళు గాలి దోలిన చాలు కదలి కర్ణపుటములు ప్రేల్చెడి ముదివెదు.

చంచల మనస్థైర్యము దుర్గమ కీకారుణ్య సీమలను దిగమించుటయేగాక మహోన్నత పర్వత శిఖరాగ్రముల సైతం అధిరోహించి నన్ను అనుసరించుచున్నది. మరియును మరి కొంచెము బెదరించి చూచెను.

0: ఇప్పుడు దారిన పడినాడు. ఈ అవకాశం మాత్రమే పోనీయవలే. కన్నవారు రుణం తీర్చుదా. సమవర్తి అపుత్రస్య గతిర్నాస్తి అని అలమటించుతున్న నా జనకునకు
1: ఇక సాధు బాబోన్ల సుత శతంబరు గ్రహించితి సంతుష్టమై మరలి.
0: ఒకటి నే కోరితి, రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి.
2: ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదు. అయినను ఆఖరు కోరికేని వాపోవచ్చున్నది. ఇచ్చి పంపిట
1: సావిత్రి అడుగుమ, అది నీ పతి ప్రాణము దక్క.
0: సంతానమును చూసి ఈయనను సంతసించ భాగ్యము ప్రసాదింపు.
1: ప్రసాదించి తిరిగి పొమ్ము.
0: ఇంకెక్కడికి పోయాను.
1: ఏమి
0: నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు.
1: ఏమి అడుగు వేయలేనా మహిష రాజమా? ఏమాశ్చర్యము, దేవాసుర గరుడ గంధర్వ కిన్నరకి పురుష యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదు నెత్తి వచ్చినను. వినయరుద్రుని ప్రేతాండవ ఘోష విన్నను. నెమరాపక, అడుగు తప్పక, చా తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము. నేడేలకు తత్తరపాటున పిత్తరపోవచ్చున్నది. నీవు సాధ్యులేనను కొట్టి ఇంద్రజాలని కూడరా.
0: ఇది ఇంద్రజాలము కాదు, ధర్మబద్ధమే.
1: ధర్మబద్ధమా? నాకు తెలియని ధర్మమా? యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా? ఎటులా

0: చివరి దాసిరోమణి అన్న వాత్సల్యంబున వచ్చియుంటేది కాని ఇంతటి తెలివిగలదని తెలిసి ఉండినా. నేను గాక నా భట్లనే పంపి ఉండేది వాడును కదా. గత మనకు ఒక ప్రయోజనంబేమి కనుక సాధ్వీ సావిత్రి, నీ పతిభక్తికి సమయస్ఫూర్తికి కడుంగడు సంతసించింది. ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించుము. యమునంతటి వానినే తికమక పెట్టి గెలువదాలిన నీ చరిత చరితార్థము. పతితో చిరకాలం ఇహ సౌఖ్యములు అనుభవించి తదనంతరంబున ఆలోకంబున కాదు కాదు స్వర్గలోకంబున చేరి తరింతురుగాక.
1: ఉమ్మడి కుటుంబం చిత్రం నుండి ఎన్టీ రామారావు, వాణిశ్రీ, ఘంటసాల బృందం పాడిన పాట విన్నారు. సాహిత్యం సుందరల సీనియర్, సంగీతం టీవీ రాజు.

0: కవిరాజా.
1: ఆస్తి ఆరు నెలలో నాస్తి క్లోజ్ అనిపించి చేబదుళ్ళన్నీయో చేసినాను. ఎంత వడ్డీకైనా ఇసుమంత

0: మునివరా, మీరు తనుట భావ్యమా? మన ప్రేమను కాదందురా.
1: మన ప్రేమ ఫలితమైన
0: బిడ్డను వలదందురా?
2: వలదు వలదు
0: స్వామి.
2: ఏమి
0: తొలుత వలపు వలుపు అని తుదకు వలదు వలదు అనుచున్నారు. జన్మదాత అయిన తామే ఈ పసికందును నిరాకరించిన ఈ బిడ్డకు దిక్కెవరు?
2: కలిగించుట మగవారి వంతు, కనిపెంచుట ఆడదారి వంతు. పెంచుకుంటయో తుంచుకుంటయో నీవే ఆలోచించుకును.

కొసరాజు సాహిత్యానికి సాలూరు రాజేశ్వర సంగీతం సమకూర్చగా వి. రామకృష్ణ పి. సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం ఇదెక్కడి న్యాయం.

సుఖదుఖాలు ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం ఎస్పి కోదండపాణి, మధుమంజరి సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు 1:10 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో అవయవాలపై మధుమేహం ప్రభావం ఈ అంశంపై డాక్టర్ ఆడారి పూర్ణిమ గారితో శ్రీమతి కె ఇందిరి గారి పరిచయం ఉంటుంది. అనంతరం చివరి సందేశం ఎస్టీకే శిరీష గారి కథానిక కార్మిక గీతం ఉంటాయి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. 2:31 ఏకచిత్ర గానం ప్రసారమవుతుంది. 5:00 యువవాణి యువజనుడ కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:30 సాయం సమీరం. ఈ శీర్షికన ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన.

0: గురించి జి నందినీదేవి గారు అందించే వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమల్లో రైతు సాధికారితకు ఉన్న వివిధ మార్గాలు అంశంపై హరిపురం బీసీటి కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ శైలజ కుర్రగారి ప్రసంగం, జానపద గీతం, వాతావరణ సమాచారం ఉంటాయి. 7:45 వికసిత భారత్, 8:00 విజయవాడ కేంద్రం నుండి దార్శనిక భారత ప్రసారమవుతుంది. 9:30 స్వర్మాలిక, 10:00 కర్ణాటక సంగీతం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5% చేర్చింది. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత అంకితభావంతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నానని చెప్పారు. గడిచిన 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసం, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తాను గడించిన అనుభవమే తన ఆస్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: मेरे जीवन में कोई घटना व्यर्थ नहीं गई, हर घटना ने मुझे सिखाया. मोरबी की बाढ़ ने मुझे दिन रात सेवा कार्यों में जुटने का रास्ता दिखाया. भूज के भूकंप ने मुझे पुनर्निर्माण के लिए डटे रहना सिखाया. चंद्रयान ने मुझे असफलता से उठना सिखाया. कोरोना महामारी ने मुझे राष्ट्र की सामूहिक चेतना का महत्व समझाया. मीडिया ने मुझे खट्टे मीठे अनुभवों के बीच आगे बढ़ने की प्रेरणा दी. जीवन के हर प्रवास ने मुझे नीतियों में संवेदना का रास्ता दिखाया.
1: ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవయే తన జీవిత ఏకైక లక్ష్యంగా చేసుకున్నారని, దేశ సేవకు రాజకీయాలను ఒక సాధనంగా పరిగణించారని అన్నారు. దేశానికి నిరంతరాయంగా అంకితభావంతో అవిశ్రాంతంగా 25 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్నందుకు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. పేదలు, యువత, రైతులు, మహిళలు కేంద్రంగా ప్రధానమంత్రి ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేశారని చెప్పారు. గత 25 ఏళ్లుగా 140 కోట్ల మంది భారతీయుల జీవితాల్లోకి అభివృద్ది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని తీసుకురావడానికి ప్రధానమంత్రి అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు.
3: जब किसी व्यक्ति के साथ उनकी सोच, उनकी दृष्टि 140 करोड़ लोगों का संकल्प बन जाता है तो वो एक सामूहिक स्वप्न बनता है. जो आधुनिक भारत के शिल्पकार हैं वही विकसित भारत 2047 के सूत्रधार हैं. इस संकल्प को पूरा करने के लिए आपके देश के लोगों को शक्ति की सप्तधारा का रोड मैप दिया है.
1: ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతోనే ఈ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. దేశాభివృద్ది, ప్రజల సంక్షేమానికై నరేంద్ర మోదీ సాగిస్తున్న ఈ ప్రయాణం యావత్ దేశానికి ఆదర్శప్రాయమని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రి

0: మంత్రిగా ప్రారంభమైన ఈ ప్రస్థానం దేశ నిర్మాణం, సుపరిపాలన, ప్రజా సంక్షేమాలకు ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు. రాష్టపతి ఈరోజు అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. ఈ సొరంగం ఉత్తర దక్షిణ ద్వారాలను సందర్శించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారుల నుంచి ఈ చారిత్రాత్మక సొరంగం వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం రాష్టపతి మనాలీలోని ప్రసిద్ద హిడింబా ఆలయంలో పూజలు చేస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా మనాలి, అటల్ టన్నెల్ రోహ్తాంగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. టెలికమ్యూనికేషన్లు, డిజిటల్ కనెక్టివిటీ, సాంకేతికత ఆవిష్కరణల రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సును రూపొందించారు. సరిహద్దులు లేని విస్తరణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధికారికంగా ప్రారంభిస్తారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త జ్ఞాన మార్పిడికి ఈ వేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఆక్రాలోని ఘనా ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాలలో భారత్ సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. భారత్ ఆఫ్రికా తమ యువతను నైపుణ్యం, సాధికారత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ గొంతును బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడమే లక్ష్యంగా ఈరోజు ద్విమాస ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 5.25% ఉన్న రెపో రేటు 5.50% చేరింది. దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటి వరకు కొనసాగించిన తటస్థ విధానాన్ని మార్చి తన పాలసీ స్టాన్స్ను క్రమబద్దమైన కఠినతరం వైపు మళ్లించింది. 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఈ వడ్డీ రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ,
1: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by a majority of 4-2.
0: ఈరోజు ప్రపంచ

0: పొలాల్లో పత్తిని పండించే రైతులను ఈరోజు గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా స్మృతి మందానాను నియమించింది. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో బీసీసీఐ ఈ కీలక ప్రకటన చేసింది. మందానా గతంలో 18 టీ20లు 4 వన్డేలకు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశీయ టోర్నీల్లో ఫ్రాంచైజీ క్రికెట్లోనూ మందానా తన అద్భుత నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. టీబీ నివారణ చర్యల్లో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవగాహన కల్పన ప్రజల భాగస్వామ్యానికి తోడ్పడేందుకు వారికి ఒక నిర్దిష్ట వేదికను అందించడం దీని ఉద్దేశం. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల నమ్మకం లక్షలాది పార్టీ కార్యకర్తల అంకితభావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమాలు అవయవాలపై మధుమేహం ప్రభావం ఈ అంశంపై డాక్టర్ ఆడారి పూర్ణిమగారితో శ్రీమతి కె ఇందిరి గారి పరిచయం, చివరి సందేశం ఎస్టీకే శిరీష గారి కథానిక, కార్మిక గీతం ఉంటాయి. ముందుగా అవయవాలపై మధుమేహం ప్రభావం, డాక్టర్ ఆడారి పూర్ణిమగారితో శ్రీమతి కె ఇందిరి గారి పరిచయం వింటారు.
1: మధుమేహ వ్యాధి గురించి చాలా మందికి అవగాహన ఉన్నా ఒక నెగ్లిజెన్స్ మాత్రం ఎందరిలోనూ ఉంటుంది. మరి ఆ నెగ్లిజెన్స్ వల్ల కానీ లేకపోతే ఈ వ్యాధి పెరుగుతున్న వలన కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఆ కాంప్లికేషన్స్ తోటి మనం ఎలాగ ఎదుర్కోవాలి, ఈ విషయాలు చర్చించడానికి ఈరోజు మా స్టూడియోలో వచ్చారు డాక్టర్ ఆడారి పూర్ణిమ గారు. వీరితో మాట్లాడి డయాబెటీస్ ఒకవేళ నెగ్లెక్ట్ చేసినా లేకపోతే ఇది ఇతర అవయవాలకి సోకినా వాటి వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, వీటి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పూర్ణిమ గారు.
2: నమస్కారం అండి
1: డాక్టర్ గారు. ఇప్పుడు డయాబెటీస్ చాలా సర్వసాధారణంగా ఒక వ్యాధిగా తెలుస్తున్నది, కానీ అది ఒకటి షుగర్ వ్యాధి, ఒక బ్లడ్ లో మన గ్లూకోజ్ వేరియేషన్ వస్తుందా లేకపోతే దాంతో ఇతర అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతాయంటారా?
2: అసలు మెయిన్ డయాబెటీస్ షుగర్ ఒక్కటే ప్రాబ్లం కాకుండా మెయిన్ ఇబ్బంది వచ్చేది అవయవాల వల్ల అండి. అంటే డయాబెటీస్ కానీ మనం ఓవరాల్ గా తీసుకుంటే ఎర్లీ డయాబెటీస్, అంటే ప్రీ డయాబెటీస్, డయాబెటీస్, డయాబెటీస్ విత్ కాంప్లికేషన్స్ అని మూడు కేటగిరీస్గా డిసైడ్ చేస్తాం. ఎస్పెషల్లీ రివర్సల్ అనేది ఎర్లీ డయాబెటీస్ కానివ్వండి ప్రీ డయాబెటీస్ కేటగిరీలోనే అంటది అవుతుంది తప్ప డయాబెటీస్ విత్ కాంప్లికేషన్స్, కాంప్లికేషన్స్ అంటే అవి ఏ అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి అంటే కళ్ళు కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, నరాలు కానివ్వండి, అంటే డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి, తర్వాత హార్ట్, ఆ తర్వాత పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, అంటే మనం కాళ్ళకి గ్యాంగ్రీన్ అది రావడం వింటా ఉంటాం కదా. సో అలాగా అవయవాలు ఎఫెక్ట్ అయిన స్టేజ్ లో మట్టికి ఎట్టి పరిస్థితుల్లో డయాబెటీస్ అనేది రివర్సల్ అవ్వదు.
1: ఇప్పుడు మీరు ఇన్ని అవయవాలు చెప్పారండి, మనం ఒక్కొక్కటి వెళ్దాం. ఇప్పుడు మీరు షుగర్ వ్యాధి వచ్చింది అంటే వెంటనే ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోతాయా లేకపోతే కొంచెం సమయం తర్వాత లేదా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయంటారు?
2: మంచి ప్రశ్న ఇంద్ర గారు. ఎందుకంటే షుగర్ వెంటనే ఖచ్చితంగా ఏ అవయవాన్ని ఎఫెక్ట్ చేయదు. మినిమం డ్యూరేషన్ ఒక 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు చాలా మందిలో, అంటే 100 మందిలో 60-70% మందికి అట్లీస్ట్ 5-10 ఇయర్స్ కాలం పడుతుంది. కొందరిలో

0: అసలు రావడం రావడమే చాలా హై షుగర్స్ తో ప్రెసెంట్ అవుతారు. అంటే 300 కానివ్వండి, ర్యాండమ్ 300, ఫాస్టింగ్ 300, హెచ్బిఏ1సి 3 మంత్స్ యావరేజ్ 11-12 అలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళలో ఖచ్చితంగా మిగతా అవయవాలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయా లేదా అని ముందుగా కనుక్కోగలుగుతాం.
1: మరి ఆర్గన్స్ డ్యామేజ్ అంటున్నారు, ఇది ఒక్కసారిలోనే అయిపోతుందా లేకపోతే మెల్లిమెల్లిగా అవి లక్షణాలు చూపిస్తూ ఉంటాయంటారా?
0: మెల్లిమెల్లిగా బాడీ ముందుగానే మనకు చెప్తుందండి. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లం తీసుకోండి, చాలా మందికి అసలు కిడ్నీ ప్రాబ్లం ఏ విధంగా కనుక్కోవాలా అనేది కూడా తెలియదు. బాడీలో చాలా, బాడీ మనకన్నా చాలా చాలా చాలా తెలివైంది. ఏ విధంగా చెప్తుంది అంటే, యూరిన్ లో నొరగ రావడం అనేది ఫస్ట్ వచ్చే కంప్లైంట్. ఏ పేషెంట్ కన్నా ఒక రకమైన దురద కానివ్వండి, మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, యూరిన్ లో నొరగ వస్తే ఖచ్చితంగా హై షుగర్స్ వల్ల కానివ్వండి, కొలెస్ట్రాల్, బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కానివ్వండి, కిడ్నీ ఒత్తిడి పడుతుందని మన బాడీ ముందుగానే మనకు చెప్తుంది. సిమిలర్గా మీకు న్యూరోపతి తీసుకుందాం, కాళ్ళకి తిమ్మిర్లు అనేటివి, తిమ్మిర్లు, మంటలు, కాలు మొద్దుబారిపోవడం, అరికాలు మంటలు, చేతులు మంటలు, ఈ విధంగా మనం న్యూరోపతిని కనుక్కోగలుగుతాం. హార్ట్కి వచ్చేసి అది కొంచెం కష్టం, ఎందుకంటే అందరికీ అదే విధంగా చెస్ట్ తాలూకా గుండె బరువుగా అనిపించడము, ఒకవైపు జబ్బలాగడం కానివ్వండి, ఇవి ఈ సింప్టమ్స్ అనేటివి ఈ వస్తున్న కాలంలో అంతగా ప్రతి ఒక్కరికి ఇదే సింప్టమ్స్ ఉండాలని రూల్ ఉండట్లేదు. కొందరు యాంజియోగ్రామ్లోనే బయటపడుతున్న పేషెంట్స్ ఉంటున్నారు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ లో దాన్ని సైలెంట్ ఎంఐ అంటారు. అంటే వ్యాధి లక్షణాలు ఎక్కువ కనిపించవు, కానీ హార్ట్ అటాక్స్, సడన్ గా చనిపోవడం అనేది మనం ఎందుకు వింటాము అంటే, సింప్టమ్స్ అందరికీ తెలిసినట్టుగా ఉండవు. ఒక రకమైన నీరసం, ఆయాసం ఉండడం, ఎప్పుడు లేనంతగా ఇబ్బందిగా అనిపిస్తుందంటే అది హార్ట్ కి సంబంధించిందని మనం గుర్తించాలి. కళ్ళుకి సంబంధించిన విషయానికి వచ్చేసరికి చాలా మంది ఏం పొరపాటు చేస్తారంటే, నా కంటి చూపు పూర్తిగా మందగించాకే అంతవరకు బానే ఉంది కదా అనుకుంటారు. బట్ అంతవరకు జరిగేలోపు 80-90% రెటీనా అనేది ఏదైతే ఇంపార్టెంట్ లేయర్ అయితే ఉంటుందో, దేని వల్ల అయితే మనం చూడగలుగుతున్నామో, ఆ లేయరే చాలా ఎర్లీగా డ్యామేజ్ అయిపోతుంది. అది డ్యామేజ్ అయ్యే లోపు విజన్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే కనీసం రెటీనా చెకప్ అనేది 6 నెలలకు 1 సంవత్సరానికి ఒకసారి చూసుకోవాలి అని చెప్తాం.
1: ఇప్పుడు మీరు కొన్ని లక్షణాలు చెప్పారు, ఒక్కొక్క అవయవం గురించి మాట్లాడదామండి. ముందుగా కిడ్నీ, కిడ్నీ మీద మీరు చెప్పినట్టుగా యూరిన్ లో ఒకవేళ త్వరగా వచ్చినప్పుడు అలర్ట్ అవ్వాలి. మరి దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? కిడ్నీస్ ని అంటే మనం అక్కడి నుంచి రివర్స్ చేయగలమంటావా?
0: ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మందులు అలోపతి వాడేస్తే కిడ్నీలు ఎలా పాడైపోతాయి అలా పాడైపోతాయి అనే అపోహ అందరిలో ఉంటుంది. అటు అందులో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే అల్లోపతిలో చాలా రకంగా మందులు మార్చుకొని, అంటే కిడ్నీ పరిస్థితిని బట్టి ఇంకా దాన్ని వెనక్కి తీసుకొచ్చే మందులు కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. సిమిలర్ గా అందరూ అనుకుంటారు, ఇన్సులిన్ వాడేస్తే ఒకసారి మొదలెడితే అలవాటు అయిపోతుంది, లేదంటే లోపల ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు అని. కానీ ఇన్సులిన్ ఒక్కటే వాడి కూడా అవయవాల్ని బాగు చేసిన రోజులు చాలా మంది పేషెంట్స్ లో ఉంటాయి. సో ఇన్సులిన్ అత్యవసరమైన పరిస్థితుల్లో కానివ్వండి, అవయవాలు బాగు చేయాల్సిన టైంలో ఖచ్చితంగా మనం వాడతాం. సిమిలర్ గానే ఇంకా చాలా కొత్త రకం మందులు అయితే ప్రస్తుతానికి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి, దేని ద్వారా అయితే మనం కిడ్నీని వెనక్కి తీసుకురాగలుగుతాం.
1: మరి తర్వాత న్యూరోపతి గురించి మాట్లాడదాం. న్యూరోపతి మీరు అన్నారు కాళ్ళలో తిమ్మిరి వస్తే మనం ఐడెంటిఫై చేయగలం, అది దాని ఎక్స్ట్రీమ్ కండిషన్ ఎలాగ ఉంటుందండి?
0: మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మంది చేసే పొరపాటు, కాళ్ళు మంటలు తిమ్మిర్లు వరకు బానే ఉంటుంది, అది యాక్చువల్లీ ఒక మంచి సైన్. అంటే తిమ్మిర్లు మంటలు ఉంటున్నదంటే ఇంకా మీడియం స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా స్పర్శ జ్ఞానం ఉంటున్నదని. సివియర్ స్టేజ్ కి వచ్చేసరికి మొద్దుబారిపోవడం, అంటే వాళ్ళు అసలు పాపం నడుస్తున్నా కూడా చెప్పులు జారిపోయినా వాళ్ళకి తెలియదు, బైక్ మీద వెళ్తారు, సైలెన్సర్లు తగిలేసిన వేడిగా ఉన్న గచ్చు మీద నడిచినా వాళ్ళకి స్పర్శ ఉండదు, అలాంటి పేషెంట్లు కూడా మేము చూసాం.
1: మరి ఇంత లెవెల్లో వెళ్లే వాళ్ళకి కూడా మళ్ళీ తిరిగి
0: అంత సివియర్ న్యూరోపతి? అన్ఫార్చునేట్లీ నరాల డ్యామేజ్ ఒక్కటి రివర్సబుల్ కాదండి. కిడ్నీని కానివ్వండి, హార్ట్ ని కానివ్వండి, ఈవెన్ రెటీనాని కూడా మనం ట్రీట్ చేయగలుగుతాం, గానీ సివియర్ నర్వ్ డామేజ్ అనేది మనం ఆపడం అనేది కుదరదు, కష్టం.
1: సో దాని ఇనీషియల్ స్టేజెస్ లో ఐడెంటిఫై చేస్తే అక్కడికక్కడ ఆపవచ్చు,
0: అక్కడ ఫర్దర్ గా డామేజ్ చేయకుండా ఆపగలుగుతాం. అండ్ ఆ ఏదైతే తిమ్మిరి మొద్దుబారిపోకుండా ఉన్నదో దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ ఈ ఫుట్ కేర్ చెప్తాం కదా, అంటే కాళ్ళకి సాక్స్ వేసుకొని ఉండడం, దెబ్బలు తగిలించుకోకుండా చూసుకోమని చెప్తాము, గోర్లు చాలా డీప్ గా కట్ చేసుకోకూడదు, ఇటువంటి ఫుట్ కేర్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో దాని వల్ల మనం అల్సర్స్ రానివ్వకుండా, లేదంటే వేళ్ళు
1: కాళ్ళు పగుళ్ళు
0: కాళ్ళు పగుళ్ళు రాకుండా చిన్నపాటి, అంతెందుకు చిన్నపాటి గోర్ తగిలేసి లేదా మనకి స్కిన్ పొడిబారిపోతుంది, జస్ట్ గోక్కుని అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చేసి రాత్రి రాత్రి కాళ్ళు అంతా స్కిన్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సెల్యులైటిస్ అంటాం దాన్ని, నెక్రటైజింగ్ ఫేషియటిస్ అంటాం.
1: అది ఒకసారి వివరిస్తారా? ఎటువంటి స్కిన్ అంటే కాళ్ళు పగుళ్ళు అవన్నీ జాగ్రత్తలు తీసుకోవచ్చు, మరి స్కిన్ ఇన్ఫెక్షన్ తోటి ఎటువంటి ప్రమాదం ఉంటుందంటారు?
0: స్కిన్ ఇన్ఫెక్షన్ ఎంత ర్యాపిడ్ గా ఎందుకు స్ప్రెడ్ అవుతాయి అంటే, లోపల ఉన్న షుగర్ కంట్రోల్ అవ్వకపోతేనే ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లోపల షుగర్, కొలెస్ట్రాల్, బీపీ మిగతా పారామీటర్స్ బాగుంటే స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా అంతే ఫాస్ట్ గా హీల్ అవుతుంది.
1: బాగా చెప్పారండి. మరి వీటిని అయితే ఎప్పుడు డిటెక్ట్ చేస్తారో అక్కడే అరెస్ట్ చేస్తే
0: ఫర్దర్ గా డామేజ్ చేయకుండా ఖచ్చితంగా ఆపగలుగుతాం
1: కదా. మరి హార్ట్ వరకు వస్తే, మీరు ఇప్పుడు చెప్పినట్టు దాని సింప్టమ్స్ మాత్రం కొంచెం ఆలస్యంగా తెలుస్తాయి, లేకపోతే కన్ఫ్యూజ్,
0: సైలెంట్ ఎంఐ అంటారు దాన్ని.
1: అది మరి దీనికి ఏదైనా ఒకవేళ హార్ట్ కి ఎఫెక్ట్ అయింది అంటే దీన్ని ఎలా రివర్స్ చేయడం కానీ దీన్ని ఎక్కడిదక్కడ ఆపడం కానీ చేయగలమా?
0: మనం ఎప్పటికప్పుడు మన షుగర్ తో పాటు, అందుకే కొలెస్ట్రాల్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, బ్లడ్ టెస్ట్లు చేసి కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంచుకోవాలి అని అందుకే చెప్పు. చాలా మంది చేసే పొరపాటు కూడా ఇదే, ఒక 3 నెలలు మందులు రాస్తే షుగర్ మాత్రలు మట్టికి ఖచ్చితంగా వాడతారు. కొలెస్ట్రాల్ అబ్బా మందులు ఎక్కువైపోయాలి అని కొలెస్ట్రాల్ ఆపడం జరుగుతుంది. మధ్య మధ్యలో బీపీ మాత్రలు మిస్ అవుతాయి. ఆ చిన్న చిన్న పొరపాట్లే చాలా పెద్ద ప్రాబ్లం కి దారితీస్తాయి.
1: మరి ఇప్పుడు ఇంకొక అవయవం గురించి మాట్లాడారండి, కళ్ళు. కళ్ళకి షుగర్ ఎటువంటి ఎఫెక్ట్ చేస్తుంది? మీరు చెప్పినట్టుగా రెటీనాలు ఎఫెక్ట్ చేసినా మనం ఎలాగ ఐడెంటిఫై చేయగలం?
0: అది ఓన్లీ యాన్యువల్ చెకప్స్ లో మాత్రమే తెలుస్తుందండి. విజన్ తెలిసేంత వరకు అయితే చాలా డామేజ్ అయి జరిపోతుంది. షుగర్ కంట్రోల్లో ఉంటూ, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జనరల్ గా కూడా అసోసియేటెడ్ గా రెటీనా డామేజ్ ఉంటుంది. ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా కళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. సిమిలర్ గానే మగవాళ్ళకి అంగస్తంభం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ కి సంబంధించిన అసోసియేటెడ్ ప్రాబ్లం ఉంటుంది. బాడీలో ఒకదానికి ఒక లింక్ ఉంటుంది. సో అలా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు.
1: మీరు ఇప్పుడు చెప్పిన లక్షణాలు కానీ ఇటువంటి అవయవాలకి ఎటువంటి డామేజ్ వస్తాయి, వీటిని ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలాగ ఉంటుందండి?
0: రెటీనా డామేజ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మంచి మంచి ఇంజెక్షన్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి. చాలా న్యూయర్ మొడాలిటీస్ వచ్చేసాయి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనగా ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటాము. ఇలా రెటీనాలో డామేజెస్ ఉంటే లేజర్ థెరపీస్ వచ్చాయి. సో అందరూ ఒకసారి రెటీనా డామేజ్ అయిపోయిందంటే పర్మనెంట్ అనుకుంటారు. అటువంటిది ఏమీ కాదు. అఫ్కోర్స్ అవి ఖర్చుతో కూడుకున్నవి. అందుకే మా ఫిజిషియన్స్ అండ్ డయాబెటాలజిస్ట్ ఏం చెప్తారంటే, ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే డయాబెటీస్ ట్రీట్మెంట్ అంత ఖర్చుతో కూడుకున్నది కాదు. అది నిర్లక్ష్యం చేయడం వల్లనే వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది తప్ప డయాబెటీస్ ట్రీట్మెంట్ ఖర్చుతో కూడుకున్నది కాదు. అది ట్రీట్మెంట్ సరిగ్గా అందనప్పుడో, సరిగ్గా సరైన డాక్టర్ లేనప్పుడో అది జరుగుతుంది తప్ప.
1: మరి ఇప్పుడు ఇవన్నీ షుగర్ పెరగడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. డయాబెటిక్ గురించి మాట్లాడితే, ఒకప్పుడు 30 లేదా 40 దాటేకానే మధుమేహ వ్యాధి వచ్చేది, ఇప్పుడు చాలా ఎర్లీ స్టేజెస్ లో వచ్చేస్తున్నాయి. మీరంటున్నారు ఒక డయాబెటిక్ కండిషన్ 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత ఇటువంటి అవయవాల్ని డామేజ్ చేస్తాయి. ఆ లెక్కన ఒక మిడ్ 40s నుంచే అవయవాల్ని మనం, మరి ఎర్లీగా ఒకసారి షుగర్ వచ్చింది తెలిస్తే ఎలా మేనేజ్ చేస్తే మంచిదని, అంటే కొంచెం మన లాంజిటివిటీ పెంచడానికి.
0: ఓకే, సో అందరికీ ఎట్టి పరిస్థితుల్లో 10 to 15 ఇయర్స్ అయినంత మాత్రాన ఖచ్చితంగా డయాబెటిక్ కాంప్లికేషన్ సెటిన్ అయిపోతుంది అనేది అసలు రూల్ లేదు. షుగర్ ని మనం కంట్రోల్ చేసుకుంటే, షుగర్ తో పాటు బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్ లో పెట్టుకుంటే లాంగివిటీ ఖచ్చితంగా కాంప్లికేషన్స్ ని మనం 20-25 ఏళ్ళు ఇంకా కూడా పెంచొచ్చు. ఖచ్చితంగా 10-15 సంవత్సరాలకి కాంప్లికేషన్స్ వస్తాయనేది లేనే లేదు. దాన్ని అలా వదిలేస్తే మట్టికి ఖచ్చితంగా వస్తాయి.
1: మరి వీటి కోసం ఎటువంటి టెస్ట్లు టైం టు టైం చేయించాలండి, ముఖ్యంగా కిడ్నీ గురించి, హార్ట్?
0: కిడ్నీ గురించి ఎస్పెషల్లీ అందరూ ఓన్లీ క్రియాటినిన్ అనే పరీక్ష వస్తే చూస్తారండి, అది సరిపోదు. మైక్రో ఆల్బమిన్ కానివ్వండి, ఇందాక నేను చెప్పినట్టు యూరిన్ లో నొరగ గురించి, అలా కొన్ని డీటెయిల్ టెస్ట్లు ఉంటాయి. సిమిలర్ గా హార్ట్ కి ఈసీజీ ఒకటే చేసి వదిలేస్తాం. నో, కొన్ని కొన్నిసార్లు మనం 2D ఎకో కానివ్వండి, ట్రెడ్మిల్ టెస్ట్లు, అటువంటి కొంచెం అడిషనల్ టెస్ట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కాళ్ళు నరాలకు సంబంధించి అంత పెద్ద డీటెయిల్ టెస్ట్లు అవసరం లేదు, అది పేషెంట్ తో మాట్లాడితేనే అర్థమైపోతుంది. అండ్ రక్త సరఫరా అది కూడా చూస్తే, మనం అన్ని బ్లడ్ టెస్టుల్లోనే చేయాలని రూల్ ఏం లేదు. ఓన్లీ కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ ఏవైతే అత్యవసరమైన ఉంటాయో అవి మాత్రమే బ్లడ్ టెస్ట్లో ఒక 3 నెలలకు 6 నెలలకు చూసుకోవాల్సి ఉంటుంది. HbA1c అనగా 3 నెలలకి అంతే తప్ప ప్రతిసారి అన్ని వేలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు పేషెంట్ కి.
1: బాగా చెప్పారండి. మరి ఒక్కసారి షుగర్ వచ్చింది అంటే అది పెరుగుతూ పోతుంది అంటారా, లేకపోతే ఎప్పుడు ఎక్కడ వచ్చిందో దాన్ని తగ్గించవచ్చు అంటారా? ఏ ఏజ్ అయినా
0: సరే కాంప్లికేషన్స్ రానంత వరకు ఖచ్చితంగా దాన్ని మనం నియంత్రించవచ్చు. ఇప్పుడున్న కాల పరిమితిలో మనకి వెయిట్ లాస్ చేసే ఇంజెక్షన్స్ వచ్చేసాయి. బరువును తగ్గించుకుంటేనే అసలు చాలా మంది ఇండియన్ సినారియోలో మనం డయాబెటిక్ ని రివర్స్ చేసే సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ముందు మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందా? టైప్ 2 డయాబెటీస్ లోనే మళ్ళీ రెండు వేరియంట్స్ ఉంటాయి. అది ఇన్సులిన్ మీద ఎక్కువ డిపెండ్ అయిన పర్సనా, మందులతో ఎక్కువ డిపెండ్ అయిన పర్సనా అని మనం ముందుగానే తెలుసుకొని వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వెయిట్ లాస్ అవుతే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. లేదు ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ అవుతుంది అన్న వాళ్ళకి మందులు సపోర్ట్ అవసరం ఉంటుంది. దీర్ఘకాలికంగా వాళ్ళకి ఇన్సులిన్ కూడా అవసరం పడుతుంది.
1: మరి ఇప్పుడు ఇన్సులిన్ తీసుకున్నప్పుడు ముందు ముందుకి ఇంకా ప్రమాదం వస్తుంది, అటువంటి అపోహలు ఉన్నాయి, దాని గురించి
0: అది చాలా ఈ కాంటెక్స్ లో మళ్ళీ మళ్ళీ అదే చెప్దాం అనుకున్నా, ఇన్సులిన్ తీసుకుంటే లోపల ఉత్పత్తి అవ్వకపోవడం, అవయవాలు డామేజ్ అవ్వడం అది చాలా పెద్ద అపోహ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్త్రీ గర్భం దాల్చింది, ఆవిడకి షుగర్ వచ్చిందంటే మేము ఉన్న అన్ని బెస్ట్ కాస్ట్లీ మెడిసిన్స్ కూడా ఆపేసి ఓన్లీ ఇన్సులిన్ ఇస్తాం. అంటే ఇంకా పుట్టబోయే బిడ్డకు కూడా మేము ఆలోచించి ఇన్సులినే పెడుతున్నామంటే అంతకన్నా వేరే మంచి ఉదాహరణ ఉండదు. ఇంకా జన్మించలేని శిశువు కూడా ఇన్సులిన్ సేఫ్ అయినప్పుడు అందరికీ సేఫే.
1: బాగా చెప్పారండి. అయితే ఒక విషయం, మధుమేహం అనేసరికి స్వీట్స్ తినడం మానేయాలి అంటారు, అయినా మానేసిన తర్వాత కూడా షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు?
0: ఓన్లీ స్వీట్స్ పరంగానే మనం డయాబెటీస్ వస్తుంది అనుకోవడం అది కరెక్ట్ అయినది కాదు. ఎందుకంటే మన ఫుడ్ పోర్షన్ లో కార్బోహైడ్రేట్స్ అంటే ఏదైతే వైట్ కి సంబంధించి పిండి పదార్థాలు, అది రైస్ కానివ్వండి, దుంపజాతి కానివ్వండి, అటువంటి ఏవెక్కువైనా షుగర్ ఎక్కువైపోతానే ఉంటుంది. సో ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉంటే పర్సన్ అంత హెల్దీగా ఉంటారు.
1: బాగా చెప్పారండి. అయితే మనం మన షుగర్ కంట్రోల్ చేసుకుని, మీరన్నట్టుగా డైట్ కంట్రోల్ చేసుకుని యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తే ఏ అవయవం డామేజ్ అవ్వకుండా మన లాంజిటివిటీ కూడా అలాగే పెంచుకోవచ్చు అంటారు.
0: ఖచ్చితంగా, నా పేషెంట్ 90 ఏళ్ళ పేషెంట్లు కూడా ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు ధైర్యంగా అనిపిస్తుంది.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ ఆడారి పూర్ణిమ గారు. మీరు మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ. నమస్కారం అండి.
2: ఇంతవరకు అవయవాలపై మధుమేహం ప్రభావం ఈ అంశంపై డాక్టర్ ఆడారి పూర్ణిమ గారితో శ్రీమతి కె ఇందిర గారు పరిచయం విన్నారు. ఇప్పుడు కార్మిక గీతం.

0: కార్మిక సంక్షేమ గీతం విన్నారు. తర్వాత చివరి సందేశం ఎస్టీకే శిరీష గారి కథనికి వింటారు.
1: తెల్లారితే రఘుపతి గారి పుట్టినరోజు. ఆశ్రమం అంతా కన్నుల పండుగ్గా ఉంది. ఓ 10 మంది 60 దాటిన మగ 10 కొంతమంది 10 పిల్లలతో ఎంతో హడావిడిగా ఆనందంగా ఉంది. అది వృద్ధాశ్రమం కాదు, అనాథ శరణాలయం అంతకన్నా కాదు. రఘుపతి విశాలాక్షల కుటుంబం అని చెప్పచ్చు. అదే ఆనంద నిలయం. విశాల, టిఫిన్ తిని తొందరగా పడుకో. రేపు ఉదయమే మళ్లీ రాజమండ్రి వెళ్లి అందరికీ బట్టలు స్వీట్సు తీసుకురావాలి అంటూ కేకేస్తోంది అత్తయ్య. నా ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధగా ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా నా తల్లి బ్రతికి ఉన్నా అంత ప్రేమగా చూడలేదేమో. అప్పటికే టైం 3:30 అవుతోంది. మర్నాడు కావలసినవన్నీ లిస్టు రాసుకుంటూ ఉంటే టైం తెలియలేదు. విశాలమ్మా, మీరు అత్తయ్య గారు కూడా టిఫిన్ చెదురుగాని రండి, ఇప్పటికే చాలా ఆలస్యమైపోనాది, అందరూ మీగురించే చూస్తున్నారు అని పిలుస్తోంది వరాలమ్మ. ఎందుకంటే టిఫిన్ అయినా భోజనమైనా అక్కడ ఉన్న చిన్న పెద్ద అందరూ కలిసే చేస్తారు. గత 15 వరాలమ్మ పనిమనిషిగా వచ్చి ఇంట్లో మనిషిలా అయిపోయింది. అక్కడ ఉన్నవారందరికీ భోజనాల సంగతి వరాలమ్మ, కొడుకు రాము ఇద్దరూ చూసుకుంటారు. నాకు అత్తయ్యకి టిఫిన్ పెడుతూ, విశాలమ్మా ఈసారి రఘుపతయ్య పుట్టినరోజుకి విరించిబాబు వస్తున్నాడా అని అడిగింది వరాలమ్మ. తప్పకుండా విరించి వస్తాడు అని చెప్పిందే కాని కన్న పిల్లలకు ఖాళీ లేదని తప్పించుకున్నా విరించి మాత్రం వస్తాడని తెలుసు. ఎందుకంటే కనీ పెంచకపోయినా దేవుడిచ్చిన కొడుకు విరించి, మనసులోనే అనుకుంది. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నవారంతా అనాథలు, వారంతా నా ఆప్తులు. ఈరోజు ఇంతమంది ఆప్తుల మధ్య ఉండడానికి కారణం నా భర్త రఘుపతి. టిఫిన్ చేసి వెళ్లి పడుకున్నా కంటిమీద కునుకు రావడంలేదు. ఇంతమంది తన చుట్టూ ఉన్నా 15 తన గతాన్ని మర్చిపోలేకపోతోంది. ఏ బంధమైనా మనతోపాటు ప్రయాణం కొన్నాళ్లే, ఎక్కువగా కలిసి ప్రయాణం చేసే బంధం మాత్రం భార్యాభర్తలు. ఆ బంధం దూరమైతే ఇక ఆ జీవితం కన్నీటి సంద్రమే. ఆనాటి జ్ఞాపకం. భర్త, పిల్లలు, అత్తయ్య, మామయ్య, మా ఇంటి దగ్గర్లోనే నాన్న, అమ్మ, అన్నయ్యలు ఉండేవారు. ప్రతిరోజు పండగల హాయిగా కాలం కర్పూరంలా కరిగిపోయింది. చూస్తూ ఉండగానే అమ్మ, నాన్న, మామయ్య కాలగర్భంలో కలిసిపోయారు. కళ్ల ముందు గతం ఉప్పెన్లా వచ్చిపడింది. 13 నుండి బంధువులతోటి, పిల్లలతో, కర్మకాండలతో ఇల్లంతా హడావిడిగా ఉంది. తనను ఓ గదిలో మూల కూర్చోబెట్టి టైముకి తినడానికి ఏదైనా తెచ్చిపెట్టి వెళ్లిపోతున్నారు. బహుశా భర్త పోయిన తర్వాత నుంచి ఈ కట్టుబాట్లతో ఒంటరితనాన్ని అలవాటు చేస్తారేమో. ఆ పరిస్థితుల్లో తోడుగా ఉండడానికి అమ్మ కూడా లేదు. భర్త పోయిన ఆడవాళ్లను చూడ్డానికి కూడా ఓ మంచిరోజు చూసుకుంటారు. అలాంటి కట్టుబాట్లలేని ప్రేమ అమ్మకే ఉంటుంది. కాని విచిత్రంగా మా అత్తయ్య కూడా అలాంటి ప్రేమ చూపిస్తుంది నామీద. నన్ను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది. చెట్టంత కొడుకుపోయిన దుఃఖంలో కూడా హక్కున చేర్చుకుంది. అప్పటికే మామయ్య పోయి 10 అత్తయ్య, మామయ్యకు తన భర్త రఘుపతి ఒక్కడే కొడుకు అవడం వలన అందరం కలిసి ఉండేవాళ్లం. వచ్చిన చుట్టాలంతా భోంచేసి పలకరించి వెళ్లిపోతున్నారు. అప్పటికే 2 కావస్తోంది. ఎవరి హడావిడి వారిది? ఇంతలో గది వెనకనుంచి ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మాటలు ఎవరివో కావు, తన కొడుకు కోడలు. ఇంకా ఎన్నాళ్ళిక్కడా? ఈ కర్మకాండలు అవి ఇవి అని కూర్చుంటే మీ ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. ఆ మాటే మీ అమ్మగారితో చెప్పి బయల్దేరండి అంటోంది కోడలు. ఆ మాట కూడా నిజమే. ఈ కాలంలో ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. ఎంత ఎక్కువ సంపాదన ఉంటే అంత బానిస బతుకు. ఈరోజు 13 కూడా మీ నాన్నగారు పోయినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఉండాలి. పైగా ఈరోజు శుక్రవారం కూడాను. పసుపు కొమ్ము మెళ్ళో కట్టుకున్నావా? దీపాలు పెట్టకుండా ఇంటికెళ్లాలి. వెళ్లి మీ అమ్మగారితో చెప్పిరా అంటోంది కూతురత్తగారు. మళ్లీ వస్తామని చెప్పి చుట్టాల కన్నా ముందరే చేతులు దులుపుకొని వెళ్లిపోయారు పిల్లలు. వెళుతూ వెళుతూ, నీ ఆరోగ్యం, నాయనమ్మ ఆరోగ్యం జాగ్రత్త, ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అంటూ పిల్లలు మాట వరుసకి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు. ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయాక నిశ్శబ్దంగా మారిన వాతావరణంలో ఒంటరి జీవితాన్ని తలుచుకుంటూ కట్టలు తెంచుకుని వస్తున్న దుఃఖాన్ని దిగమింగలేక బోరుమన్నాను. పిల్లలిద్దరూ తండ్రి రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోతే నేను, అత్తయ్య ఒకరికి ఒకరు, మా ఇద్దరికీ తోడు ఏ దిక్కు లేని పని మనిషి కాదు మా మనిషి వరాలమ్మ. ముగ్గురం ఆ భయంకరమైన నిశ్శబ్ద వాతావరణంలో మిగిలిపోయాం. కడుపున పుట్టిన పిల్లలు వాళ్ల ఉద్యోగాల గురించి, తండ్రి రాసిన వీల్నామా గురించి ఆలోచించారే కాని భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గురించి ఆలోచనే లేదు ఏ ఒక్కరికి. రాత్రంతా ఆలోచనలతో ఎప్పుడు తెల్లారిందో. వరాలమ్మ స్నానం చేసి టిఫిన్ తయారు చేస్తోంది. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు వినిపిస్తోంది. అత్తయ్య వెళ్లి తలుపు తీసి వచ్చింది. విశాల, ఎవరో అబ్బాయి వచ్చాడు చూడమ్మా అంది. ఎందుకనో ఇంతకు ముందులా ఎవరితోటి మాట్లాడే ధైర్యం లేదు. ఇంతకీ ఎవరై ఉంటారో అనుకుంటూ వీధి వసారాల్లోకి వెళ్లి చూసేసరికి ఓ 30 ఏళ్ల యువకుడు, ఒడ్డూ పొడుగు, ఉంగరాల జుట్టు, తెల్లని తెలుపు, ఆకర్షణీయంగా అందంగా అణుకువగా ఉన్నాడు. నన్ను చూడగానే, నమస్కారమండి, విశాలాక్షిగారంటే మీరేనా అని అడిగేసరికి తదేకంగా తన్నే చూస్తున్న నేను తుళ్ళిపడి, అవును బాబు, నేనే విశాలాక్షిని, మీరెవరు అంటూ ప్రశ్నించాను. నా పేరు విరించి, రఘుపతి మాస్టర్ దగ్గర చదువుకున్నాను. నా అన్నవారు ఎవరూ లేని అనాథని. నన్ను చేరతీసి చదువు చెప్పించి విద్యాబుద్ధులు నేర్పిన దేవుడు రఘుపతి మాస్టారు. నేను ఈరోజు ఇంత మంచి ఉద్యోగంలో ఉంటూ హాయిగా ఉండడానికి కారణం మాస్టారే. ఆయన పెట్టిన భిక్షే. చాలాసార్లు మాస్టారి రుణం కొంతైనా తీర్చుకుందామని ప్రయత్నించాను, కాని ఆయన ఒప్పుకోలేదు. నాకు అవసరమైనప్పుడు చెప్తాను, ఎలా రుణం తీర్చుకోవాలో అనేవారు. గత 20 రోజుల క్రితం నాకు మాస్టర్ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది అంటూ చదవమని ఆ ఉత్తరం నా చేతికిచ్చాడు. చిరంజీవి విరించికి, మీ రఘుపతి మాస్టారు ఆశీర్వదించి రాయినది. నేనే మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడాలని అనుకున్నా, కాని నా శరీరం సహకరించడం లేదు. నాకు 2 ఏళ్ల క్రిందట క్యాన్సర్ జబ్బు సోకింది. ఆ విషయం నా భార్యకి, మా అమ్మకి తెలియదు. తెలిస్తే వాళ్ళిద్దరూ తట్టుకోలేరని చెప్పలేదు. నిన్ననే హాస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకుని వచ్చాను. బహుశా నా ప్రయాణం తొందరలోనే అని అర్థమవుతోంది. నేను లేకపోతే నా భార్య విశాలాక్షికి ఏమీ తెలీదు. పిల్లలిద్దరూ దూరదేశాల్లో ఉన్నారు. ఎంతోమంది ఆడవాళ్ని భర్త పోయి రోజులు కాకుండానే బ్యాంకుల చుట్టూ తిరిగేవాళ్లను చూశాను. నా మనసంతా బాధతో నిండిపోయింది. ఆస్తంతా నా భార్య విశాల పేరమీదే ఉంది. జీవితంలో ఏదో ఒకరోజు అనాథ శరణాలయం స్థాపించాలన్న నా కోరిక నువ్వు తీర్చాలి. అప్పుడు నేను లేని లోటు విశాలాక్షికి కనిపించదు. ఇక మీదటినుంచి నా భార్య విశాలని, మా అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకుంటావని నమ్మకంతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. నీ రుణాన్ని ఇలా తీర్చుకో. దీనితో నీకు ఇంకో కవర్ కూడా పంపిస్తున్నా. నేను పోయిన తర్వాత విశాలకి ఇవ్వాలి. ప్రేమతో, నమ్మకంతో రాస్తున్న ఈ ఉత్తరం. మీ రఘుపతి మాస్టారు. తర్వాత మాతో పాటు భోజనం చేసి సాయంత్రం వరకు కబుర్లు చెప్పి వెళ్లిపోయే ముందు ఓ కవర్ ఇచ్చి, మాస్టారు ఈ కవరు మీకే ఇమ్మని చెప్పారు, మళ్లీ వస్తాను, మీకేమైనా అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్లిపోయాడు. తరువాత రఘుపతి విరించికి ఇచ్చిన కవరు విప్పి చదవసాగాను. ప్రేమైన విశాలకు, ఈ ఉత్తరాన్ని చూసి నువ్వు విస్తుపోతావని తెలుసు. ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించి మన బిడ్డలాంటి నా ప్రియశిష్యుడు విరించికి ఈ ఉత్తరం నీకిమ్మని చెప్పాను. ఎవరూ ఎవరికన్నా ముందే విడిచిపెట్టి పోతారన్నది ఎవరికీ తెలియదు. ఒంటరితనం ఒక శాపం. అలా బ్రతకాలంటే మానసిక ధైర్యం కావాలి. ఒకవేళ నువ్వు పిల్లల దగ్గర ఉండాలన్నా, ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగంలో ఉండి వాళ్ల కుటుంబ బాధ్యతలు, వ్యవహారాలు, పిల్లలు, ఇదంతా నీ నెత్తిన పడుతుంది. వయస్సు మీరిన నీకు ఓపిక ఉండక, చెయ్యలేనని చెప్పలేక, తప్పనిసరి పరిస్థితుల్లో నీకు తెలియకుండానే బాధ్యతలు పెరిగి నువ్వు చాలా కష్టపడతావు. డబ్బు చాలా చెడ్డది, మంచివాళ్లను కూడా మాయలోళ్లుగా మార్చేస్తుంది. ఇక వీలునామా విషయానికొస్తే, ఆస్తంతా నీ పేరు మీదే ఉంది. దానికి సంబంధించిన పేపర్లు నా బీరువాలో ఉన్నాయి. నీకు ఏ అవసరం ఉన్నా విరించితో మాట్లాడు. డబ్బు అవసరమైతే నువ్వు ఎవరినీ అడగవలసిన పనిలేదు. మనం కట్టుకున్న ఇంట్లో నేను సంపాదించిన డబ్బుతో నువ్వు, అమ్మ మీ శేషజీవితాన్ని హాయిగా గడపండి. ఆర్థిక స్వాతంత్రం ఉంటే లోకమంతా ఆ శ్రీని లోకువుగా చూడదు. నా చివరి శ్వాస వరకు నాకు తోడుగా ఉండి సేవలు చేసిన నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష. ఇక మీదట అమ్మకి కొడుకైనా కోడలైనా అన్నీ నువ్వే. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతోనే ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇక నీ కాలక్షేపానికి అంటావా, దిక్కులేని అనాథలను ఆదరించు, వారికి అండగా నిలబడు. కొంతమంది తల్లిదండ్రులు సొంత పిల్లల ఇళ్లల్లో జీతంలేని పనిమనుషులుగా జీవిస్తున్నారు. చాలామంది పేదపిల్లలు డబ్బులేక చదువుకోలేకపోతున్నారు. అలాంటి పిల్లలకు చదువు చెప్పు, ఫీజులు కట్టు, తోడులేని వారికి నీడనిచ్చి ఆదుకో. నీకు మానసికంగా ఆనందాన్నిచ్చే ఏ పనైనా నిర్భయంగా చెయ్యి. అప్పుడు ఒంటరితనం బాధపెట్టదు. అనాథ శరణాలయాన్ని స్థాపించాలన్న నా ఆశయాన్ని నువ్వు విరించి కలిసి నెరవేర్చండి. ఇకపై నీ కళ్లల్లో నీళ్లు రాకూడదు. ప్రేమతో నీకు నేను రాసుకున్న చివరి ఉత్తరం, ఎప్పుడో దేవుడు కలిపిన బంధాన్ని చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి ఇకపై నీ కళ్లల్లో నీళ్లు రాకూడదు అన్న భర్త మాట గుర్తుకు వచ్చి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ నమస్కరించాను. కార్యేషు యోగి, కర్ణేషు దక్షః, సుఖదుఃఖ మిత్రం, క్షమయాతు రామః, ఇవన్నీ కలిస్తే నా భర్త రఘుపతి. విశాలా, తెల్లారిపోతోంది, ఇంకా చాలా పనులున్నాయి లే అంటూ అత్తయ్య నన్ను తట్టి లేపుతోంది.
0: ఇంతవరకు చివరి సందేశం ఎస్టీకే శిరీష్ గారి కథనికి విన్నారు. ఇంతటితో ఈనాటి కార్మికుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సినిమా పాటలు వింటారు. వినే ముందుగా
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ప్రకటన విన్నారు. ఇప్పుడు చిత్రగీతాలు.

0: సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇక వివరాలు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. ప్రజలకు అంకిత భావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం, లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ
2: 7 అక్టోబర్ 2001 కో జబ్ మేనే గుజరాత్ కే ముఖ్యమంత్రి కే రూప్ మే శపథ్ లీ థీ తబ్ సోచా నహీ థా కి కభీ యే పడావ్ భీ ఆయేగా. ఆజ్ ముజే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కే తౌర్ పర్ నిరంతర సేవా కర్తే హుయే 25 వర్ష పూరే హో గయే. యే జనతా జనార్దన్ కే నిరంతర ఆశీర్వాద్ కా పరిణామ్.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్టంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా దేశం పురోగమిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రధానమంత్రి 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప

0: అభియాన్లో భాగంగా సేవాజ్యోతి యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన యాత్రలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. విజయవాడ నిర్వహించిన బైక్ ర్యాలీలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాలు ప్రభుత్వ అధినేతగా పూర్తి చేసుకుంటున్న దినం. ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఆదుకుని చిరికిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా జరుగుతో వికసిత భారత గౌరవం చేయాలని సంకల్పం ఏదైతే కూనారో ఆ దిశగా వారు అడుగులు వేయడానికి దోహదపోవాలని వెంకటేశ్వర స్వామి వారికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నారు.
0: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో హార్టికల్చర్ సమాచార వ్యవస్థ ఏపీ హెచ్ఎంఎస్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చిస్తోంది. విధుల్లో మృతి చెందిన అర్హులైన ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ, గిరిజన విద్యార్థులకు ఐఐటీ జేఈఈ నీట్ శిక్షణ కోసం విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ, భూ వర్గీకరణ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట ఆర్థికాభివృద్దిపై సదస్సులో చర్చించారు. ప్రభుత్వ రాయితీలు, రుణ సదుపాయాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అమరావతిలో నిర్మాణ పనులకు అవసరమైన భూమి సమీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో భూ సమీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో ఇంకా ఎంత భూమి సమీకరించాల్సి ఉందనే అంశంపై మంత్రి చర్చించారు. రాజధానిలో చేపడుతున్న రహదారులు, ఇతర నిర్మాణాలకు అవసరమైన భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసి భూ సమీకరణకు సహకరించేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు గురించి ఈరోజు తెలుసుకుందాం. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీంతో జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగంలోని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా చేపట్టిన కీలక చర్యగా పేర్కొంది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లడక్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: దేశ్ ప్రథమ్ కి భావన సే కామ్ హోతా హై తో కోయి భీ నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే హమారీ సర్కార్ నే జో నీతియా బనాయి, జో నిర్ణయ లియే, వో సంవిధాన్ కి గరిమా కో పునఃస్థాపిత కర్నే వాలే రహే. ఆర్టికల్ 370 హట్నే కే బాద్ ఆజ్ పూరే దేశ్ మే భారత్ కా సంవిధాన్ లాగూ.
0: గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 13.40 కోట్ల వ్యయంతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర నివేదికను సిద్దం చేస్తున్నామని చెప్పారు. ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సాగునీటి సంఘాలు, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. కాలువలు, డ్రైన్లు, లాకుల ఆధునీకరణతో పాటు సముద్రంలో కలిసే డ్రైన్లలో పూడిక తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

0: విజయవాడలో ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు సరస్ మేళా నిర్వహిస్తున్నామని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ సరస్ మేళాకు ఈ నెల 15న రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతానని తెలిపారు. దేశంలోని ఇతర రాష్టాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో 650 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని శివనాథ్ తెలియజేస్తూ,
1: సరస్సు మేళాకి డాక్రా మహిళలందరికీ కూడా విజయవాడ నగరం ఆతిథ్యం ఇస్తుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఫుకోట్స్ కూడా అక్కడ ఉండబోతున్నాయి. సరస్సు మేళా 13 నుంచి ప్రారంభమై 30వ తారీఖు దాకా కూడా పున్నమి ఘాట్ల ఉండబోతుంది. తప్పకుండా విజయవాడ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున జరిగే ఈ నేషనల్ సరస్సు మేళాని విజయవంతం చేసి వారి ఉత్పత్తులకి సరైన మార్కెటింగ్ ఉండే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం.
0: మానవ దైనందిన జీవితంలో పత్తి ప్రాధాన్యతను వివరించేందుకు ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పత్తి పంటకు మంచి భవిష్యత్తు కల్పించడం, పత్తి సాగు చేసే రైతులు కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రజలకు వివిధ రకాలుగా ఉపయోగపడే పత్తి పంటను వాణిజ్యపరంగా మరింత లాభదాయకంగా అభివృద్ది చేయడంపై ఈ దినోత్సవం సందర్భంగా దృష్టి సారిస్తారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత అన్నారు. వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని మార్కాపురంలో నిర్వహించిన 2K రన్ ను స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవులు వన్యప్రాణులను సంరక్షించడం పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో 35 పులులు ఉన్నాయని వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. రాష్టంలో పరిశ్రమలు పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం. హలో బాగున్నారా? ఫోనిన్లో సినిమా పాటలు వింటారు. 2:30 వాతావరణం, 2:31 ఏకచిత్ర గానం. సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:30 సాయం సమీరం. ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన గురించి జి నందినీదేవి గారు అందించే వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఉంటాయి. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమల్లో రైతు సాధికారతకు ఉన్న వివిధ మార్గాలు, ఈ అంశంపై హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ శైలజా కురాకారి ప్రసంగం, జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయం.

సమాచారం ఉంటాయి. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత్, 8 దార్శనిక భారత్, 8:15 స్వరమాలిక, 9:30 సినిమా పాటల కార్యక్రమం స్వరమాలిక, 10:00 కార్మికుల కర్ణాటక సంగీతాలు, డాక్టర్ జి శారదా సుబ్రహ్మణ్యం గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్ గారు, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు. 10:45 ఆపాత మధురాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. ఇక మనం మహిళావాణి స్త్రీల కార్యక్రమాలకు వెళ్దాము.

0: మహిళావాణి శ్రీల కార్యక్రమానికి స్వాగతం. హలో బాగున్నారా, ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వినే ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాలి. 2727244 అనే నెంబర్కు. మరి ఈనాటి తొలి మహిళా శ్రోతను మనం పలకరిద్దాం. హలో
1: హలో
0: హలో అండి.
1: హలో
0: శ్రోత లైన్లో ఉచ్చుమరకట అయింది. ఎనీహో, మొదటి పాట మనం 16 ఏళ్ల వయసు చిత్రం నుండి ఒక చక్కటి గీతంతో మొదలు పెడదాం. సిరిమల్లె పువ్వు అనే పాటతో

0: హలో, బాగున్నారా?
1: బాగున్నానండి.
0: చాలా సంతోషం. ఏ పాట విద్దాం?
1: బాగున్నారండి, మీరు కూడా బాగున్నారా?
0: చాలా బాగున్నాను. ఏ పాట విద్దాం?
1: కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి, రాధికండ నా పేరు. సాయి దేవ అనే పాట కావాలండి. సాయి సిరి సాయి మామూలది.
0: తప్పకుండా మీరు కొన్నటువంటి,
1: ఇప్పుడు మీరు ప్రసారం చేశారు కదా జానకీ పాట, అది చాలా బాగుందండి. నిజంగా గాన కోకిరండి ఆమె, జానకి గారు ఆమె లేపైనా మనకు పాట గుర్తుండిపోతుందండి. నిజంగా ఆ మహానుభావులు, ఆ మాస్టర్, ఆ వాళ్ళందరి పాటలు మనకు గుర్తుండిపోతున్నాయి. మాస్టర్ బ్రహ్మం గారి పాటలు కానీ, జానకి గారి పాటలు కానీ.
0: అదే మరి ఇప్పుడు మనం మీరు అడిగిన పాట విందామా?
1: తప్పకుండానండి.

హలో. హలో, శ్రోత ఫోన్ చేశారు కానీ కట్ చేశారు. ఈరోజు అందరూ అలాగే ఫోన్ చేస్తున్నారు, వెంటనే కట్ చేస్తున్నారు. ఇక నో ఇష్యూ. ఇప్పుడు మనం ఏంటంటే ఒక మంచి పాట విందాము, అది ధర్మాత్ముడి చిత్రం నుండి.

0: హలో, బాగున్నారా?
1: బాగుంటే మీరు బాగున్నారా?
0: చాలా. ఎక్కడ మాట్లాడుతున్నారు?
1: అది వాడుకుంటండి. నా పేరు అనురాధ.
0: అనురాధ, ఏ సినిమాలో పాడుకుంటారు?
1: చక్రం సినిమా నుంచి. ఓకే,
0: తప్పకుండా. మీరు కొన్నటువంటి గీతమేనండి.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: నమస్కారం అండి.

0: హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి, బాగున్నారా?
1: మేము బాగున్నాం సార్, మీకు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏ సినిమాలో పాట విందాం?
1: కలపం సినిమాలో పాట కావాలండి. డిక్లు చూడక రామయ్య పక్కన ఉన్న సీతమ్మ పాట.
0: తప్పకుండా. మీరు పేరు చెప్పారు కదా, ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు? విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను అండి. నా పేరు చెరిచల్ పద్మావతి.
0: పద్మావతి గారు, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: నమస్తే సార్.
0: నమస్తే.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరు, సంగీతం ఇళయరాజా. ఈ చిత్రంలోని పాటలన్నీ వేటూరు సుందరరామూర్తి గారు రాయగా ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

ఆశ భోన్స్లే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఇక అశ్వమేధం చిత్రంలో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆశ భోన్స్లే గానం వింటారు. సాహిత్యం వేటూరు, సంగీతం ఇళయరాజా.

ఇంతవరకు అశ్వమేధం చిత్రం నుండి పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఏకచిత్ర గానం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు కావస్తుంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై 2వ ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది నాగేశ్వరరావు నాగనబోయినా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 16 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం సినిమా పాటలతో పాటుగా యువతకు ఉపయోగపడే కొన్ని విషయాలు కూడా వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా ఒక సినిమా పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం మనం వింటున్నాం. మరి మనం సినిమా పాటలతో పాటుగా యువతకు అవసరమైనటువంటి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. వాటిలో థింకింగ్ స్కిల్స్, ఆలోచన నైపుణ్యాల గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆలోచన నైపుణ్యాలు అంటే సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకో

చేసుకోవడానికి, సమస్యలను పరిష్కరించడానికి మరియు కొత్త ఆలోచనలను సృష్టించడానికి మన మెదడు ఉపయోగించే మానసిక ప్రక్రియలుగా చెప్పవచ్చు. మరికొన్ని విషయాలు ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం మనం వింటున్నాం. థింకింగ్ స్కిల్స్, ఆలోచనాత్మకమైనటువంటి నైపుణ్యాల గురించి మనం తెలుసుకుంటున్నాం. మన నిత్య జీవితంలో మరియు వృత్తిపరమైన ఎదుగుదలలో ఇవి చాలా

కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఆలోచన నైపుణ్యాలను ప్రధానంగా కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. వీటిలో మొదటిది విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్. ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా దాని వెనుక ఉన్న నిజ నిజాలను విశ్లేషించే నైపుణ్యం ఇదన్నమాట. అంటే ప్రశ్నించటం. ఏదైనా సమాచారం అందినప్పుడు ఎందుకు, ఎలా, ఎవరు చెప్పారు అని ప్రశ్నించటం. అలాగే విశ్లేషణ, సమాచారాన్ని చిన్న భాగాలుగా విభజించి అందులోని లోపాలను లేదా నిజాలను గుర్తించటం. మరొకటి నిష్పాక్షికత, సొంత ఆలోచనలకు లేదా పక్షపాతాలకు తావు ఇవ్వకుండా వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం. ఇవన్నీ కూడా విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్లోని భాగాలన్నమాట. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం, తర్వాత కొన్ని విషయాలు తెలుసుకుందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: యోవాణి యోజనల కార్యక్రమం మనం వింటున్నాం. ఇప్పుడు మరొక థింకింగ్ ఏంటంటే సృజనాత్మక ఆలోచన, దీనిని క్రియేటివ్ థింకింగ్ అంటాం. సమస్యలకు సరికొత్త మరియు భిన్నమైన పరిష్కారాలను కనుగొనే నైపుణ్యం ఇదన్నమాట. దీనినే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన అని కూడా పిలుస్తారు. ఆవిష్కరణలు వీటి గురించి ఏ విధంగా ఉంటుందంటే, మనం సరికొత్త ఆలోచనలు లేదా వస్తువులను ఊహించడం, అలాగే ఒకే సమస్యకు పాత పద్ధతుల్లో కాకుండా వేర్వేరు కోణాల్లో పరిష్కారాలు వెతకటం, ఇవన్నీ కూడా క్రియేటివ్ థింకింగ్ సృజనాత్మక ఆలోచనలో భాగాలుగా ఉంటాయన్నమాట. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఇందులో మనం థింకింగ్ స్కిల్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అలాగే స్ట్రాటజిక్ థింకింగ్, వ్యూహాత్మక ఆలోచనలు, వీటిని మనం ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికలు రచించే నైపుణ్యం అన్నమాట ఇది. ఇందులో ప్రస్తుత నిర్ణయాలు భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఊహించడం, అలాగే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడం, ఇవన్నీ కూడా ఈ స్ట్రాటజిక్ థింకింగ్స్లో భాగాలుగా ఉంటాయి.

మరి చివరిగా ఆలోచన నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలి? ఇవి భిన్నమైన పుస్తకాలు చదవడం వల్ల ఆలోచన పరిధి పెరుగుతుంది. అలాగే ధ్యానం, మెడిటేషన్, ఇది మెదడును ప్రశాంతంగా ఉంచి స్పష్టంగా ఆలోచించడానికి సహాయపడుతుంది. ఇంకా పజిల్స్ మరియు ఆటలు, సుడోకు, చెస్ వంటి ఆటలు ఆడటం వల్ల మెదడుకు పదును పెరుగుతుంది. ఇక మంచి శ్రోతగా మారటం, ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం వల్ల కూడా కొత్త కోణాలు అలవడతాయి. ఇవి మన థింకింగ్ స్కిల్స్లో కొన్ని విషయాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, మాధుర్యమైన పాటలు. 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో వచ్చిన సినిమాల నుంచి కొన్ని మాధుర్యమైన పాటలు వినవచ్చు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట మంచి మనసులు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా విన్నారు. సంగీతం ఇళయరాజా.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటు విన్నారు. ఆలయ శిఖరం చిత్రం నుంచి సంగీతం సత్యం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు 1980 నుంచి 2000 మధ్యలో విడుదలైన సినిమాల నుంచి మాధుర్యమైన పాటలు వింటున్నారు.

ఆమె కథ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండిపాటి విన్నారు చక్రవర్తి స్వరకల్పనలో.

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట బంగారు భూమి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం జేవి రాఘవులు. మీరు ఇంతవరకు సంధ్యా రాగాలు కార్యక్రమంలో మరికొన్ని కొన్ని పాటలు విన్నారు. తిరిగి ఇదే ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో మరికొన్ని పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 5:56. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వానికి

0: చెందిన ప్రముఖ మల్టీడిసిప్లినరీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఇండివిజువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 అక్టోబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ఇండివిజువల్ కన్సల్టెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హతలు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. వయోపరిమితి 63 సంవత్సరాల వరకు ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.rits.com. దరఖాస్తు చివరి తేదీ 2026 అక్టోబర్ 11వ తేదీ. ఇంటర్వ్యూ తేదీలు 2026 అక్టోబర్ 15వ తేదీ నుండి 2026 అక్టోబర్ 16వ తేదీ వరకు ఉంటాయి. మరొక ప్రకటన, బీఆర్ఐసీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యామినల్ బయోటెక్నాలజీ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 5. జీతం నెలకు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టుకు 56,000 రూపాయలు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్కు 20,000 రూపాయలు ఉంటుంది. వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు మించకూడదు. అర్హత, సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్డీలో లైఫ్ సైన్స్, అలైడ్ సైన్సెస్, కంప్యూటేషనల్ సిస్టమ్, బయోలాజికల్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.niab.res.in. చివరి తేదీ 2026 అక్టోబర్ 9వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు జి పద్మ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 37.7 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 33.1 డిగ్రీ సెల్సియస్. గాలిలో తేమ 0.60% నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 0.69% నమోదైంది. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు.

ఈ ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని ముఖ్య విషయాలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో మనం ఈరోజు ఫిట్నెస్ మంత్ర, ఇందులో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత గురించిన కొన్ని విషయాలు, అలాగే వికాసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన గురించిన విషయాలు తెలుసుకుంటారు. తెలియజేస్తున్నవారు జి నందినీదేవి. ఆ తర్వాత ప్రేరణ స్ఫూర్తిదాయకమైన కథ వింటారు. అనంతరం వ్యక్తిత్వం శీర్షికన, మనం ఈరోజు వ్యక్తిత్వం శీర్షికనలో సమాజంలో మనిషికి గౌరవాన్ని తెచ్చిపెట్టేది మంచి వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. వీటితో పాటుగా సినిమా పాటలు కూడా వినవచ్చు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో 7:00 ప్రసార విశేషాలు వింటారు. అనంతరం 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు సాధికారతకు ఉన్న వివిధ మార్గాలు, బీసీటీ అధిపతి హరిపురం విజ్ఞాన కేంద్రం డాక్టర్ శైలజ కుర్రా గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో ద్రవరూపంలోనున్న ఈ జీవన ఎరువుల వలన లాభాలు ఎస్ సుమలత గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:15 స్వర్మాలిక, తిరిగి 9:30 కూడా స్వర్మాలిక శీర్షికన తెలుగు సినిమా పాటలు వినవచ్చు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవిలో డాక్టర్ జి శారదా సుబ్రహ్మణ్యం గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్య విశేషాలు.

మీరింత వరకు సమాచార వాణి స్థానిక ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. పెట్టుబడులకు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 12 అజెండా అంశాలకు ఈరోజు ఆమోదం లభించింది. విదేశీ యూనివర్సిటీల

0: క్యాంపస్లకు మార్గం సుగమం చేస్తూ 2026 ఉన్నత విద్యా పాలసీకి, విద్యా చట్ట సవరణకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ పెంచేందుకు సైతం అంగీకారం లభించింది. రేపల్లె ఆసుపత్రిని ఆధునీకరించడంతో పాటు గిరిజన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ వంటి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఉద్యానవన రంగాన్ని డిజిటల్ బాట పట్టించే ఏపీ హెచ్ఎంఎస్ వ్యవస్థకు కేబినెట్లో ఆమోదం లభించిందని రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: రాష్ట్రంలో ఉద్యాన పంటలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించడం, నిర్వహించడం, విశ్లేషించడం, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా విధుల్లో ఉండగానే మరణించి అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేవలో పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 5,000 చొప్పున గరిష్టంగా 1,50,000 వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రతిపాదించారు.
0: రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమై విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం కోరనున్నారు. నదుల అనుసంధానంపై కూడా అధ్యయనం చేయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. అదేవిధంగా ఎల్నినో దృష్ట్యా కరువు పరిస్థితులపై కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కోరనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు కేంద్ర సహాయం కోరనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు రేపు కలవనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై గోదావరి వరద జలాల సద్వినియోగం, నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత రేపు ఢిల్లీలో ప్రారంభం కానున్న సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సు కర్టెన్ రైసర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్టం గమ్యస్థానంగా మారుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నం ఐఐఎంలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సుకి ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పెట్టుబడిదారులకు ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించడమే కీలకమని, ఏపీఐఐసీ సింగిల్ విండో మెకానిజం ద్వారా 6 నుంచి 12 నెలల్లో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 7.8 వృద్ది రేటుతో భారత్ ఎదుగుతోందని స్పష్టం చేశారు. విశాఖపట్నం గేట్వే ఆఫ్ ఎకానమీగా దేశంలో గుర్తింపు పొందుతోందని, అన్ని రంగాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు.
2: Andhra has brought this new term into the conversation, which is speed of doing business. And through our APIIC's single window mechanism and plug and play industrial zones, many industrial projects and expansions are now being enabled in a record time of 6 to 12 months. Whereas if you look at the average across the country, it is around 18 to 24 months of several standard processes. That can mean saying that an investor is saving 6 months and time saved is money saved.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో సాగిన ఆయన ప్రజాజీవిత ప్రయాణం దేశ సేవ పట్ల ఆయనకున్న నిరంతర నిబద్దతకు ప్రతీకగా నిలుస్తోంది. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో మార్గనిర్దేశం పొందుతూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా సాంస్కృతిక నాగరికత చైతన్య పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మితమైన రామమందిరం భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 2020 ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక 2025 నవంబర్ 25తో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కేవలం ఒక ఆలయ నిర్మాణంగా కాకుండా భారతీయ నాగరికతతో ముడిపడిన సాంస్కృతిక వారసత్వాన్ని పునఃస్మరించుకునే సందర్భంగా నిలిచింది. రామమందిర నిర్మాణంతో అయోధ్యలో మౌలిక వసతుల అభివృద్దికి కూడా ప్రాధాన్యం పెరిగింది. యాత్రికులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రహదారులు, రైల్వే, విమానాశ్రయం, వసతి, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వంటి రంగాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అయోధ్య ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,

0: हमारे रामलला अब टेंट में नहीं रहेंगे, हमारे रामलला अब दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये माहौल, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సేవాజ్యోతి యాత్రను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నరేంద్ర మోదీ జీవితం దేశ సేవకు, పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైందన్నారు. సేవే సంకల్పం, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయాన్ని కల్పించినట్లు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలను తమకు కావలసినప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా తామున్న చోటు నుంచే తమ మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆర్టీజీఎస్ తెలిపింది. మనమిత్రలోని రెవెన్యూ సేవల విభాగంలో పౌరులు రీఎష్యూయన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ విభాగాన్ని ఎంపిక చేసుకుని అందులో తమ ఆధార్ నంబరును పొందుపరిచి ఓటీపీ పొందాలి. ఈ ఓటీపీ అందులో నమోదు చేసిన తర్వాత కొన్ని వివరాలను నింపాల్సి ఉంటుంది. తరువాత కుల ధృవీకరణ పత్రం పొందడానికి కావలసిన 40 రూపాయల రుసుమును వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే చెల్లించవచ్చు. ఒకసారి చెల్లింపు అయిన తర్వాత వాట్సాప్లో మీ కుల ధృవీకరణ పత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కుల ధృవీకరణ పత్రాలు జారీ అయిన వారు తమ కుల ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా తమకు కావలసిన సమయంలో కావలసిన చోట డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. పెట్టుబడులకు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్టం గమ్యస్థానంగా మారుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. నాగరిక సమస్యానాం స్థాయి సమాధానమేవ ప్రశాసనస్య పరమం లక్ష్యం. వికసిత భారత సంకల్ప సభాయాం ప్రధానమంత్రిణః ఉద్బోధనం. యువశక్తి సమాశ్రిత్య వర్ధతాం భారత ఆఫ్రికా దేశయోః హితం ఇతి విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః. ఆర్బిఐ సంస్థయా రెపో అనుపాతః 5.50% యావత్ వర్ధితః. అస్మిన్ వర్షే తావత్ వికాస్ అనుపాతః 7.5% భవితుం అనుమానం. జలవాయు రక్షణాయ ప్యారిస్ సంధే తీవ్ర కార్యాన్వయనం అత్యంతం ఆవశ్యకం. ఫిజిగోష్ట్యా భారతస్య స్పష్టః సందేశః. రసాయన క్షేత్రే అభూతపూర్వ శోధాభ్యాం ఫ్రాన్స్ జపాన్ దేశయోః వైజ్ఞానికాభ్యాం నోబెల్ పురస్కారః సముద్ఘోషితః. అథ వార్తాః విశదీకృత్య. నవదెహల్యాం అద్య వికసిత భారత సంకల్ప సభాం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబ్రవీత్ యత్ దూరదర్శిన్యా నీత్యా కఠోర పరిశ్రమేణ చ భారతం 47.5 వర్షే వికసిత రాష్ట్రస్య స్వకీయం స్వప్నం అవశ్యమేవ పూర్ణం విధాస్యతి. వర్తమాన ప్రశాసనస్య నీతయః సర్వ నాగరికాణాం సమస్యానాం సమా

సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ అనేది మన ఆలోచనలు, భావోద్వేగాలు మరియు ప్రవర్తనకు పునాది. ఇది మన మొత్తం శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. కేవలం శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా మనస్సు ప్రశాంతంగా మరియు ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం యొక్క ప్రాధాన్యత శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. మనస్సుపై పడే ఒత్తిడి మరియు ఆందోళన, గుండె జబ్బులు, రక్తపోటు, బీపీ మరియు మధుమేహం, షుగర్ వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యలకు దారితీస్తాయి. మానసిక ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. మానసిక స్థిరత్వం ఉన్నప్పుడు వ్యక్తి స్పష్టతతో ఆలోచించగలడు మరియు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సరైన పరిష్కారాలను కూడా కనుగొనగలడు. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడే కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించడం సాధ్యమవుతుంది. మెదడు పనితీరుకు అవసరమైన పోషక ఆహారం తీసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడం చాలా అవసరం. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్ గురించి భయపడకుండా ప్రస్తుత క్షణంలో జీవించడం అలవాటు చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం.

0: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం శీర్షికన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన గురించిన వివరాలు తెలియజేస్తున్న వారు జి నందినీదేవి.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన గురించి తెలుసుకుందాం. జలాశయాలను, చెరువులపై నీటిలో తేలియాడే సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పీఎంఎస్ఎస్వైను ఆమోదించింది. ఈ పథకానికి కొన్ని కోట్ల బడ్జెట్ను కేటాయించడం, దేశవ్యాప్తంగా జలాశయాలు, చెరువులపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, శక్తి కలిగిన బ్యాటరీ నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఈ పథకంలో ముఖ్య విశేషాలుగా చెప్పుకోవచ్చు. మన భారతదేశంలో విద్యుత్ అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ, భూమి వనరుల సంరక్షణ కూడా ఎంతో కీలకం. వీటిని దృష్టిలో పెట్టుకుని సౌర విద్యుత్ ఉత్పత్తికి మరో కొత్త మార్గాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పీఎంఎస్ఎస్వైను తీసుకువచ్చింది. ఫ్లోటింగ్ సోలార్ అంటే, సాధారణంగా మనం సోలార్ ప్యానెళ్లను ఇళ్ల పైకప్పులపై, ఖాళీ స్థలాల్లో లేదా భూమిపై ఏర్పాటు చేస్తాం. కానీ ఫ్లోటింగ్ సోలార్లో సౌర ఫలకాలను ప్రత్యేకమైన తేలియాడే నిర్మాణాలపై అమర్చి రిజర్వాయర్లు, సరస్సులు, పారిశ్రామిక నీటి కుంటలు వంటి అనువైన నీటి వనరులపై ఏర్పాటు చేస్తారు. అంటే భూమిని పెద్దగా ఉపయోగించరన్నమాట. నీటి ఉపరితలాన్ని ఉపయోగించి సూర్యకాంతి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం అన్నమాట. ఈ పథకంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు, విద్యుత్ నిల్వ వ్యవస్థలు కూడా ఉంటాయి. దీనివలన అవసరమైన సమయంలో నిల్వ చేసిన విద్యుత్ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో నీటి ఉపరితలంపై సౌర ప్యానెళ్లు ఉండటం వలన నీటి ఆవిరీభవనం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే నీటి నుంచి వచ్చే చల్లదనం సౌర ప్యానెళ్లు పనితీరుకు సహాయపడే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయోజనాలు ప్రాజెక్టు రూపకల్పన, నీటి వనరులు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించేలా రూపొందించారు. అయితే ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు, ఫ్లోటింగ్ సోలార్ ప్యానెళ్ల తయారీ, వాటి అమరిక, నిర్వహణ, విద్యుత్ నిల్వ వ్యవస్థలు వంటి అనేక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే నీటిపై సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేటప్పుడు పర్యావరణ అంశాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. నీటి నాణ్యత, జలచర జీవులు, నీటి వినియోగం, ప్యానెళ్ల నిర్వహణ వంటి అంశాలను శాస్త్రీయంగా అంచనా వేసి ప్రాజెక్టులను అమలు చేయడం. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా సూర్యశక్తిని నీటి వనరులతో అనుసంధానం చేసి భూమి వినియోగాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక విద్యుత్తును పెంచే ప్రయత్నంగా ఈ పథకం అడుగులు వేస్తోంది.
0: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన గురించిన వివరాలు విన్నారు. తెలియజేసిన వారు జి నందినీదేవి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ స్ఫూర్తిదాయకమైన కథ విందాం. ఒక ఊరికి వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రయాణమయ్యాడు. దారిలో అతనికి మేకలు కాస్తున్న ఒక కాపరి ఎదురుపడ్డాడు. అప్పుడు వ్యాపారి ఆ కాపరిని ఆపి, భూంపల్లి గ్రామానికి వెళ్ళాలంటే దారి ఎటువైపు, ఎంత సమయం వెళ్ళవచ్చు అని అడుగుతాడు. అందుకు ఆ కాపరి నవ్వి, ఇలాగే నేరుగా వెళ్ళండి, మీరు నెమ్మదిగా వెళ్తే గంట పడుతుంది, అదే వేగంగా పరిగెత్తితే 2 గంటలు పడుతుంది అని చెప్తాడు. వ్యాపారికి అతని మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అదేంటి, వేగంగా వెళ్తే త్వరగా వెళ్ళాలి కానీ 2 గంటలు పట్టడం ఏంటి అని కోపంగా అడుగుతాడు. అప్పుడు కాపరి ప్రశాంతంగా ఇలా అన్నాడు, మీరు తొందరపడి వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే దారిలో తడబడి కింద పడతారు, తర్వాత దెబ్బలు తగిలితే లేచి కూర్చోవడానికి, గాయాలకు కట్లు కట్టుకోవడానికి కొంత సమయం ఎలాగో పడుతుంది. అదే మీరు ఏకాగ్రతతో నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళితే అనుకున్న సమయానికి ఖచ్చితంగా వెళ్ళగలరు. అందుకే నిదానమే ప్రధానం అని మన పెద్దలు చెబుతారు అని కాపరి వ్యాపారితో అంటాడు. ఏదైనా పని చేసేటప్పుడు తొందరపాటు పనికిరాదు, పట్టుదలతో ప్రశాంతంగా సరైన పద్ధతిలో అడుగు వేస్తే ఎలాంటి కష్టమైనా సులభంగా మనం జయించవచ్చు అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం.

0: సాయం సమీరం కార్యక్రమంలో చివరి అంశం వ్యక్తిత్వం. ఈరోజు మనం సమాజంలో మనిషికి గౌరవాన్ని తెచ్చిపెట్టేది మంచి వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సమాజంలో ఒక మనిషికి శాశ్వతమైన గుర్తింపును, తలవంచని గౌరవాన్ని తెచ్చిపెట్టేది కేవలం వారి గుణం లేదా క్యారెక్టర్ మాత్రమే అని చాలా పరిశోధనలు మనకు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా సమయపాలన పాటించటం, మనకంటే చిన్నవారిని కూడా గౌరవించటం, కష్టకాలంలోనూ ప్రలోభాల సమయంలోనూ మన విలువలకు కట్టుబడి ఉండటం, ఇవన్నీ ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మన వెనుకున్న అంగబలం, అర్ధబలం మనల్ని గొప్పవాళ్ళుగా చేయలేవు. నీ తలరాతను మార్చేస్తుందని నువ్వు నమ్మే నీ సర్టిఫికెట్లు కూడా నీకు శాశ్వత గౌరవాన్ని తీసుకురాలేవు. సమాజం నిన్ను గౌరవించాలి అంటే నీకంటూ ఒక స్వచ్ఛమైన క్యారెక్టర్ ఉండాలి. కష్టకాలంలోనూ ప్రలోభాల సమయంలోనూ నీ విలువలను కోల్పోకుండా నిలబడగలగాలి. అది మాత్రమే నీ నిజమైన వాల్యూని పెంచుతుంది. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, బలం ఉన్నవాడు భయపడతాడు, చదువు ఉన్నవాడు వాదిస్తాడు, కానీ క్యారెక్టర్ ఉన్నవాడు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాడు. మరి కార్యక్రమంలో చివరిగా ఒక పాట.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు సాధికారతకు ఉన్న వివిధ మార్గాలు కృషి విజ్ఞాన కేంద్రం BCT అధిపతి డాక్టర్ శైలజ కుర్రా గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ జి శారదా సుబ్రహ్మణ్యం గానం వింటారు. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, అందుకో పిలుపు బృందగానం వింటారు. రచన శ్రీ దూసి ధర్మారావు, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రం వింటారు. చింతన 6:30 ప్రసారం అవుతుంది. వ్యాఖ్యాత శ్రీ అక్కినపల్లి రాధా ప్రసాదరావు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం లాభాలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన స్వాతంత్ర్య సమరయోధుడు అడవి బాపిరాజు జయంతి, ఇంకా తెలుగు సినిమా నటుడు సిఎస్ఆర్ ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం పెళ్లి కుదిరింది నాటిక వింటారు. రచన శ్రీ బి ఉమామహేశ్వరరావు, నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి. తర్వాత పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 8:30 బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి. రేపు ఉదయం 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఆకుండి శ్రీనివాస రాజారావు గానం వింటారు. 10 గంటలకు ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి సాధినేని యామిని శర్మ, పరిచయకర్త కె రాణి. అనంతరం పాటల పల్లకి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు మధ్యాహ్నం 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో సహజ వ్యవసాయంపై సూచనలు. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి రమణమూర్తి గారి ప్రసంగం వింటారు. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యోజనల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు. మాధుర్యమైన సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ. ఈ కార్యక్రమంలో కూరగాయల పంటలలో సమగ్ర సస్యరక్షణ విధానాలు ఆవశ్యకత. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విశాలాక్షి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కాకినాడ జిల్లా లీడ్ డిస్టిక్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకటప్రసాద్. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బుద్ధిరాజు నాగ పద్మిని. రేపు రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 10:00 నాటిక వింటారు. 10:30 ఆపాత మధురాలు, పాత సినిమా పాటలు వినవచ్చు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మరణించగా మరో 60 గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. జీఎస్ఎంఏ అనేది మొబైల్ ఆపరేటర్లు, అనుబంధ పరిశ్రమలను ఏకం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సమావేశంలో మాట్లాడుతూ మోదీ సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని చెప్పారు. సమాజంలోని ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం టెక్నాలజీని, డిజిటల్ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు. డిజిటల్ వ్యత్యాసం పెరగకుండా టెక్నాలజీని అట్టడుగు స్థాయికి చేరవేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పరివర్తనాత్మక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ సైబర్ మోసాల సవాళ్లను ప్రస్తావిస్తూ ఈ సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. మోసపూరిత కాల్స్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగదారులకు నిరంతర అవగాహన సందేశాలు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తి ఉండకపోతే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో ఉండేదని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ది రేటుతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
3: ఇతనా బడా ఆర్థిక సంకట్ పైదా హోనేకే బావజూద్ భీ హమ్నే దేశ్ కీ అర్థవ్యవస్థా కీ రఫ్తార్ కో రుక్నే నహీ దియా. దునియా కే బడే బడే దేశ్ కీ అర్థవ్యవస్థా జహాన్ 2%, 1.5% ఔర్ 3% కీ రఫ్తార్ సే బఢ్ రహీ హై, వహీ పర్ విశ్వ మే ఇతనా బడా సంకట్ పైదా హోనేకే బావజూద్ భారత్ కీ అర్థవ్యవస్థా ఆజ్ భీ 7.4% కీ దర్ సే బఢ్ రహీ హై.
2: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. నిబంధనల అమలు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. జీఎస్టీ వ్యవస్థలో తదుపరి సంస్కరణల కోసం ప్రభుత్వం 5 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంస్కరణలు జీఎస్టీ వ్యవస్థలోని ప్రస్తుత పరిపాలనాపరమైన అభ్యంతరకర అంశాలను సులభతరం చేయడానికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రొటెక్షన్ ఆఫీసర్ల జాతీయ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె, దేశంలోని తల్లులు, అకజెల్లెళ్లు, కుమార్తెలు సాధికారత సాధించి సురక్షితంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవ భావాన్ని కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆమె అన్నారు. దేశ శక్తి మహిళా శక్తిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆమె చెప్పారు. ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండేలా చూడటం, బాధితులందరికీ సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుసార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హిందీని రుద్దడం ద్వారా కాకుండా ఉపాధి, వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. హిందీ సలహా కమిటీ 3వ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, హిందీ భాష ద్వారా ఉపాధి, కెరీర్ అవకాశాలు లభిస్తే దాని వాడకం సహజంగానే పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా సిబ్బంది శిక్షణ శాఖకు చెందిన కౌశల్ పత్రికను కూడా మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పనుల్లో అనువాద నాణ్యత మెరుగుపడిందని, సాంకేతికంగా సున్నితమైన రంగాలతో పాటు అనువాదాలను మెరుగుపరచడంలో సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న డేటా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శాఖకు తగిన సలహాలు, మార్గదర్శకాలను అందించడంలో హిందీ సలహా కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. సభ్యులు తమ ఆలోచనలను లిఖితపూర్వకంగా లేదా తగిన మార్గాల ద్వారా తెలియజేయాలని కోరారు. వారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా శాఖ మెరుగైన కృషి చేస్తుందన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లు కైవ్తో పాటు మరో 12 ఉక్రెయిన్ ప్రాంతాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఉత్తర చెర్నిహీవ్ ప్రాంతంలోని ప్రిలుకి బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అక్కడ జరిగిన రష్యన్ దాడిలో ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది. రష్యా భారీ ఎత్తున ఉద్దేశపూర్వక దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్కు అత్యవసరంగా మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామిక సౌకర్యాలతో పాటు ఒడెస్సా ప్రాంతంలోని పోర్ట్, షిప్ రిపేర్ సదుపాయాలను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగం లోపల చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సుదీర దాడులను కొనసాగిస్తోంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇటువంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలియజేసింది. 2026 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ బి కాగన్, జపాన్ రసాయన శాస్త్రవేత్త కెన్సో సోవైలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో వారు చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు ఈ పురస్కారం దక్కింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసినందుకు గాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, ద్రోణులతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు సాధికారతకు ఉన్న వివిధ మార్గాలు. కృషి విజ్ఞాన కేంద్రం బీసీటీ అధిపతి డాక్టర్ శైలజ కుర్రా గారి ప్రసంగం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు, అన్నదాతలకు నమస్కారం అండి. నా పేరు శైలజ. నేను బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే రైతు సాధికారతకు ఉన్న వివిధ మార్గాలు. సో వ్యవసాయం అనగానే మనకు గుర్తొచ్చేది రైతు. రైతు వ్యవసాయం అన్నది ఇంటిగ్రల్ పార్ట్. సో ముఖ్యంగా మనం మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఆయన చెప్పిన ప్రకారం వ్యవసాయం అన్నది భారతదేశ ఆర్థిక వ్యవస్థకి పునాదిగా ఉంది. దాదాపు 58% భారతీయులు ఇప్పటికీ కూడా ప్రధానంగా వ్యవసాయం రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాకుండా దేశం యొక్క జనాభాలో సగం మంది

వ్యవసాయంలోనే ఉపాధి కూడా పొందుతున్నారు. అందుకే ప్రపంచంలో మనది రెండో అతిపెద్ద వ్యవసాయ దేశంగా పిలువబడుతుందన్నమాట. మన జీవితంలో ముఖ్య భాగము రైతు పాత్ర. అలాగే భారతదేశంలో ఉన్న 125 కోట్ల జనాభాకి ఆహారాన్ని అందించేది మొత్తము రైతే. అంతేకాకుండా దేశాభివృద్ధిలో రైతులు అత్యంత ముఖ్యమైన వాళ్ళుగా మనం గుర్తించాలి. మన ఆర్థిక వ్యవస్థ అన్నది పూర్తిగా రైతు యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో వింటున్న సామెత ఇది, రైతులు మన భారతదేశానికి వెన్నుముక అని కూడా చెప్తా ఉన్నాము. అంతటి రైతు పాత్ర ఏంటి అన్నది మనం చూసినట్లయితే, వారు ముఖ్యంగా ఆహార ఉత్పత్తిలో మంచి పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని ఆహార సరఫరాలో ఎక్కువ భాగం ఉత్పత్తి చేసేది రైతులే. వారు పంటలు పండిస్తారు, అలాగే పశువులు పెంచుతారు, అంతేకాకుండా ఇతర ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పర్యావరణ నిర్వహణలో కూడా వాళ్ళ పాత్ర ఉంది. ఎలాగంటే రైతులు పెద్ద ఎత్తున భూమిని సాగు చేస్తూ ఉంటారు. అయితే వారి వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయ వనరులు రక్షించడమే కాకుండా ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాలు అని అంటున్నాం కదా, వాటిని తగ్గించడానికి, అట్లాగే జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో కూడా రైతులు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆర్థికాభివృద్ధి అంటే ఉపాధి రంగం కానీ ఉత్పత్తి పరంగా కానీ చూసినప్పుడు వ్యవసాయం అన్నది ఆర్థిక వ్యవస్థకి ప్రధానంగా దోహదపడుతూ ఉంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది జనాభాకి ఈ వ్యవసాయం అన్నది ప్రధాన జీవనాధారంగా ఉందన్నమాట. తర్వాత ఇంకో విషయానికి వచ్చినట్లయితే గ్రామీణాభివృద్ధి. గ్రామీణాభివృద్ధులు అంటే వ్యవసాయం అన్నది గ్రామీణ సమాజాలకు వెన్నెముకలాగా ఉంది. అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ రైతుల పాత్ర అన్నది చాలా ముఖ్యంగా ఉంటుందన్నమాట. సో ఇంతటి పాత్ర పోషిస్తున్న రైతుల యొక్క ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనం కానీ చూసినట్లయితే, వాళ్ళు ముఖ్యంగా మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అంటాం అంటే జీడిపిలో రైతులు గణనీయ పాత్ర పోషిస్తూ ఉన్నారు. అది కానీ చూసినట్లయితే మనకి 1950-55 దాకా ఈ వాటా దాదాపుగా 55% ఉండేది. అయితే ఇది దేశ పురోగతి మరియు అభివృద్ధిలో ఏంటంటే క్రమంగా తగ్గుతూ వస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడాను ఈ వ్యవసాయ రంగం అన్నది దేశీయ ఉత్పత్తికి ప్రధానంగా దోహదపడుతూ వస్తుంది. మనం చూసుకున్నట్లయితే 1950-51 సంవత్సరంలోనే ఈ వ్యవసాయము ఇతర ఆర్థిక వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాల ద్వారా దేశం మొత్తం జీడిపిలో 59% వాటా కలిగి ఉందన్నమాట. అయితే అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది. ఇప్పటికీ ఇది భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటిగా ఉంటూ ఉంది. అయితే మనం యూకే గానీ యుఎస్ఏ గానీ చూసినట్లయితే ఈ వ్యవసాయ రంగం అన్నది వాళ్ళ జీడిపిలో కేవలము 3% మాత్రం వాటానే కలుగుందన్నమాట. అంటే రైతుల పాత్రలో ఇది జీడిపికి సహకారమే కాకుండా పెరుగుతున్న జనాభా మీద శ్రద్ధ అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా 125 కోట్ల జనాభాకి రైతు ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ ఆహారం అందించడంతో పాటుగా వాతావరణాన్ని పరిరక్షించడము, అలాగే వరి, గోధుమ, మొక్కజొన్న ఇట్లాంటి అన్ని పంటలు పండించడం ద్వారా జనాభా యొక్క ఆహార సమస్యను చాలా మటుకు పరిష్కరించగలుగుతున్నారు. అంటే మూడో విషయానికి వచ్చినట్టయితే జాతీయ ఆదాయ వనరులాగా కూడాను ఈ రైతు యొక్క ప్రాముఖ్యతను చెప్పుకోవచ్చు. ఎలాగంటే పంటల ఉత్పత్తి ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటుగా వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన వివిధ పన్నులు అంటే రెవెన్యూ పన్ను కానివ్వండి, నీటిపారుదల పన్ను, ఉత్పత్తి పన్ను ఇట్లాంటివన్నీ కట్టడం ద్వారా రాష్ట్రానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సృష్టిస్తున్నారు ఈ రైతులు. అంతేకాకుండా పొగాకు, జనపనార, టీ, చక్కెర, కాఫీ మొదలైన పంటలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కూడా మనము పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్నాము. ఇదంతా కేవలం రైతుల ద్వారానే సాధ్యమవుతుంది అన్నమాట. అంతేకాకుండా ముడి పదార్థాల సరఫరా అన్నమాట. భారతదేశంలో ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని పెరుగుతున్నాయి. అయితే కొన్ని ప్రధాన పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయం నుంచి మాత్రమే వచ్చే ముడి పదార్థాలు అవసరం అవుతూ ఉంటాయి. ఎట్లా అంటే ప్రత్తి కానీ, జనపనార కానీ అన్ని తీసుకున్నట్టయితే వస్త్ర పరిశ్రమకి వ్యవసాయం నుంచి మాత్రమే ఇవి ముడి పదార్థాలుగా అందుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు గ్రామాల్లో చూసినట్లయితే ఈ చేనేత కానివ్వండి, నూనె తీయటం కానివ్వండి, అలాగే బియ్యము, రైస్ మిల్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లాగా ఉంటూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా రైతు పండించిన పదార్థాలే ముడి పదార్థాలుగా అవసరమవుతున్నాయి. అంతేకాకుండా జీవనోపాధికి ప్రధాన వనరుగా కూడాను ఈ వ్యవసాయాన్ని, రైతుల ప్రాముఖ్యతని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 72.8% మంది ఇప్పటికీ గ్రామాల్లోనే ఉంటూ ఉన్నారు మన దేశంలో. అయితే వారు వ్యవసాయం లేదా దాని అనుబంధ పరిశ్రమల్లో నుంచే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవనోపాధిని పొందుతూ ఉన్నారన్నమాట. అయితే మనం 1950-51 సంవత్సరాల్లో చూసినట్టయితే దాదాపుగా 69.5% మంది వ్యవసాయం అనుబంధ రంగాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. వ్యవసాయం అనేది కేవలం రెండో వనరుగాన్ని మాత్రమే చూస్తున్నారన్నమాట. సో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రైతుకి సాధికారత అన్నది ఎక్కడ ఉన్నది అన్నది మనం ఆలోచించినట్లయితే, ఆయన సాధికారతను పెంచడానికి మనం ఏమేం మార్గాలు అవలంబించాలి అని చూసినట్లయితే, ముఖ్యంగా మనం 2019-20 ఆర్థిక సర్వే ప్రకారము భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణ అనేది కేవలం 40% మాత్రమే ఉంది. అయితే ఇది మనం అభివృద్ధి చెందిన దేశాలు అంటే బ్రెజిల్ కానీ అమెరికా కానీ వాటిలో చూసినట్లయితే అది 95% దాకా ఉంది.
మన దేశంలో

ఇది చాలా తక్కువ దాంతో కంపేర్ చేసినట్లయితే. సో దాని మూలంగా ఏంటంటే వ్యవసాయ ఉత్పాదకత అన్నది తగ్గిపోతూ ఉంది. అలాగే మంచి పంట రావాలి అని అంటేనే మంచి విత్తనాలు అవసరము, దీనికి సరైన పంపిణీ వ్యవస్థ అన్నది ఇప్పటికీ మన దగ్గర ఎస్టాబ్లిష్ కాకపోవటం మూలంగా ఖరీదైన విత్తనాలు కానివ్వండి, మంచి విత్తనాలు కానివ్వండి, చిన్న రైతులకు అందుబాటులో లేకపోవటం మూలంగా ఈయన పంట యొక్క నాణ్యత దెబ్బతింటూ ఉంది. అలాగే రైతులు ఎక్కువగా బ్రోకర్ల మీద లేకపోతే లోకల్ మండీల మీద వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి సరైన ధర లభించడం లేదు. అంతేకాకుండా ముఖ్యమైన లోపం ఏంటి అంటే చాలా మంది రైతులు ఇప్పటికీ విద్య లేక వ్యవసాయానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా తెలుసుకోకపోవటము అది జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనము మానవాళికి ఎంతో సహాయపడుతున్న రైతుల సాధికారత కోసం ప్రయత్నం చేయటం అన్నది మన బాధ్యత. అంటే సాధికారత అన్నది వినడానికి పెద్ద వర్డ్ గా ఉన్నప్పటికీ సాధికారత అంటే ఏంటి అంటే రైతులు ముఖ్యమైన నిర్ణయాలు వాళ్ళు సొంతంగా తీసుకోగలగటము, ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం అన్నది ముఖ్యం అన్నమాట. అంటే ఇప్పుడు చూసామనుకోండి, రైతులు గమనించినట్లయితే వాళ్ళ పెట్టుబడికి ఏదైనా బ్యాంకుల మీద గానీ లేదా మధ్యవర్తుల మీద లేదా వడ్డీ వ్యాపారుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే విత్తనాలు వాటన్నిటికీ కూడాను డీలర్ల మీద గానీ లేదా ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తుందా అన్న దాని మీద గానీ ఆధారపడాల్సి ఉంటుంది. అట్లాగే సరైన మద్దతు ధర కావాలి అన్నప్పుడు కూడాను ఈ మధ్యవర్తులు ఇచ్చే డబ్బులతోటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీటిని ఓవర్కమ్ చేస్తూ రైతులకి వాళ్ళ సొంతంగా చేసుకోగలే అవకాశాలు మనం కల్పించినట్లయితే రైతు సాధికారతని మనం పెంచిన వాళ్ళం అవుతాం అనమాట. రైతు సాధికారత సాధించాలి అనంటే మనం ఏం చెయ్యాలనంటే ముందుగా ఆర్థిక సహాయం ఒకటి మనం సహాయం చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళ ప్రొడ్యూస్ కి మార్కెట్ అనుసంధానాలు చేయటము, అట్లాగే విలువ జోడింపు వాల్యుయేషన్ అంటాము అట్లాంటివి గాని, తర్వాత సాంకేతిక మరియు యాంత్రీకరణ వాటిని అందుబాటులోకి తేవటము, తర్వాత నైపుణ్య అభివృద్ధి అట్లాగే శిక్షణ, తర్వాత పంట వైవిధ్యము, అలాగే లింగ సమానత్వం అంటే మహిళా రైతుల గురించి చూడటము, తర్వాత వాతావరణ స్థితిస్థాపకత. అంతేకాకుండా ఇప్పుడు మనమంతా లేటెస్ట్ టెక్నాలజీలో ఈ డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవటము, వీటన్నిటినీ గాని మనం రైతులకు అందుబాటులో తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా రైతు సాధికారత సాధించే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాల్ని మనం ఒక్కొక్కటిగా చూసినట్లయితే అంటే సాధించడానికి గవర్నమెంట్ తరపున కానివ్వండి, రైతులు చేయాల్సిన పనులు గాని మనం చూసినట్లయితే, ఆర్థిక సహాయం విషయానికి వచ్చినట్లయితే ఈ పెట్టుబడుల కోసం బ్యాంకుల మీద ఎక్కువగా అట్లాగే వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఆ పద్ధతిని మనము కొంతమటుకు తగ్గించడానికి ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని మూలంగా ఏంటంటే సంవత్సరం మొత్తం మీద 4 మాసాల వ్యవధితో 3 సార్లుగా 6,000 రూపాయలని రైతులకు డైరెక్ట్ డీబీటీ అంటాము అంటే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అనేసి, దీని ద్వారా ఈ 6,000 రూపాయలని రైతులకు అందజేయడం జరుగుతుంది. అంటే దీని మూలంగా కొంత ఆర్థిక భారం రైతులకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన యోజన అంటాము, ఇదేంటంటే ఉద్యోగస్తులకైతే రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ స్కీమ్లు అట్లాంటివి ఉంటాయి, కానీ రైతుకన్నది ఉద్యోగం తర్వాత కొంత వయసు అయిపోయిన తర్వాత ఆదాయం ఏమీ కనిపించదు కాబట్టి అట్లాంటి రైతులకి 18 నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్న రైతులందరూ కూడాను 50 రూపాయల నుంచి 200 రూపాయల దాకా కానీ వీళ్ళు చేసినట్టయితే పెన్షన్ స్కీమ్ లో 60 ఏళ్లు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు నెలకి దగ్గరగా 3,000 రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉందన్నమాట. ఇలాంటి స్కీములు కానీ తీసుకున్నట్టయితే రైతుకి కొంత ధైర్యము వస్తూ ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నారు, అంటే ఇది దీంట్లో ఏంటంటే పంట నాటిన దగ్గర నుంచి కోత వచ్చే వరకు ప్రకృతి విపత్తులు కానీ సంభవించినప్పుడు పూర్తిగా పంట పోకుండా దాని మీద నుంచి వచ్చే ఆదాయము ఇన్సూరెన్స్ ద్వారా కొంత ఆదాయం వస్తుంది అన్నమాట. సో దాంతో రైతు వ్యవసాయం చేయడానికి ధైర్యంగా నిలబడగలుగుతారు. అట్లాగే ఇంకోటి సవరించిన వడ్డీ సబ్వెన్షన్ స్కీమ్ అంటారు, ISS అన్నమాట. అంటే ఇదేంటంటే పంటలతో పాటుగా పశుసంవర్ధక శాఖలో కానివ్వండి, మత్స్య సంపద వీటన్నిటిలో కూడాను అంటే వ్యవసాయ అనుబంధ రంగాల కార్యక్రమాలు పాటిస్తున్న రైతులకి 3 లక్షల దాకా అతి తక్కువ వడ్డీ అంటే 7% మీద స్వల్పకాలిక రుణాలు కూడా అందిస్తున్నారు. అయితే రెగ్యులర్ గా మనం ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా పే చేసిన వాళ్ళకి ఇంకా అదనంగా 4% వడ్డీ కూడా తగ్గిస్తూ ఉన్నారన్నమాట. దీని ద్వారా అతి తక్కువ వడ్డీకే మనము కొంత లోన్లు తీసుకుని వ్యవసాయ అవసరాలను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ గిడ్డంగుల రసీదుల మీద కూడాను కొంత లోన్లు అది ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. సో ఈ అవకాశాలన్నీ కూడా రైతులు చక్కగా వాడుకోవాలి. తర్వాత ఇంకోటి మార్కెట్ అనుసంధానం మరియు విలువ జోడింపు, అంటే రైతులు తమ ఉత్పత్తుల్ని బాగా పండించినప్పటికీ కూడాను కరెక్ట్ గా ఉత్పత్తి వచ్చిన టైంలో ధర లేకపోవటం అన్నది పెద్ద డ్రాబ్యాక్ గా ఉంది. సో దాన్ని రైతులు ఎక్కువగా నష్టపోతుంది మార్కెటింగ్ విషయంలోనే. సో ఆ మార్కెటింగ్ లో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయటం అన్నది ఎలా చేయొచ్చు అంటే మిగతా అన్ని చోట్ల గ్రూప్స్ ఉన్నాయి కానీ రైతులకు సంబంధించి సమిష్టి గ్రూప్స్ అన్నవి లేవు. సో దానికోసం ఏంటంటే 2020 సంవత్సరంలో ఈ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అంటే FPOలు అంటాము వాటిని ఏర్పాటు చేయటం అన్నది జరిగింది. దాదాపుగా దేశం మొత్తం 10,000 FPOలని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఉద్దేశంతో
ఈ పథకం

0: ప్రవేశపెట్టబడింది. అంటే దీంట్లో ఏంటంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు ఈ ఎఫ్పిఓలను ప్రమోట్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఎఫ్పిఓలకి దాదాపుగా మొదటి 5 సంవత్సరాలు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం తరపు నుంచి. మొదటి 3 సంవత్సరాల్లోనే వాళ్ళకి దగ్గర 15 లక్షలు విలువైన సహాయం అందజేయబడుతుంది. అంతేకాకుండా దాంట్లో ఉన్న ఎఫ్పిఓలో ఉన్న ప్రతి రైతుకి మ్యాచింగ్ గ్రాంట్ కింద 2000 రూపాయలు ఇస్తూ ఉంటారన్నమాట. సో ఈ ఎఫ్పిఓల ద్వారా వాళ్ళు కావలసిన వాళ్ళ ట్రేడింగ్ కానివ్వండి, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా వాళ్ళు కలెక్టివ్ గా మార్కెటింగ్ చేయటం అన్నది జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళ ప్రొడ్యూస్ ని అమ్ముకోవటానికి ఈ నామ్లో కూడా వీళ్ళని ఆన్లైన్ లో బోర్డు చేయబడ్డారు. ఇప్పుడు మన జిల్లాలో అనకాపల్లి జిల్లాలో కానీ చూసినట్లయితే నబార్డు ద్వారా 18 ఎఫ్పిఓలు, అలాగే ఎస్ఎఫ్ఎసి ద్వారా 8, అలాగే డిఆర్డీఏ ద్వారా కూడా 23 ఎఫ్పిఓలు ఇప్పటిదాకా ఫామ్ అయి ఉన్నాయి. వీరందరూ కూడాను కోల్డ్ స్టోరేజెస్ కానివ్వండి, కలెక్షన్ సెంటర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంతోపాటుగా వాల్యూ ఎడిషన్ అంటే కొబ్బరి రైతుల ఎఫ్పిఓ ఉంటే వాళ్ళు కొబ్బరి నూనె తయారు చేయటం, కొబ్బరి ప్రొడక్ట్స్ చేయటం లాంటివి, అట్లాగే మిల్లెట్స్ ఎఫ్పిఓ ఉంటే మిల్లెట్ తోటి రకరకాల వంటకాలు చేయటము, పచ్చళ్ళు చేయటము, ఇట్లాంటివన్నీ చేసి అధిక ఆదాయాన్ని పొందటం అన్నది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో అంతేకాకుండా ఇంకా కొన్ని గవర్నమెంట్ స్కీములు, మా వ్యవసాయ మార్కెటింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అని చెప్పేసి అది ఉంది. ఇవన్నీ 23 రాష్ట్రాల్లోనూ అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ స్కీములన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ మధ్య కాలంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో ఏంటంటే 1 కోటి రూపాయల దాకా ఈ ఎఫ్పిఓస్ కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, వీళ్ళందరూ 1 కోటి రూపాయల దాకా అతి తక్కువ వడ్డీకి అంటే 3% వడ్డీతోటి లోన్ తీసుకుని వ్యవసాయానికి సంబంధించిన వాల్యుయేషన్ కి సంబంధించిన కానీ పరికరాలు కానివ్వండి, వాల్యుయేషన్ కి సంబంధించిన మిషనరీ కానివ్వండి, ఇవన్నీ కొనేసి ఆ గ్రూపు వాళ్ళు తమ ప్రోడక్ట్స్ ని చక్కగా మార్కెట్ చేసుకోవడానికి ఉన్న సదుపాయాలని సమకూర్చుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఈ ఎఫ్పిఓలు కూడాను దాదాపు 25 ప్రాజెక్టుల ద్వారా 2000 కోట్ల దాకా కూడాను వీళ్ళు లోన్ అన్నది తీసుకోవచ్చు. సో ఈ వీటిని కానీ సద్వినియోగం చేసుకున్నట్టే రైతు మార్కెట్ ప్రాబ్లమ్స్ అన్నది చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలాగే ఇంకా సాంకేతికరణ అలాగే యాంత్రీకరణ అన్నది కూడాను చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం కూలీల సమస్యను అన్నది మనం బాగా ఎదుర్కొంటున్నాము వ్యవసాయంలో. సో ఈ కూలీల సమస్యను తగ్గించడానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే కంప్లీట్ గా యాంత్రీకరణ. సో ఈ యాంత్రీకరణ అంటే ఈ ట్రాక్టర్లు కానివ్వండి, పవర్ టిల్లర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కొనుక్కోవాలంటే చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉండవు కాబట్టి వీటిని కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా ఈ వాటిని ఎస్టాబ్లిష్ చేసి చిన్న సన్నకారు రైతులందరికీ ఈ యంత్రాలని అందుబాటులోకి తేవటం అన్నది ఒక ముఖ్య ఉద్దేశము. సో దీని ద్వారా కూడా మనము ఈ కూలీల మీద ఆధారపడటం అన్నది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో అంతేకాకుండా ఈ మధ్య కాలంలో డ్రోన్ అన్నది మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ డ్రోన్ ద్వారా ఒక రోజులో జరిగే పని 1 గంటలోనే జరగటం అన్నది చూస్తూ ఉన్నాము. ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవటానికి కూడాను ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా ఈ డ్రోన్లు అన్నది ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంది. వాటిని కూడా మనము సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మన నేలలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవటము, ఉన్న పోషకాలకు తగ్గట్టుగా మనం వేసే పంటకు తగ్గట్టుగా కావలసిన పోషకాలను అందించడం, అంటే యూరియా తక్కువ దొరుకుతుంది కదా అని చెప్పి యూరియా ఎక్కువ వేసేయటము, పొటాష్ ఎక్కువ రేటు ఉంది కాబట్టి పొటాష్ ని వేయకుండా ఉండకపోవటము, అంటే ఇట్లాంటి చేయటం మూలంగా ఇంబ్యాలెన్స్ న్యూట్రిషన్ మూలంగా మన పంటలకి మంచి క్వాలిటీ రాదు, దాని మూలంగా రైతు ఆదాయం తగ్గుతుంది. సో అలా కాకుండా రైతు ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు ధైర్యంగా ఉండటానికి సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ చూసుకున్నట్లయితే దీంతో మనకి మన పంటకి ఎంత అవసరమో అంత మటుకే ఈ ఎరువులు కానీ అవన్నీ వేయటం జరుగుతుంది. అంతేకాకుండా నీరు అన్నది ఇప్పుడు మనకి స్కేర్స్ రిసోర్స్ లాగా అవుతుంది. అంటే నీటి మీద మన ప్రాంతం అంతా ఎక్కువగా వర్షాధారిత వ్యవసాయము, నీరు అన్నది మనకి చాలా ముఖ్యమైన విషయం వ్యవసాయంలో. ప్రతి డ్రాప్ మోర్ క్రాప్ అని అంటే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ తోటి ఎక్కువ పంటను ఎలా సాధించాలి అన్న దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు ఈ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అంటే మైక్రో ఇరిగేషన్స్ కానీ స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ ఇవన్నీ పెట్టడానికి రుణాలు అలాగే సబ్సిడీ, ఈవేళ కూడాను సబ్సిడీలు అంటే 90% సబ్సిడీ, అలాగే గిరిజన వాళ్ళకైతే 100% సబ్సిడీ మీద ఈ మైక్రో ఇరిగేషన్ పద్ధతుల్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. తర్వాత నైపుణ్యాభివృద్ధి మరి శిక్షణ అన్నమాట. అంటే కొత్త కొత్త నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే వస్తుందో దాన్ని రైతులకు అందుబాటులో తీసుకురావటానికి దీని మీద కూడా దృష్టి పెట్టినట్లయితే మనము రైతులకి ధైర్యాన్ని అలాగే సాధికారతని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఎలాగంటే కొత్త టెక్నాలజీని రైతులకు అందుబాటులో తీసుకురావాలి. దీనికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆత్మ అన్న ఏజెన్సీ ద్వారా కొన్ని విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంటే రైతుల్ని ఎక్స్పోజర్ విజిట్స్ కి తీసుకువెళ్ళటము, అలాగే కిసాన్ కాల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయటం, అంటే రైతుకు అవసరమైనప్పుడు డైరెక్ట్ గా సైంటిస్ట్ తో మాట్లాడే అవకాశం కల్పించడం అన్నమాట. తన సమస్యను రైతు శాస్త్రజ్ఞులతో మాట్లాడి సలహాను కూడా డైరెక్ట్ గా తీసుకోగలుగుతాడు. అలాగే రావైపు ప్రోగ్రామ్ అంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్ ద్వారా రైతులని శాస్త్రవేత్తల్ని అనుసంధానం చేయటం అన్న ప్రోగ్రామ్ జరుగుతుంది. అంతేకాకుండా కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్స్, వీటి ద్వారా కూడా రైతులకు కావలసిన శిక్షణని, సలహాలని, సమయానుకూలమైన సలహాలనేది ఇవ్వటం జరుగుతుంది. సో వీటన్నిటినీ కూడా మనము రైతులకి అందుబాటులో చేసినట్లయితే వాళ్ళకి కొంచెం ధైర్యం అది వస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ పంట వైవిధ్యానికి గాని వచ్చినట్లయితే పరంపరాగత కృషి వికాస యోజన అన్న పథకం ద్వారా ఏంటంటే భూసారాన్ని పెంచటము, అలాగే వ్యవసాయ రసాయనాలను ఉపయోగించకుండా సేంద్రీయ పద్ధతుల ద్వారా ఆహారాన్ని పండించడం అన్న దాని మీద మనం ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే ఈ రసాయనాల మూలంగా నేల సమర్థత బాగా తగ్గిపోతుంది, అంతేకాకుండా ఆరోగ్యకరమైన పంట అన్నది ఉత్పత్తి చేయడం లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ రసాయనాలు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయటానికి, రైతులను ప్రమోట్ చేయడానికి కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అన్న విధానాన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు ఇప్పుడు. అంటే దీంట్లో ఏంటంటే మనము ఎక్కువగా రసాయన మందులు వాడము, లోకల్ గా ఏవైతే అవైలబుల్ అవుతున్నాయో, అంటే ఎక్కువగా గో ఆధారిత వ్యవసాయాన్ని కూడా అంటున్నాము మనం. ఆవు నుంచి వచ్చే గోమూత్రము, అలాగే ఆవు పేడ తోటి కొన్ని ఈ పప్పు దినుసుల పొడి అట్లాంటివన్నీ కలిపి నేచురల్ పద్ధతుల ద్వారా మన పంటల్ని కాపాడుకోవటం, అంటే పురుగు తెగుళ్ల నుంచి కాపాడుకోవటమే కాకుండా నేల భూసారాన్ని పెంచే పద్ధతులు కూడా సిఎన్ఎఫ్ ద్వారా మనం చేస్తూ ఉన్నాము. దీంట్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి దాదాపు 1 హెక్టార్కి 32,000 రూపాయల దాకా సహాయం అందుతుంది. అంటే ఇది ఒక క్లస్టర్ బేస్డ్ గా ఉండాలి. 20 మంది రైతులు 20 హెక్టార్లలో ఈ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుతుంది. సో ఇట్లాగూ ఈ నేచురల్ ఫార్మింగ్ ద్వారా చేయటం మూలంగా మంచి ఆరోగ్యకరమైన పంటను పొందటమే కాకుండా నేల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించి భావితరాలకి మంచి నేలని, మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం. సో ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా ప్రభుత్వం నుంచి సబ్మిషన్ ఆన్ సీడ్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్ మీద అని, అలాగే నేషనల్ బ్యాంబూ మిషన్ అనేసి, అలాగే మన నూనె గింజల్ని ప్రమోట్ చేసే స్కీములో ఆయిల్ పామ్ ప్రమోషన్ స్కీమ్ అని, ఇట్లాంటి పథకాల ద్వారా రైతుకి ఆర్థిక సహాయాన్ని అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉంది. కాబట్టి ఈ పథకాలను మనం ఉపయోగించుకున్నట్టయితే రైతు ఆర్థికంగా బలపడతారు. ఇంకా లింగ సమానత్వం అన్నది కూడాను ఈ రైతు సాధికారతలో ఒక ముఖ్యమైన అంశము. అంటే దానికి సంబంధించి కూడాను ఇప్పుడు డ్రోన్స్ అన్నది, నమో డ్రోన్ దీది అన్న ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీంట్లో ఏంటంటే ఎస్ఎస్జి గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళకి ఈ డ్రోన్ అన్నది ఇవ్వటం మూలంగా వాళ్ళు దాన్ని కస్టమ్ హైరింగ్ సెంటర్ లో ఎస్టాబ్లిష్ చేసి ఆ పద్ధతిలో దాన్ని డ్రోన్ ని రైతులకు అనుసంధానం చేస్తారు. దీని మూలంగా రైతులకి డ్రోన్ అందుబాటులో రావటమే కాకుండా ఈ ఎస్ఎస్జి గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడాను సంవత్సరానికి ఒక కనీసం 1 లక్ష రూపాయల అదనపు ఆదాయం పొందే విధంగా ఈ పద్ధతి ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనము తక్కువ సమయంలో వనరులని సమర్థవంతంగా నిర్వహించుకోవటానికి అవకాశం కలుగుతుంది. సో వీటన్నిటితో పాటుగా వాతావరణము మార్పులు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. సో ఈ వాతావరణ స్థితికి అనుగుణంగా అంటే ఎక్కువ విలువ కలిగిన పంటల్ని, అలాగే ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల్ని కూడా మనం ప్రోత్సహించినట్లయితే, అంటే ఏ పంటకి ఎంత డిమాండ్ ఉన్నది అవన్నీ కూడా చూసి అటువంటి పంటలను రైతుల ద్వారా ప్రోత్సహించగలిగినట్లయితే రైతు ఆదాయము బాగా పెరిగే అవకాశం ఉంటుంది. చివరిగా మనం డిజిటల్ వ్యవసాయం, ఇప్పుడు ప్రతిదీ డిజిటల్ డిజిటల్ అంటున్నాము, డిజిటల్ వ్యవసాయం అన్నది ఒకటి కూడాను ఈ రైతుకి సాధికారత పెంచడానికి ముఖ్యమైన మార్గం అవుతుంది. ఎలాగంటే రైతు ఎటువంటి పంట పండించాలి, అంటే ఏ పంటకి డిమాండ్ ఉన్నది, ఏ ప్రాంతంలో ఆ పంటకి రేటు ఎంత ఉన్నది, ఇవన్నీ కూడాను ఆన్లైన్ మోడ్ లో కానీ తెలుసుకోగలిగినట్లయితే మారుమూల ఉన్న ప్రాంతంలో ఉన్న రైతు కూడా తను పండించిన ఉత్పత్తికి మంచి రేటుని, అలాగే ఏ పంట పండిస్తే మనకి అధిక ఆదాయం వస్తుంది అన్న విషయాలన్నీ కూడాను అతను మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా తెలుసుకోగలుగుతాడు అన్నమాట. సో ఇట్లాంటి వాటన్నిటి ద్వారా మనము రైతుల్ని మోటివేట్ చేసి మొబిలైజ్ చేయగలిగితే ఖచ్చితంగా రైతు సాధికారత సాధించడం అన్నది అది తక్కువ సమయంలోనే జరిగే ప్రక్రియగా మనము భావించవచ్చు.
1: మీరింతవరకు రైతు సాధికారతకు ఉన్న వివిధ మార్గాలు ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం బీసీటీ అధిపతి డాక్టర్ శైలజ కుర్రా గారి ప్రసంగం విన్నారు. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: వ్యవసాయ సూచనలు వింటారు.
1: ఈనాటి వ్యవసాయ సమాచారంలో ద్రవ రూపంలో రూపొందించబడిన జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ద్రవ రూపంలోని జీవన ఎరువులు పొడి రూపంలో తయారవుతున్న జీవన ఎరువుల కన్నా ఎంతో మంచి ఫలితాలను అందజేస్తున్నాయి. ద్రవ రూపంలో ఉన్న ఈ జీవన ఎరువులు

0: ఒక్కొక్క రకపు జీవన ఎరువును మిశ్రమ ద్రావణంగా చేసి వాడవలను. ఇక వాడవలసిన మోతాదు విషయానికి వస్తే, ఒక ఎకరా పొలానికి 500 మిల్లీలీటర్ల చొప్పున ఒక్కొక్క రకపు జీవన ఎరువును మిశ్రమ ద్రావణంగా చేసి వాడవలను. ఒక కిలో విత్తనానికి 8 నుండి 10 మిల్లీలీటర్ల జీవన ఎరువును సమాన మోతాదులో విత్తనం చుట్టూ సమానముగా పట్టేటట్లు కలపవలను. తర్వాత
1: మీరు ఇంతవరకు ద్రవ రూపంలో ఉన్న ఈ జీవన ఎరువుల వలన లాభాలు ఈ వివరాలు విన్నారు. తెలియజేసిన వారు ఎస్ సుమలత. మీరు ఇంతవరకు పల్లె సేమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం, వికసిత్ భారత్కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి.
1: వికసిత్ భారత్కు దోహదం చేసేటువంటి క్రీడా పథకాల విషయానికి వస్తే, ఆరోగ్యవంతమైనటువంటి యువతే బలమైన దేశానికి పునాది. క్రీడలు కేవలం వినోదానికి పరిమితం కాకుండా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ క్రీడా వేదికల పైన భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయి. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడాకారులకు శిక్షణ, ఆర్థిక సహాయం, మౌలిక వసతులు కల్పించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం, ఫిట్ ఇండియా ఉద్యమం, NSDF, సాయ్ శిక్షణ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. మరి వీటి గురించి తెలుసుకునేందుకు గాను మనకు హన్మకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి ముందుగా తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్ చెప్పండి, ముందుగా ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో క్రీడల పాత్ర ఎంత ముఖ్యమైనది, యువతకు క్రీడలు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయంటారు?
2: ఎన్నో పథకాలున్నా క్రీడలకు ఆరోగ్యపరమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రీడల వల్ల యువతలకు శారీరక దృఢత్వం మేలుకొరుతుంది, దాంతోపాటు క్రమశిక్షణం కూడా, ఆత్మవిశ్వాసం, నాయకత్వం లక్షణాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళు గెలుపు ఓటమిలను వాళ్లకు ప్రయత్నాలు చేసుకుంటే ముందస్తు అంతర్జాతీయ క్రీడలకు వెళ్లాలో అనేది వాళ్లకు తెలిసిపోతుంది. ఈ భారతీయ క్రీడలలో సాధించే విజయాలలో దేశాన్ని ముందస్తు తీసుకోవడానికి యువత ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా యువతకు ప్రభావితమైన క్రీడలే వికసిత్ భారత్ కు బలమైన పునాది వేస్తుందని తెలియజేస్తున్నాను.
1: అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో ఖేలో ఇండియా కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందంటారు?
2: ఖేలో ఇండియా మాత్రం చాలా అద్భుతమైన స్కీమ్ తోటి ముందుకెళ్తుందండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం లేక చాలా మంది వెనుకబడుతున్నారు. ఇలాంటి ప్రతిభ గుర్తించి అభివృద్ధి చేయడంలో ఖేలో ఇండియా ముందుగున్నది, ముఖ్య వేదికగా నిలుస్తుంది. ప్రతిభ అన్వేషణ శిక్షణ కార్యక్రమాలు, మౌలిక వసతులు మరియు అభివృద్ధి ద్వారా గ్రామీణ యువతలకు కూడా జాతీయ స్థాయికి ఎదగనీకి మళ్ళా ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి ఖేలో ఇండియా ముందస్తు లభిస్తుందని మనం తెలియగలుగుతాం.
1: ఖేలో ఇండియా ద్వారా క్రీడాకారులకు శిక్షణతో పాటు క్రీడా మౌలిక వసతులు, అదే విధంగా వారి పోటీలకు అవకాశాలు ఎలా అందుతున్నాయంటారు?
2: ఖేలో ఇండియా ద్వారా మనకు ప్రతిభావంతులైన క్రీడాకారులు గుర్తిస్తున్నాము. వారికి శిక్షణకు అవసరమయ్యే క్రీడా సౌకర్యాలు, పోటీలో పాల్గొనే అవకాశాలు కల్పించడంతో పాటు ముఖ్యంగా క్రీడాకారులకు ప్రారంభ దశలోనే సరైన కోచింగ్ ఇవ్వడము, అన్ని వసతులతో కూడుకున్న అభివృద్ధి చేయడంలో దీని ముఖ్య ఉద్దేశం ఒకటండి.
1: ఇదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులను ప్రోత్సహించడంలో TOPS అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారు. ఈ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేది ప్రధానంగా అత్యున్నత స్థాయికి రాణించే క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీలు పతకాలు సాధించే అవకాశం ఉంటుంది. భారత క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ ఉద్దేశించి దీంట్లో మెయిన్ పాత్ర ఏంటంటే ఒలింపిక్స్, పారా

0: ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మకమైన పోటీలకు సిద్ధమయ్యే క్రీడాకారులకు అవసరమైన శిక్షణ మరియు పరికరాలు, పోటీ అనుభవం వంటి అంశాల్లో మద్దతు అందించడం దీని ప్రత్యేకంగా ఉంటుందండి.
1: ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు సిద్ధమయ్యేటువంటి క్రీడాకారులకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా ఎలాంటి ఆర్థిక శిక్షణ సహాయం అందుతుందంటారు?
0: క్రీడాకారులకైతే మనము ఈ టాప్స్ నుంచి అవసరాన్ని బట్టి విదేశాలలో శిక్షణ మరియు అంతర్జాతీయ పోటీలో పాల్గొనడంలో అత్యున్నత స్థాయి కోచ్ ప్రతిభావంతులైన క్రీడలను ఆర్థిక పరిమితుల కారణంగా తమ శిక్షణకు రాజీ పడకుండా ప్రపంచ స్థాయి పోటీలు సిద్ధమయ్యే అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నామండి.
1: జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం వల్ల ఎలాంటి మార్పులు అనేటువంటివి వస్తున్నాయంటారు?
0: జాతీయ క్రీడా సమాఖ్యాలు అయితే వివిధ క్రీడల్లో క్రీడాకారులకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం అందించే సహాయం, శిక్షణ శిబిరాలు నిర్వహించడం, కోచులను నియమించడం, క్రీడా పరికరాలను సమకూర్చడము, అంతర్జాతీయ పోటీల క్రీడాకారులను పాల్గొనించడం వంటి కార్యక్రమాలు చేపట్టుతానే మెరుగైన శిక్షణ లభించే అవకాశం కూడా ఉంటుందండి.
1: ఈ ఫిట్ ఇండియా ఉద్యమం కేవలం క్రీడాకారులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఎలా ఉపయోగపడుతుందంటారు?
0: ఫిట్ ఇండియా మూమెంట్ అనేది లక్ష్యం కేవలం పథకాలకే సాధించే క్రీడాకారులకు తయారు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ పై అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం అండి. నడక, ఎగ్జాంపుల్ వ్యాయామం, యోగా, క్రీడలు వంటి శారీరక కార్యక్రమాలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవన శైలి అమలుపరచుకోవచ్చు. పాఠశాల విద్యార్థుల నుంచిలే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని అనుగుణంగా శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందండి.
1: నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ NSDF ద్వారా ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు అందుతున్నటువంటి సహాయం గురించి వివరించండి.
0: NSDF ద్వారా మనము చాలా మంది క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ ఇప్పిస్తూ అవసరమైన క్రీడా పరికరాలు అందిస్తూ వాళ్లకు ఆర్థికంగా సహాయం అందిస్తూ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు అవసరమైన సహాయాన్ని సమకూర్చడం ద్వారా ప్రతిభను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుందండి ఈ స్కీమ్.
1: ఇవే కాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి శిక్షణ కేంద్రాలు యువ క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నాయంటారు?
0: దేశవ్యాప్తంగా క్రీడలో ప్రతిభను గుర్తించి క్రీడాకారులను శిక్షణ పూర్తయిన తర్వాత కూడా వాళ్లను కోచ్లను తీర్చిదిద్దడానికి మనకు పాఠశాలలో NSNIS ఉంది. అలాగే అక్కడ అంతర్జాతీయ పాల్గొనే క్రీడాకారులకు కేంద్రంగా స్పోర్ట్స్ అథారిటీ ఇండియా ఒక సంస్థ ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో యువత పాఠశాలలకు కూడా కళాశాలలకు క్రీడా వ్యూహాలకు సంబంధిత ఎంపిక పరీక్షలు కూడా ట్రయల్స్ గురించి చాలా తెలియజేస్తుందండి స్పోర్ట్స్ అథారిటీ ఇండియా. దీని ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది క్రీడాకారులందరికీ.
1: ఆరోగ్యవంతమైనటువంటి యువత, ప్రతిభావంతమైనటువంటి క్రీడాకారులు, అంతర్జాతీయ పతకాలు, ప్రపంచ క్రీడా శక్తిగా భారత్ అనేటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు మీ యొక్క సందేశం ఏమిటంటారు?
0: నా సందేశం ఒకటే సార్, క్రీడలు జీవితంలో భాగం చేసుకోవాలా. తల్లిదండ్రులు చదువులకే కాకుండా పిల్లలను ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. విద్యా సంస్థల్లో చదువుతో పాటు క్రీడలను కంపల్సరీ ఒక పీరియడ్ గా క్రీడా పథకాలను, శిక్ష అవకాశాల గురించి తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక్కొక్క ప్రతిభావంతుడైన క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందించడానికి, ఆరోగ్యవంతమైన యువతకు బలమైన క్రీడా వ్యవస్థకు, అంతర్జాతీయ విజయాలకు ఈ వికసిస్ భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ.
1: పథకాల విషయానికి వస్తే ఈ పథకాల్లో మీ దగ్గర అంటే హన్మకొండ జిల్లా యువజన అదేవిధంగా క్రీడా అధికారిగా ఇక్కడ నుండి ఎంతమంది విద్యార్థులు సంవత్సరానికి అంతర్జాతీయ స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని మీరు ప్రోత్సహించడం జరుగుతున్నది, వాళ్ళు ఏ ఆటలలో రాణించడం అనేటువంటి జరుగుతుంది?
0: మాకు మొన్ననే హ్యాండ్బాల్ లో మనకు అంతర్జాతీయ స్థాయిలో మన హన్మకొండ యువకులకు మన RSS హాస్టల్ నుండి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అలాగే షటిల్ లో కూడా చైనాలో ఒక బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇది వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా అందిస్తున్నాము. అలాగే ఇక్కడ నుంచి చాలా మంది జాతీయకు అంతర్జాతీయలో అన్ని గేమ్లు ప్రజెంట్ ఇప్పుడే మన దగ్గర 13 ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాని నుంచి చాలా మంది అంతర్జాతీయకు వెళ్తున్నారు. ఇక ముందు కూడా జాతీయకు మరి అంతర్జాతీయ అందించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కోచ్లు కూడా వారి యొక్క శిక్షణతోటి పిల్లలను పొద్దున సాయంత్రం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నా సార్.
1: ఇదే కాకుండా మీరు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థులకు కూడా ఉచిత శిక్షణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో కూడా మీ దగ్గర నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు మెడల్స్ సాధించడం అనేటువంటిది జరుగుతుంది. మరి మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు
0: సార్? మేము ఎవ్రీ ఇయర్ ఒక

0: 1500 మంది పైననే మనకు సమ్మర్ క్యాంప్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ హన్మకొండకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అనేది కొత్తగా మనకు కల్పించడం జరిగింది. చింతనూరున ఓపెనింగ్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాని ద్వారా రాబోయే రోజులలో ఇప్పుడు 4th, మొన్ననే 5th 80 మెంబర్స్, 4th క్లాస్ 80 మెంబర్స్ తోటి మనం శిక్షణ ప్రారంభించుకున్నాము. వాళ్లను రాబోయే తరానికి కాబోయే ఛాంపియన్స్ గా తీర్చిదిద్దడంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. దీనికి కావాల్సిన ఏదైనా గానీ ఇప్పుడు స్టేడియం నిర్మించుకోవడానికి 35 ఎకరాల నుంచి 50 ఎకరాల మధ్యలో ప్రతిపాదనలు పంపించాము. అలాగే ఇప్పుడు దీనికి అలాజినేషన్ అనేది హ్యాండింగ్ ఓవర్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నది. ల్యాండ్ కన్ఫర్మ్ గానే దాన్ని మేము మా స్పోర్ట్స్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ ప్రధాని హన్మకొండ మేము సద్వినియోగం చేసుకుని దాన్ని ఒక 10 ఈవెంట్స్ ను ఫర్దర్ ఫ్యూచర్ లో మొత్తం ఇండోర్ స్టేడియం నిర్మాణాలతోటే అంతర్జాతీయ స్థాయిలో పోటీలు పాల్గొనే విధంగా దాన్ని తీర్చిదిద్దుతాననేసి ఆ నమ్మకంతో ముందస్తు ఈ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం సార్. ఇది మా భవిష్యత్ రిపోర్ట్. అయితే
1: భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంది. గతంలో మీ ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో జాతీయ స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మీరు కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి అందులో ఎంత మంది జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది, ఎంత మందికి పథకాలు అనేటువంటిది రావడం జరిగింది అంట
0: సార్? నేను కోచ్కున్న రోజులలో అయితే నేషనల్ సిల్వర్ మెడల్ అలాగే నేషనల్ గోల్డ్ మెడల్ చాలా మంది జాతీయ స్థాయికి బాస్కెట్ బాల్ గేమ్ లో చాలా స్టేట్ గోల్డ్ అండ్ యూనివర్సిటీ ప్లేయర్స్ ను చాలా మందిని తీర్చిదిద్దాను. అలాగే ఇప్పుడు కూడా రాబోయే రోజులలో కూడా చాలా ఈవెంట్స్ ను ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కొత్త ఈవెంట్స్ ను కూడా సపోజ్ పికిల్ బాల్ ను ఇంకా తర్వాత జాతీయ గేమ్ ఎక్కడ హాకీ లేదండి దాన్ని మేము కంపల్సరీ ఈ స్పోర్ట్స్ స్కూల్ లో టర్ఫ్ కోర్ట్ తోటి నిర్మిస్తామనేసి హామీ ఇస్తున్నామండి. ఇంకా ఏ గేమ్స్ అయినా కూడా ప్రోత్సహించడానికి కూడా ఎవరన్నా ప్రతిభావంతులు వాళ్ళకు ఏది లేకున్నా కూడా మేము మా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళెంబడి ఉండి వాళ్ళ సహాయకాలు అందించి ముందస్తుగా వాళ్ళ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నానండి.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు పథకాల కోసం మాత్రమే కాదు, అవి ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలికి, క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి, దేశభక్తికి పునాది వేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికి తీసి వారికి సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం అందించినప్పుడే భారత క్రీడాశక్తి మరింత బలోపేతం అవుతుంది. వికసిత్ భారత్ లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే ఆరోగ్యవంతమైన శక్తివంతమైన యువ భారతాన్ని నిర్మించడమే. మరి మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలిపినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అందరికి థ్యాంక్ యూ అనండి.
2: క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్ కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయమైనారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

0: నేరము శిక్ష చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. దార్శనిక భారత్.
2: ఆకాశవాణి దార్శనిక భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రగతి పదంలో భారతదేశం ప్రసంగం వింటారు. రచన శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక.
3: ఒక దేశం ప్రగతి పథంలో పయనించాలంటే ఆ దేశాన్ని పాలించే వ్యక్తి దార్శనిక దృక్కోణం కలిగి ఉండాలి. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాలి. భవిష్యత్ ప్రగతిని మనోనేత్రంతో దర్శించగలగాలి. దేశాన్ని ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేయిస్తూనే విశ్వవేదికపై విజయగీతికలను ఎగురవేయగలగాలి. ఇప్పుడు భారతదేశం ఆ స్వర్ణపథంలోనే పయనిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అన్ని రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓవైపు సాంఘిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే సామాజిక చైతన్యంతో ప్రజాజీవన గతివేగాన్ని ప్రగతి పరుగులు తీయిస్తున్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, నవభారత నిర్మాణమే ధ్యేయంగా కొత్త ఒరవడిలో సాగుతున్న ఆ ప్రగతి ప్రయాణంలో పసిబిడ్డల సంరక్షణ నుంచి సుకన్య సమృద్ధి యోజన పథకాల వరకు, యువత ఆలోచనలకు రూపమిచ్చే సూక్ష్మ రుణాల చేయూత నుంచి దేశ రక్షణ, ఆర్థిక రంగాల స్వావలంబనకు దోహదం చేసే అణ్వస్త్రాల ప్రయోగాల వరకు అనేక పథకాలకు ఊతమిస్తూ భారత్ను ప్రగతి మార్గంలో పయనింపచేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మనిషి ఎదుగుదలకు బీజం తల్లి గర్భం నుంచే ఆరంభమవుతుంది. అందుకే మాతా శిశు సంరక్షణ కోసం జననీ సురక్ష యోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం మాతృవందన యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద బాలింతలకు ఆర్థిక చేయూతనందిస్తూ వారి ఆహార భద్రతకు ఆసరాగా నిలుస్తోంది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన పరిశుభ్రమైన తాగునీటిని మారుమూల ప్రాంతాలకు సైతం అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా మంచినీటి కుళాయి కనెక్షన్లను మంజూరు చేసింది. కొత్త చెరువులు, ఇంకుడుగుంతల తవ్వకాలు, నీటి శుద్ధి యంత్రాల ఏర్పాట్లు వంటి అనేక చర్యలతో ప్రజాజీవన వ్యవస్థను పరవళ్లు తొక్కిస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. తరాలు మారుతున్నా, అంతరాలు చెరిగిపోతున్నా, మార్పులకు నోచుకొని అనేక వ్యవస్థల్లోని లోపాలను సరిచేస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. విద్యా వ్యవస్థలో కీలకమైన ఈ నిర్ణయం భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో మోదీ దార్శనికతను తేటతెల్లం చేస్తోంది. బాల్యం ఓ అందమైన జ్ఞాపకం. దానిని ఆశలు, ఆశయాలకు అనుగుణంగా మలుచుకుని అవకాశాల్ని అందుకోవాలే తప్ప పోషకాహార లోపంతో అనారోగ్యాల బారిన పడి ఆ బాల్య స్మృతులకు

భంగం వాటిల్లకూడదన్న సమున్నతమైన ఆలోచనల నుంచి రూపొందిన పథకమే పిఎం పోషణ్ అభియాన్. ఈ పథకం కింద ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం కింద పోషకాహారాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 10వ తరగతి తరువాత ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు అర్హులైన వారికి స్కాలర్షిప్ కింద ఆర్థిక చేయూతనందిస్తూ వసతి సౌకర్యాలను కూడా కల్పిస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం. ఇక భారత్ గతిశక్తిని పెంపొందింపచేయడంలో యువతది అగ్రస్థానం. దేశ ప్రగతిలో వీరి భాగస్వామ్యం ఎంతో కీలకం. కొత్త ఆలోచనలతో పరవళ్లు తొక్కే యువతరాన్ని ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు నరేంద్రమోదీ. దేశవ్యాప్తంగా ఉన్న యువత ఆలోచనలకు ఊతమందిస్తూ లక్షలాది పథకాలకు జీవం పోసిన దీని ద్వారా దాదాపు 24 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించాయి. ఇక అన్నదాతకు అన్నింటా అగ్రపీఠం వేస్తూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఏడాదికి 3 పర్యాయాలు సాగుకు చేయూతనందిస్తోంది. ఈ పథకం 2019లో ప్రారంభమైన అనతి కాలంలోనే 4 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని దేశవ్యాప్తంగా 9 కోట్ల 44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసి రైతాంగానికి ఆర్థిక భరోసా కల్పించింది. కిసాన్ సమ్మాన్ నిధిని అందుకున్న లబ్దిదారుల్లో ప్రతి 4లో ఒకరు మహిళలు కావడం విశేషం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు అగ్రస్థానమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. రక్షణ రంగంలోనూ వారికి సముచిత స్థానాన్ని కల్పించే చర్యలకు శ్రీకారం చుట్టారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళాభివృద్ధికి కొత్త పథకాలను ప్రారంభించారు. డ్రోన్ల సాయంతో వ్యవసాయం చేయడంలోనూ స్త్రీలకు తర్ఫీదునందించి నమో డ్రోన్ దీదీ, లఖపతి దీదీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళాభ్యున్నతికి పాటుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇక మహిళల వంటచెరకు అవసరాలను తీర్చేందుకు వారు అనారోగ్యాల బారిన పడకుండా తీసుకువచ్చిన పథకమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ పథకం కింద బిలో పావర్టీ లైన్కు దిగువన ఉన్న మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించింది కేంద్ర ప్రభుత్వం. 2016 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లను మంజూరు చేశారు. ఇంటి యజమానిగా మహిళలకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ రూపొందిన ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు వంటచెరకు కష్టాల నుంచి విముక్తి లభించింది. ఇక ఆరోగ్య అవసరాలకు ఆసరాగా నిలుస్తూ కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది ఆయుష్మాన్ భారత్. ఈ పథకం కింద అర్హులైన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత వైద్య సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులు, గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత వైద్యం అందుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. 12 కోట్లకు పైగా కుటుంబాలు ఆయుష్మాన్ భారత్ సేవల సౌలభ్యాలను ఉపయోగించుకునే అర్హతను కలిగి ఉన్నాయి. వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆయుష్మాన్ వందన పేరుతో ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేస్తూ ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు దాటిన వృద్ధులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తోంది. దాదాపు 6 కోట్ల మంది వయోజనులకు లబ్ది కలిగేలా ఈ పథకాన్ని విస్తరించి వారి ఆరోగ్య భద్రతకు ఆసరాగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. సమృద్ధిగా ఉన్న ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకుంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని సముపార్జించుకోగలిగితే సరిగ్గా ప్రధాని మస్తిష్కంలో విరిసిన ఈ ఆలోచనకు కార్యరూపమే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సోలార్ ప్యానెల్స్ను అమర్చుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను అందిస్తూ ప్రజలకు ఉచిత సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వారి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన

0: విద్యుత్ను తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేసి వారి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడుతోంది. పిఎం సూర్య ఘర్ ముఫ్తు బిజిలీ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. తొలుత ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో కేవలం 2.8 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సూర్య ఘర్ ముఫ్తు బిజిలీ యోజన ప్రస్తుతం 165 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దూసుకుపోతూ సౌరశక్తి వినియోగంలో భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేస్తోంది మోదీ సర్కార్. పిఎం జన్ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిపించి 3.15 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు అందేలా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో 46 కోట్ల ఖాతాలు గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉండగా 33 కోట్ల ఖాతాలకు మహిళలే లబ్ధిదారులు కావడం గమనార్హం. అర్హత ఉన్నవారికి అవకాశాలు, అవకాశాలు కలిగిన వారికి అర్హతలు సాధించగలిగేలా రుణాలిచ్చి ప్రోత్సహిస్తోంది పిఎం ముద్రాయోజన. ముద్రాయోజన పథకం కింద చిన్నస్థాయి వ్యాపారాలు చేసుకునేవారికి పూచీకత్తు లేని రుణాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2015 సంవత్సరంలో ప్రారంభమైన ముద్రాయోజన ఇప్పటి వరకు 57 కోట్ల లోన్లను మంజూరు చేసింది. 40 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని చిరు వ్యాపారులకు లోన్ల రూపంలో అందించి వారి ఆర్థిక ప్రగతికి బాసటగా నిలిచింది. ముద్రాయోజన కింద 1.12 కోట్ల ఉద్యోగాల కల్పన కూడా జరిగిందంటే ఈ పథకం ఎంతగా ప్రజల్లో అల్లుకుపోయిందో అర్థమవుతుంది. ఇక తీర ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వాణిజ్యపరంగా వారిని అభివృద్ది పథంలో పయనింపచేసేందుకు, నౌకాయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు, అంతర్గత జలమార్గాలను విస్తృతంగా వినియోగించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకం సాగరమాల. 6 లక్షల కోట్ల పెట్టుబడితో 845 ప్రాజెక్టులతో సాగరమాల శరవేగంగా దూసుకుపోతోంది. జనజీవన స్రవం తిని జాగృతపరుస్తూ అభివృద్ది తీరాల తేలియాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2.5 దశాబ్దాల రాజకీయ ప్రగతి ప్రస్థానంలో ఆయన ఆలోచనల నుంచి జాలువారిన కొన్ని మచ్చుతునకలివి కేవలం ఇవే కాదు. జాతీయ రహదారుల అనుసంధానం, టన్నెళ్ల నిర్మాణాలు శరవేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశ ప్రగతికి దోహదం చేసే న్యాయ వ్యవస్థల సవరణలు, ఆర్థిక రంగాన్ని అనంత వేగంతో పరుగులు తీయిస్తున్న యూపీఐ విధానాలు, ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్థవంతమైన పాలనకు నిలువెత్తు సాక్ష్యాలు, నవభారత నిర్మాణానికి ఆ ప్రజానేత పరిచిన బంగారు బాటలు. భారత్ ఇదే దార్శనిక గమనంతో ముందుకు సాగితే, ఆ ఆలోచనల అడుగుజాడల్లో మనమంతా కలిసి పయనిస్తే 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. భారతదేశపు కీర్తి పతాక విశ్వవేదికపై విహంగ వీక్షణం చేస్తుంది. దేశఖ్యాతి అజరామరమై నిలుస్తుంది.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ప్రగతి పథంలో భారతదేశం ప్రసంగం విన్నారు. రచన శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట. సంగీతం ఆది నారాయణరావు మరియు సత్యం. చిత్రం భక్త కన్నప్ప.

0: పొడిచింది నువ్వు వచ్చి ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి పొద్దున్నే దాబిల్లి పొడిచింది నువ్వు వచ్చి సిగ్గులన్నీ దాచిపెట్టు నిక్కులన్నీ దోచిపెట్టు పెట్టకుంటే పెద్దొట్టు
1: పొద్దున్నే పొద్దరగని పిచ్చి

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట భలే కృష్ణుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాటగా విన్నారు. సంగీతం చక్రవర్తి. మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 9:30 మరికొన్ని సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి గత పదేళ్లలో నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాదాపు 3.5 సంవత్సరాల తరువాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న కలను దార్శనిక విధానాలు కఠోర శ్రమతో భారత్ తప్పక సాకారం చేసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాలలో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. గతంలో దిగుమతులను పెంచేందుకు ప్రయత్నాలు జరిగేవని ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందన్నారు. 2015 నుంచి 2025 వరకు ఉన్న దశాబ్దంలో స్వాతంత్ర్యానంతరం అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ది నమోదైందని, సంకల్పం స్పష్టంగా ఉండి విధానాలు సుస్పష్టంగా రూపొందించినప్పుడు ఇటువంటి పరివర్తన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తన మొత్తం రాజకీయ ప్రయాణం దేశ ప్రజలు తనపై ఉంచిన అచంచల విశ్వాసం, అందించిన మద్దతుతో ముడిపడి ఉందని చెప్పారు. దేశం కోసం పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం ఇదేనని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ఆజమ్ ఖుద్ హీ అప్నీ నియతి కే నియంతా హై, యే సమయ హై జబ్ హమ్ ఏక్ దేశ్ కే రూప్ మే బడే లక్ష్య రఖే, హమే ఐసా భారత్ బనానా హై, టూరిజం కీ బాత్ హో, పఢాయి కీ బాత్ హో, మనోరంజన్ కా డెస్టినేషన్ హో, టెక్నాలజీ మే భారత్ కా డంకా పూరే విశ్వ మే బజే, లక్ష్య ఐసే హో కి హర్ క్షేత్ర మే తిరంగా శాన్ సే లహరాయే, ఆజమ్ ఖుద్ హీ అప్నీ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గుర్గ్రామ్లో జరిగిన వికసిత్ భారత సంకల్ప సభ సేవాజ్యోతి యాత్రలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్ని ఒక చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, నక్సలిజం నిర్మూలన, దేశ మౌలిక సదుపాయాలను అత్యున్నత స్థాయికి తీసుకురావడం వంటి ముఖ్యమైన విజయాలను అందుకోగలిగాయని చెప్పారు.
2: ये 25 साल में गरीबी से मुक्ति, सुरक्षित भारत, धारा 370 हटाना, नक्सलवाद समाप्त करना, राम जन्मभूमि और काशी विश्वनाथ का मंदिर बनाना, देश में इंफ्रास्ट्रक्चर को ऊपरी सीमा तक ले जाना और 25 करोड़ गरीबों को गरीबी रेखा से ऊपर उठाना.
0: ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసీ 2026 సన్నాహకాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ జీఎస్ఎంఏ బోర్డు సభ్యులతో న్యూఢిల్లీలోని సేవాతీర్థిలో ఈ సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాంకేతికత ఒక సాధనంగా మారాలన్నారు.

0: సమాజంలోని ఏ వర్గం కూడా అభివృద్ది ప్రయోజనాలకు దూరం కాకుండా ఉండేందుకు సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని చెప్పారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల ప్రజలకు సాంకేతికత, డిజిటల్ సేవలు అందుబాటు ధరల్లో లభించేలా చూడాల్సిన అవసరాన్ని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ సేవలు అందరికీ సులభంగా సమానంగా అందుబాటులోకి వచ్చినప్పుడే సాంకేతిక పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 3.5 సంవత్సరాల తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈరోజు కీలక పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ
1: of this month to deliberate and decide. In this global backdrop, the MPC met on 5th, 6th and 7th of this month to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%.
0: అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి రియల్ జీడీపీ వృద్ది 7.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి దాడులు వాణిజ్య నౌకా రవాణాకు ముప్పు కలిగించడంతో పాటు సముద్రయాన సమాజాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ రోయాడ్ మమడోవ్పై దాడి జరిగిందని తెలిపారు. ఆ నౌకలో 3 భారతీయులున్నారని వారంతా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే వారిలో ఒకరికి గాయాలు కావడంతో వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే టోగో జెండాతో ప్రయాణిస్తున్న ఆల్ఫా వాటన్ అనే మరో నౌకపై కూడా నిన్న దాడి జరిగినట్లు రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. నల్ల సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని త్వరగా పునరుద్దరించేందుకు చర్చలు దౌత్య మార్గాలను అనుసరించాలని భారత్ మరోసారి పిలుపునిస్తోందని జైష్వాల్ తెలియజేస్తూ
2: चार जहाज पर पिछले 1.25 दिन में हमला हुआ. जिस प्रकार का ये खतरा एक तरीके से वाणिज्य जहाजों के लिए और हमारे लोगों के लिए पैदा करती है, इससे हमको बहुत चिंता है और इस कारण से हम लोग फिर से एक बार आह्वान करते हैं कि संवाद का रास्ता अपनाया जाए ताकि शांति फिर से लौटे. और ये जो टारगेट किया जाता है कमर्शियल वेसल को, जहाज को, ये बंद होना चाहिए और जो अंतर्राष्ट्रीय जलमार्ग है उसके रास्ते वो पूरे बिना किसी रुकावट के आजाद ढंग से चलते रहना चाहिए.
0: పటిష్టమైన వాతావరణ చర్యలు చేపట్టడంతో పాటు ప్యారిస్ ఒప్పందం అమలును వేగవంతం చేయాలని భారత్ ఉద్ఘాటించింది. ఫిజీలో జరుగుతున్న ప్రీ కాప్ 31 సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ వాతావరణ మార్పులకు సంబంధించిన అవగాహనలో ఉన్న అంతరాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఆమోదించిన ప్రతిపాదనలను నెరవేర్చడంతో పాటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్య సాధన దిశగా పురోగతిని వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ రక్షణ అధికారుల సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు సాధికారత పొంది సురక్షితంగా ఉన్నప్పుడే అభివృద్ది చెందిన భారతదేశం సాధించాలనే సంకల్పం నెరవేరుతుందన్నారు. మహిళల్లో భద్రత, గౌరవ భావాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, భారతదేశ బలం మహిళా శక్తిలోనే ఉందని నరేంద్ర మోదీ గట్టిగా విశ్వసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా పారా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకదారులుగా పారా ఒలింపిక్ ఛాంపియన్ ప్రమోద్ భగత్, భావినా పటేల్ వ్యవహరించనున్నారు. ఆసియాలోని వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. పారా బ్యాడ్మింటన్

0: క్రీడాకారుడు ప్రమోద్ భగత్ 2014 నుంచి 2023 మధ్య జరిగిన ఆసియా పారా క్రీడల్లో మొత్తం 6 పతకాలు సాధించారు. ఇందులో 2 స్వర్ణ పతకాలు, 4 కాంస్య పతకాలున్నాయి. పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ 2018 నుంచి 2023 మధ్య జరిగిన ఆసియా పారా క్రీడల్లో 2 పతకాలు సాధించారు. ఇందులో 1 రజతం, 1 కాంస్య పతకం ఉన్నాయి. భారత పతాకాన్ని మోసే అవకాశం దక్కడం గర్వకారణమని భావినా పటేల్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73067 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 249 పాయింట్ల నష్టంతో 72638 వద్ద ముగిసింది. నిఫ్టీ 173 పాయింట్లు నష్టపోయి 22603 వద్ద స్థిరపడింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి గత 10 ఏళ్లలో నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.
2: ఇవన్నీ ఎందుకండి?

పోవే దయచేసి పోవే, ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను.

0: ఏమి చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను ఇంతకన్నా ఏమి చెప్పను.
1: సత్యం స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. చిత్రం జీవనజ్యోతి. మీరు ఇంతవరకు సినిమా పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు

కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గానం వింటారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్,

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార్ సంధ్య, హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండిపాట విన్నారు. సంగీతం రాజన్ నాగేంద్ర. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం ఆలపించిన గీతం, ఎంఎం కీరవాణి స్వరకల్పన, చిత్రం శుభ సంకల్పం.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట ముత్యాల ముగ్గు. ఈ చిత్రం నుంచి వి రామకృష్ణ ఆలపించిన గీతం విన్నారు కెవి మహాదేవన్ స్వరకల్పనలో. మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి ఈనాటి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గానం వింటారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. షణ్ముఖ ప్రియరాగం శరణను తరుణమిదే జయని చరణమ్ముల అనే పల్లవి ఖండ త్రిపుట తాళం పల్లవి ఎత్తుగడ సమం నుంచి రెండక్షరముల జాగ వినండి రాగం తానం పల్లవి.

మీరింతవరకు డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గానం విన్నారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యింది.

0: सुशासन का आधार रहा है। समस्या सबकी है तो समाधान भी सबके लिए होना चाहिए, और इसलिए हमने सुशासन को सैचुरेशन से जोड़ा। सैचुरेशन यानी हर लाभार्थी जुड़े, कोई पात्र छूटे नहीं, कोई हकदार पीछे रहे नहीं, और किसी के हक पर कोई डाका न डाल सके।
1: The Prime Minister said India, once associated with discussions on policy paralysis, is now increasingly being discussed for its growing strength and resilience. He emphasized that over the past 12 years, the situation has changed completely. Mr. Modi said that earlier efforts were made to increase imports, while today India is setting new export records. He highlighted that the decade from 2015 to 2025 witnessed the highest sustained agricultural growth since independence, surpassing all previous records. India has condemned the string of attacks that have taken place in the Black Sea region in the last one or two days. Briefing media in New Delhi, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said that such attacks threaten commercial shipping and endangers the lives of seafaring communities. He added that a commercial vessel, MV Royd Mamadov, came under attack while it was plying in the Black Sea. There were three Indian nationals on board and all of them are safe, but one of them got injured and is receiving medical treatment. The second ship, a Togo-flagged ship, Alpha Vatan, also came under attack yesterday. Expanding on India's broader diplomatic efforts to address the root cause of regional volatility, Mr. Jaiswal emphasized that New Delhi's ongoing communication channels with both Moscow and Kyiv. Meanwhile, Russia has expressed gratitude to India for its readiness to contribute to resolving the Ukraine conflict. Kremlin spokesman Dmitry Peskov said Moscow appreciates New Delhi's willingness to offer ideas aimed at finding a peaceful solution to the crisis. After nearly 3.5 years, the Reserve Bank of India, RBI, today raised the key benchmark policy rate by 25 basis points to 5.5% in a bid to contain rising inflation amid continuing global and geopolitical uncertainties. The last repo rate hike was in February 2023, when the RBI raised the rate by 0.25% to 6.50%. It kept the rate unchanged through 2023-24 before beginning its rate cut cycle in 2025. Announcing the bi-monthly monetary policy, RBI Governor Sanjay Malhotra said the Monetary Policy Committee unanimously decided to raise the policy repo rate by 25 basis points. The RBI also projected real GDP growth for the current financial year at 7.1%. Prime Minister Narendra Modi will inaugurate the 10th edition of the India Mobile Congress, IMC, at Yashobhoomi in New Delhi tomorrow. It will showcase India's remarkable progress in telecommunications, digital connectivity and technological innovation while providing a global platform for collaboration, investment and knowledge exchange. The 2026 Nobel Prize in Chemistry has been awarded to French chemist Henry B. Kagan and Japanese chemist Kenzo Sohai for their pioneering discoveries of nonlinear effects and autocatalysis in asymmetric organic synthesis. The Royal Swedish Academy of Sciences today said Kagan and Sohai solved a century-old mystery of how molecular asymmetry or homochirality can emerge spontaneously in nature. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం అందుకో పిలుపు బృందగానం వింటారు. రచన శ్రీ దూసి ధర్మారావు, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటారు. చింతన కార్యక్రమం 6:30 ప్రసారమవుతుంది. వ్యాఖ్యాత శ్రీ అక్కనపల్లి రాధాప్రసాదరావు. 6:35 పొలం పనులు కార్యక్రమం వింటారు. ఇందులో సమీకృత వ్యవసాయం లాభాలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన స్వాతంత్ర్య సమరయోధుడు అడవి బాపిరాజు జయంతి, ఇంకా తెలుగు సినిమా నటుడు సిఎస్ఆర్ ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం పెళ్లి కుదిరింది నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ బి ఉమ్మహేశ్వరరావు, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. తర్వాత పుష్పాంజలి, భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గానం వింటారు. 10:00 ప్రజాసేవతో దేశసేవ, ఇందులో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి సాధినేని యామిని శర్మ, పరిచయకర్త కె రాణి. రేపు 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో సహజ వ్యవసాయంపై సూచనలు. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి రమణమూర్తి గారి ప్రసంగం వింటారు. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. 2:31 జానపద రంజనీ కార్యక్రమంలో రామాయణంలో లక్ష్మణ మూర్చ తప్పెటగుళ్ళు ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ బొట్ట వెంకటరమణ బృందం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు శీర్షికన మధురమైన సినిమా పాటలు ప్రసారమవుతాయి. సాయం సమ్మేళనం కార్యక్రమం 6:30 ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఉంటారు. ప్రాయోజకులు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమంలో కూరగాయల పంటలలో సమగ్ర సస్యరక్షణ విధానాలు ఆవశ్యకత. ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విశాలక్ష్మి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి కాకినాడ జిల్లా లీడ్ డిస్టిక్ మేనేజర్ శ్రీ సిహెచ్ వెంకట ప్రసాద్. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బుద్ధిరాజు నాగ పద్మిని. రేపు రాత్రి 10:00 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:30 ఆపాత ముద్రాలు, పాత సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. ఆకాశం వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురు మదురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 33-25 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చునని అధికారులు తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.

హలో హలో ఆకాశవాణి విశాఖపట్నం స్టూడియో టైమ్ ఈస్ 5 అవర్స్ 6 23 24 మైక్ వన్ టెస్టింగ్. హలో హలో ఆకాశవాణి విశాఖపట్నం 5 అవర్స్ 6 మినిట్స్ 39 మైక్ టూ టెస్టింగ్ కంప్లీటెడ్. డీజే ప్రో టెస్టింగ్.